102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 13వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 3వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:55 దాటింది. చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ముందుగా మనం వరల్డ్ బైసైకిల్ డే గురించి తెలుసుకుందాము. ప్రపంచ సైకిల్ దినోత్సవం. ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సైకిల్ అనేది సాధారణమైన వాహనం మాత్రమే కాదు, ఆరోగ్యానికి, పర్యావరణానికి, ఆర్థిక పరిస్థితికి ఎంతో ఉపయోగపడే అద్భుతమైన సాధనం. పాత రోజుల్లో స్కూల్స్కి, బజార్కి, పని మీద, మార్కెట్కి, ఇలా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సైకిల్ పైననే వెళ్ళేవారు. ఇప్పుడు కాలం మారడంతో బైకులు, కార్లు పెరిగిపోయాయి, కానీ వాటి వల్ల కాలుష్యం కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం మళ్ళీ సైకిల్ వైపు చూస్తుంది. సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మాత్రమే కాకుండా శరీరానికి వ్యాయామం లభిస్తుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత, ఉద్యోగులు ప్రతిరోజు కూడా ఎంతో కొంత దూరం సైకిల్ ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సైకిల్ను ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు చాలా నగరాల్లో సైకిల్ డే ర్యాలీలు, సైకిల్ మ్యారథాన్లు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవి ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందిస్తూ ఉన్నాయి. అందుకే మనం కూడా వీలైనంత వరకు చిన్న దూరాలకి బైకులు, కార్లు తీయకుండా వీలైతే నడవాలి. నడవడం కూడా కష్టంగా ఉంటే సైకిల్ను ఉపయోగిస్తే మంచిది అని చెప్తున్నారు. రీసెంట్ టైంలో చాలా రకాలుగా సైకిల్స్ వచ్చేసినాయి, కొత్త కొత్త మోడల్స్ చాలామంది వాడుతున్నారు కూడా. ఒక చిన్న జోక్ కూడా దీని గురించి విన్నానండి నేను. సైకిల్ తొక్కడం వల్ల కాళ్ళు నొప్పిగా ఉందని బైక్ వేసుకొని వెళ్తున్నాము, బైక్ అంత కంఫర్టబుల్గా లేదని కార్ కొన్నాము, ఆ తర్వాత కారులో కూర్చొని వెళ్తూ పొట్టొచ్చిందని మళ్ళీ జిమ్లో జాయిన్ అయితే వాళ్ళు మళ్ళీ సైకిల్ దొక్కిచ్చారు. నిజమే కదా. అలాగే ఇవాళ మేలా క్షీర్ భవానీ ఉత్సవం. భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగే పవిత్ర ఉత్సవమే మేలా క్షీర్ భవానీ. ఈ ఉత్సవం శ్రీ మాతా రాజ్ఞాదేవికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం కాశ్మీర్లోని తులముల గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతూ ఉంటారు. ప్రత్యేకంగా కాశ్మీరీ పండితులకు ఈ ఆలయం ఎంతో పవిత్రమైంది. క్షీర్ అంటే పాలు, లేదంటే ఆ పాలతో చేసినటువంటి పాయసం. భక్తులు అమ్మవారికి పాలు, పాయసం సమర్పించడం వల్ల ఈ ఉత్సవానికి క్షీర్ భవానీ అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో ఒక పవిత్రమైన నీటి కుంట కూడా ఉంటుంది. ఆ నీటి రంగు మారుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఆ రంగు మార్పును భవిష్యత్తు సంకేతంగా భావిస్తారు. ఇది ఆ ఆలయ ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉంటారు. ఈ ఉత్సవ సమయంలో ఆలయం మొత్తం దీపాలతో, పూలతో ఎంతో అందంగా అలంకరిస్తారు. భక్తులు భజనలు, ప్రార్థనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తారు. కాశ్మీర్ అంటే మనకు సహజ సిద్ధమైన అందాలు గుర్తొస్తాయి. అలాంటి అందమైన ప్రాంతంలో జరిగే ఈ ఉత్సవం భక్తికి, సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇవి చరిత్రపుటల్లో ఈరోజు. మరికొద్దిసేపట్లో దేశభక్తి గీతం విందాము.

దేశభక్తి గీతం వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇంతవరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సమయం 6:31 అయింది. కొర్రపాటి రమణయ్య గారి మాటల్లో సూక్తి సుధ ఇప్పుడు విందాం.
3: కర్మను అనుభవించి తీరాలి అంటారు పెద్దలు. నొసటిరాతనెవరు ఎప్పుడైనను గాని మార్చలేరు నిజము మహిని ఎందో. దైవరాత అది దారి తప్పగరాదు. ఎప్పుడైనను గాని ఎవరికైనా తప్పకుండా ప్రజలు తలరాతనెప్పుడో అనుభవాలతోడ అవని ఎందు ఓర్పుతోడనిప్పుడు తీర్పు వహించుట తప్పదయ్య నిజము తప్పకుండా అంటాడు కవి. శని రాతను మరియు ప్రతి వ్యక్తి తలరాతను తప్పించుకునుట సాధ్యము కాని పని. ఈ విషయమును గురించి వేమన గారు ఇలా అంటున్నారు. ఇన్ని చోట్ల తిరిగి ఏ పాటు పడిననో అంట నీయక శని వెంట తిరుగో. భూమి కొత్తదైన భోక్తలు కొత్తలా విశ్వధాభిరామ వినురవేమా. ఎన్నో చోట్ల తిరిగి అనేక కష్టాలు పడినా శని అంటనీయక కూడా తిరుగుచుందురు. చోటు కొత్తదైనను తనవారు కొత్తవారు కాదుగా. సుఖదుఖములనేవి మనమే అనుభవించి తీరాలి. అంతేకాని చోట్లు మారాము కదా అని అవి మనను వీడిపోవు. ఏళ్ళనాటి శని ప్రభావమే అంతా దానికి ప్రదేశము. అంటే ప్రదేశము కొత్త కాదు, మనిషి కొత్త కాదు అనగా ఏళ్ళనాటి శని పట్టిన వ్యక్తి ఎక్కడ ఉన్నా దాని కాలము తీరే వరకు అతనిని విడిచిపెట్టదు. శని ప్రభావం అలా ఉంటుంది. దాని యొక్క కాలము తీరిన దాకా అనుభవించి తీరాలి. శని ప్రభావము తీరవలనన్న సమయము కాచి వేచి ఉండవలెను. ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరంలోని రాశి ఫలాలు చూచుకొనుచు, శనిదేవునికి అర్చనలు చేయుచు, శివానుగ్రహములు పొందుచు ఎంతో సముచితము. అందుకు నిత్యము దైవ చింతనతో కాలం గడుపుచుట మంచిది. పుణ్యకార్యాలు సెల్పినచో ఈ పుణ్యము ముందు ముందు మనకు మంచిని శుభమును చేకూర్చి రాబో జన్మలో అయిన శని ప్రభావం అంటనీయక పుణ్యము చేకూర్చగలదు. కావున ప్రతి వ్యక్తి ఎవరికైతే సహాయం అవసరమో, ఎవరికైతే అన్నదానం అవసరమో వారికి చేసినచో పుణ్యము చేకూరగలదు. అనగా పాత్ర నెరిగి దానము చేయటం మంచిది. ఏనగా వాన సంద్రాన కురిసిన ఫలము సున్నా. వాన సంద్రాన కురిసిన ఫలము సున్నా. కాన ఈ సంగతి మనసులో ఉంచుకొని మసలుట ఎంతో శ్రేయస్సుకరము. భీమన గారు పరమాత్మ గురించి ఇలా అంటున్నారు. గాజు కుప్పెలోన కదలనీక దీపంబు ఎటునుండునో జ్ఞానమట్టులుండు తెలిసినట్టి వారి దేహంబులందున విశ్వదాభిరామ వినురవేమా. అనగా తపములు యోగాభ్యాసములు చేసి పరమాత్మ స్వరూపము తెలుసుకున్న వారికి జ్ఞాన దీపంబు వారి హృదయములో గాజు కుప్పలో ఉన్న దీపంబు వలె నిశ్చలముగా స్థిరముగా ఉండగలదు. అట్టి దీపమే శనికి దూరం చేసి మోక్షాన్ని ప్రసాదించగలదని చెప్పుటలో ఏమాత్రము సందేహము లేదు. కావున ప్రతి వ్యక్తి కూడా కర్మను తప్పించుకునుట సాధ్యము కాదు. అది దైవ స్మరణ వల్లనే సాధ్యమగునని కవులు ఒక్కడి నుంచి

0: ఇప్పటి వరకు కొర్రపాటి రమణయ్య గారి మాటల్లో సూక్తి సుధ విన్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
3: మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాల గురించి తెలుసుకుందాం. మొక్కలు ఆహారాన్ని ధాతువులు లేదా సమ్మేళనాల రూపంలో తీసుకుంటాయి. వీటిని పోషకాలు అని అంటాము. మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, ప్రత్యుత్పత్తికి 18 రకాల పోషకాలు తప్పనిసరిగా అవసరం. కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ధాతువులను మొక్క సహజంగా గాలి నుండి, నీటి నుండి తీసుకుంటుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ ముఖ్య పోషకాలుగాను, కాల్షియం, మెగ్నీషియం, గంధకం ఉప పోషకాలుగాను, జింకు, రాగి, ఇనుము, మ్యాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, సోడియం, కోబాల్ట్ మొదలైనవి సూక్ష్మ పోషకాలుగాను విభజించారు. నిరంతరం పంటలు పండిస్తున్న కారణంగా క్రమంగా భూమి నుండి పోషకాలు త్వరితంగా ఖాళీ అవుతున్నాయి. వీటిని భర్తీ చేయడానికి మొక్కలకి లభ్యమయ్యే విధంగా పోషకాలను అందించాలి. మొక్క జీవన క్రియలలో ప్రతి పోషకం ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తిస్తుంది. అది లోపించినప్పుడు దిగుబడి తగ్గుతుంది. ఒక పోషకం చేసే పని వేరొక పోషకం చేయలేదు. ఒక పోషక లోపాన్ని వేరొక పోషకంతో భర్తీ చేయలేము. మొక్క తీసుకునే పరిమాణాన్ని బట్టి ముఖ్య, ఉప, సూక్ష్మ పోషకాలుగా విభజించారు. కానీ వాటి ప్రాధాన్యత, ఆవశ్యకతల్లో తేడాలు లేవు. మొక్కకు అవసరమైన అన్ని పోషకాలు తగిన సమయంలో, కావలసిన పరిమాణంలో లభ్యమయ్యే విధంగా అందుబాటులో ఉన్నప్పుడు పైరు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. దీనివల్ల మంచి దిగుబడులు సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. ముందుగా స్థూల పోషకాల విషయానికి వచ్చినట్టయితే నత్రజని, ఇది మొక్కకు కావలసిన ముఖ్య పోషకాలలో మొదటిది, ముఖ్యమైనది. పైరుకు దీని అవసరం మొదటి నుండి చివరి వరకు కూడా ఉంటుంది. నత్రజనిని మొక్కలు అమ్మోనియం నైట్రేట్ రూపాల్లో తీసుకుంటాయి. నత్రజని ప్రభావం ముఖ్యంగా పైరు పెరుగుదల మీద, దుబ్బు చేయడంలోనూ, కొమ్మలు తొడగడంలోనూ ఉంటుంది. పైరు మీద దీని ప్రభావం త్వరితంగానూ, స్పష్టంగానూ కనిపిస్తుంది. నత్రజని వేయడం వల్ల ఆకులు ముదురు ఆకుపచ్చని రంగుతో ఆరోగ్యంగా కనిపిస్తాయి. తగినంత నత్రజని ఉన్నప్పుడు మిగిలిన పోషకాలు కూడా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. ఒక మాటలో చెప్పాలంటే నత్రజని మొక్కకు ప్రాణంతో సమానం. అధికంగా వేసినప్పుడు పూతకు ఆలస్యంగా వచ్చి పంటకాలం పొడిగించబడుతుంది. తాలు గింజల శాతం అధికం కావడం, చీడపీడలకు సులభంగా గురికావడం, దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. నత్రజని లోపించినప్పుడు పెరుగుదల నెమ్మదిగాను, మొక్క పొట్టిగా ఉండిపోవడం, ఆకులు పాలిపోయి పసుపచ్చగా మారడం, ఫలసాయంలో మాంసకృతుల శాతం తగ్గిపోవడం జరుగుతుంది. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకుల మొనల నుండి మధ్య వరకు క్రమంగా మాడిపోవడం, ముదురు ఆకులు ముందుగానే పసుపుగా మారిపోయి ఎండిపోయి రాలిపోవడం, పూత బాగా తగ్గి తక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. ఇక భాస్వరం విషయానికి వచ్చినట్టయితే ఈ పోషకాన్ని మొక్కలు భాస్వరికాంల లవణముల రూపంలో తీసుకుంటాయి. వేళ్ల పెరుగుదలకి, పూత, కాడ, గింజ కట్టడానికి భాస్వరం తోడ్పడుతుంది. పైరు దుబ్బు చేయడానికి, మొక్క శాఖోపశాఖలుగా గుబురుగా పెరగడానికి, భూమిలో గల సేంద్రియ పదార్థాలు బాగా చివకడానికి ఉపయోగపడుతుంది. త్వరగా పక్వానికి వస్తుంది. భాస్వరం తగినంతగా ఉంటే నత్రజని ఎక్కువైనందువల్ల పైర్లలో కలిగే దుష్ఫలితాలు కొంతవరకు అరికట్టచ్చు. నేలకు భాస్వరం మరింత ఎక్కువైతే జింక్ వంటి సూక్ష్మ పోషకాల లభ్యత తగ్గిపోతుంది. పైరుకు ప్రథమ దశలో భాస్వరం ఆవశ్యకత అధికం కాబట్టి పూర్తి మోతాదును పైరు మొదటి దశలో ఒకేసారిగా వేసి నేలలో కలిసేటట్లుగా చేయాలి. పైరు 20% పెరిగే సమయానికి 50% భాస్వరాన్ని తీసుకుంటుంది. భాస్వరం లోపించినప్పుడు మొక్క పెరుగుదల, పిలకలు పెట్టే శక్తి తగ్గిపోతుంది. వేళ్ల పెరుగుదల బలహీనంగా ఉంటుంది. ఆకులు ముదురు, ఆకుపచ్చ, నీలిరంగు కలిసినట్లుగా ఉంటాయి. పూత రావడం, పైరు పక్వానికి రావడం ఆలస్యమవుతుంది. పళ్ళు, గింజలు, విత్తనాలు అభివృద్ధి కావడం

0: తక్కువగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో భాస్వర లోపం వల్ల పంట పూర్తిగా నష్టపోవచ్చు. ఇక పొటాషియం విషయానికి వచ్చినట్టయితే, ఈ పోషకాన్ని మొక్కలు పొటాషియం రూపంలో తీసుకుంటాయి. పైరుకు ఆరోగ్యం, దృఢత్వం దీనివల్ల చేకూరుతుంది. పైరుకు రోగ నిరోధక శక్తిని కలిగించి పురుగులకు తెగుళ్లకు లొంగనీయదు. శాఖీయ భాగాలను, కాండాన్ని బలపరిచి నేలపై వాలిపోనీయదు. గింజకట్టు పూర్తిగా బరువుగా ఉండి నాణ్యత పెరుగుతుంది. పొటాష్ లోపించినప్పుడు ముదురు ఆకుల అంచులు ఆకుపచ్చని రంగు నుండి పసుపచ్చగా మాడిపోతాయి. ఆకు కొనలు గోధుమ రంగుగా మారి దిగువ భాగానికి విస్తరించడం జరుగుతుంది. త్వరితంగా చీడపీడలకు లోనవుతాయి. తక్కువ నాణ్యత గల పంట తక్కువ దిగుబడి వస్తుంది. పళ్ళు కూరగాయల పంటల్లో రంగు, రుచి, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం తగ్గిపోతుంది. ఇక ఉప పోషకాల విషయానికి వచ్చినట్టయితే, కాల్షియం. ఈ పోషకాన్ని మొక్క కాల్షియం ధాతు రూపంలో తీసుకుంటుంది. ఇది మొక్క వృద్ధి చెందడానికి, వేళ్లు బాగా గట్టిపడడానికి, గింజ కట్టడానికి తోడ్పడుతుంది. ఇది లోపించినప్పుడు లేత ఆకులు ముడుచుకుని వంకర్లు తిరుగుతాయి. సైజు కూడా మామూలు కన్నా చిన్నవిగా మారుతాయి. ఆకుల కొనల నుండి అంచుల వెంబడి ఎండిపోతుంది. వేరు పెరగదు. మెగ్నీషియం విషయానికి వచ్చినట్టయితే, ఈ పోషకాన్ని మొక్క మెగ్నీషియం ధాతు రూపంలో తీసుకుంటుంది. ఆకుల్లోని ఆకుపచ్చని పదార్థంలో మెగ్నీషియం ప్రధానమైంది. నేలలోని భాస్వరాన్ని గ్రహించడంలో మెగ్నీషియం తోడ్పడుతుంది. మెగ్నీషియం లోపించినప్పుడు ప్రారంభంలో ముదురు ఆకుల అంచుల సమీపంలో ఈనెల మధ్యభాగం పాలిపోతుంది. ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకులో మచ్చలు ఏర్పడ్డ భాగాలు పసుపు రంగుగా మారి పండిపోయినట్టుగా కనిపిస్తాయి. రెమ్మలు బలహీనమై ఆకులు ముందుగానే రాలిపోతాయి. ఆకులు చిన్నవిగా అంచులు పైకి ముడుచుకుని ఉంటాయి. గంధకం విషయానికి వచ్చినట్టయితే, ఈ గంధకాన్ని మొక్క సల్ఫేట్ రూపంలో తీసుకుంటుంది. ఇది సులభంగా నీటిలో కొట్టుకుపోయే స్వభావం కలిగి ఉంటుంది. దీని ఆవశ్యకత మొక్క పెరుగుదల నిర్వహణలో నత్రజనిలాగా ఉంటుంది. నత్రజని స్థిరీకరింపచేసే సూక్ష్మజీవుల చర్య శక్తివంతంగా ఉండడానికి గంధకం తోడ్పడుతుంది. గంధకం లోపించినప్పుడు లేత ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోయి పాలిపోయినట్టుగా కనిపిస్తాయి. కాండం సరిగ్గా పెరగదు. మొక్క సన్నగా, పొట్టిగా, ఎదుగుదల తక్కువగా ఉంటుంది. పూత రావడం ఆలస్యమవుతుంది. పప్పుజేతి పైర్ల వేళ్లకు ఉండే బుడిపల సంఖ్య తగ్గిపోతుంది. గంధక లోప లక్షణాలు దాదాపు నత్రజని లోప లక్షణాలని పోలి ఉంటాయి. ఇక మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినట్టయితే, జింక్. ఈ పోషకాన్ని మొక్కలు జింక్ ధాతు రూపంలో తీసుకుంటాయి. మొక్క ఎదుగుదలకు కావలసిన హార్మోన్లు తయారు కావడానికి, నత్రజని భాస్వర పోషకాల సమర్థ వినియోగానికి ఈ పోషకం ఉపయోగపడుతుంది. జింక్ లోప లక్షణాలు గనక మనం చూసినట్టయితే, లేత ఆకుల్లో ఈనెల మధ్య భాగాలు పసుపు రంగుగా మారడం, ఆకుల చివర్లలో ఈనెలకు ఇరువైపులా తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం, మొక్కలు గిడిసబారి ఎదుగుదల తగినంతగా లేకపోవడం, కణుపుల పొడవు తగ్గి ఆకులు గుబురుగా ఉండడం, పూత ఆలస్యం కావడం జరుగుతుంది.
1: ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందని అన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా, జీవవైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుపుతూ,
1: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports and sharing of best practices, etc.
0: ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జీపీఎస్ ట్రాకింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో పర్యటించి ప్రజలతో మమేకమవుతానని తెలుపుతూ,
2: నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోవాలా మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం, ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం.
0: యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద నిర్వహించిన ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2026 క్రికెట్ ఫైనల్ పోటీలను ఆయన నిన్న వీక్షించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విజేతలకు ట్రోఫీలు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి వ్యాయామం, క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఢిల్లీలో జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు జరగనుంది. గ్రామీణాభివృద్ది, స్థానిక సంస్థల పనితీరులో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పలు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. వివిధ విభాగాల్లో గ్రామీణాభివృద్ది, సుస్థిర పాలన, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, సుపరిపాలనలో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం ఉత్తమ బ్లాక్ పంచాయతీగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీనిపై కుప్పం పంచాయతీ అధికారి సుధాకర్రావు మాట్లాడుతూ,
3: అంటే మేము చేసిన యొక్క వర్క్ కి గుర్తింపు రావడం ఒక ఎత్తు అయితే, ఆ గుర్తింపు ద్వారా ఆయా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డ్స్ తో పాటు క్యాష్ అవార్డ్స్ కూడా రావడం అనేది చాలా సంతోషం. తద్వారా పంచాయతీలకి అదనపు ఆదాయ వనరులు కాస్త మనం సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకి కుప్పం బ్లాక్ పంచాయతీ కింద లాస్ట్ టైం మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ పంచాయతీ నేషనల్ లెవెల్లో ఈ కుప్పం బ్లాక్ అంటే 1.5 crores క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని వీరు ఆ పంచాయతీలో గానీ మండలంలో డిఫరెంట్ పంచాయతీలు అవసరాన్ని మేరకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ డిజిటల్ మౌలిక వసతుల సంస్థ ఏ ట్రంక్ వ్యవస్థాపకులు రాబిన్ ఖుదాతో ముఖ్యమంత్రి నిన్న అమరావతిలో సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి డిజిటల్ హబ్ గా అభివృద్ది చేసే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, విశాఖలో 2 gigawatts సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై చర్చలు జరిగాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే కేంద్రం కేటాయిస్తున్న నిధులను వినియోగించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడం లేదని భావిస్తే ఆ విషయంపై ప్రధానికి రాష్ట ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజులు వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలను చేపట్టిందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు భద్రత, ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరమ్మతులు చేపట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తుంగభద్ర నదీ బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టులో ఒకే సమయంలో 51 crore రూపాయల వ్యయంతో 33 కొత్త గేట్లను నిర్మించడం దేశంలోనే రికార్డుగా నిలిచిందన్నారు. తద్వారా రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు తీర్చగలిగామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక దివ్యానంద ఝా. అథ వార్తా. ప్రశాసనేన CBSE ఇతి కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద OSM ఇత్యేతస్యాః ఆంకికీయ మూల్యాంకన ప్రణాళ్యాః సేవానుబంధ సంబద్ధ విషయాణాం పరీక్షణార్థం ఏకసదస్యీయ సమితిః సంఘటితా. సమితేః అధ్యక్ష క్షమతా నిర్మాణాయోగస్య అధ్యక్షపదారూఢా ఎస్ రాధాచౌహానః భవిష్యతి. సమితిః మాసాభ్యంతరే అంతః కార్మిక ప్రశిక్షణ విభాగాయ స్వప్రతివేదనం ప్రస్తోష్యతి. అత్రాంతరి పరిషదా గతవాసరి ద్వాదశ కక్షాయాః ఛాత్రాణాం అంక సత్యాపనార్థం ఉత్తరపుస్తికానాం పునర్మూల్యాంకనార్థం చ అంతర్జాలపటలం ఆధికారిక రూపేణ సక్రియం కృతం. అస్మాకం వార్తాహరః అవదత్ యత్ ఏషా సువిధా తేభ్యః ఏవ ఛాత్రేభ్యః ఉపలబ్ధా అస్తి. యే ఖలు స్వమూల్యాంకితానాం ఉత్తరపత్రాణాం స్కాన్ ఇత్యేతాః ప్రతిలిపయః ప్రాప్తవంతః. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్మువర్యయా ఉక్తం యత్ శిక్షా శక్తీకరణస్య మహత్వపూర్ణ సాధనం వర్తతే. శిక్షా ఏవ జనాన్ ఆత్మనిర్భరాన్ జాగరూకాన్ క్షమాంశ్చ కారయతి. గతవాసరే నవదిల్ల్యాం సా జనజాతీయ ఛాత్రవృత్తి లాభార్థినః సంబోధయతి స్మ. అస్మిన్ అవసరే సా ఉక్తవతీ యత్ వాస్తవికః వికాసః తదా ఏవ భవిష్యతి యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికార్థిక శైక్షిక రూపేణ వికసితాః భవిష్యంతి. సా ఉక్తవతీ యత్ సర్వకారస్య ఛాత్రవృత్తి యోజనయా జనజాతివర్గేభ్యః ఉచ్చశిక్షాయాః అవసరాణాం ప్రదానేన తేషాం జీవనం పరివర్తితం. ద్రౌపదీ ముర్ము వర్యా అవదత్ యత్ భారతి ప్రతిభాసంపన్నానాం ఛాత్రాణాం న్యూనతా నాస్తి అపితు తేషాం అభిజ్ఞానం పోషణం తేభ్యః ఉచిత మార్గదర్శనం చ ఆవశ్యకం వర్తతే.
5: जुबा हमारी राष्ट्र की शक्ति आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपने जोड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा.
4: భారతస్య ముఖ్య న్యాయాధీశ న్యాయమూర్తి సూర్యకాంత గతవాసరి సర్వోచ్చ న్యాయాలయస్య పంచ న్యాయాధీశేభ్య పదగోపనీయతాయే ప్రతిష్ఠావితవాన్. న్యాయమూర్తి శీలనాగో శ్రీచంద్రశేఖర సంజీవ సచదేవ అరుణపల్లి వరిష్టాధివక్త్రి వి మోహనా చ సర్వోచ్చ న్యాయాలయస్య న్యాయాధీశత్వేన శపథవచనం స్వీకృతవంతః. అవధేయం యత్ కేంద్రేణ సర్వోచ్చ న్యాయాలయీయ న్యాయవిద్ సమితేః అనుశంసాం ఆలక్ష్య ఏవ ఏతేషాం నియుక్తి విషయణే స్వీకృతిః దత్తా. రాష్ట్రీయ పంచాయత్ పురస్కార సమారోహః అద్య నవదిల్ల్యాం ఆయోజయిష్యతే. ఏతే పురస్కారాః దేశస్య ద్విచత్వారింశత్ సంఖ్యాకేభ్యః ఉత్కృష్ట పంచాయత్యేభ్యః ప్రదాస్యంతే. సమారోహావసరే దీనదయాలోపాధ్యాయ పంచాయత్ సతత వికాస పురస్కారః ఇత్యస్యాం శ్రేణ్యాం చతుస్త్రింశత్ గ్రామ పంచాయత్తేభ్యః నానాజీ దేశముఖ సర్వోత్తమ పంచాయత్ సతత వికాస పురస్కార శ్రేణ్యాం చ అష్ట పంచాయత్తేభ్యః పురస్కారాః ప్రదాస్యంతి. భారతీయర్త విభాగేన సూచితం యత్ అద్య కర్ణాటకస్య ఆభ్యంతరీణేషు భాగేషు కేరళ మాహే లక్షద్వీప తమిళనాడు పుదుచ్చేరి కరాయికలేషు చ తీవ్రవృష్టిః భవిష్యతి. ఆగామి దివసద్వయ పర్యంతం హర్యానా చండీగఢ్ దిల్లీ ఛత్తీస్గఢ్ ఝారఖండ్ గుజరాత్ గోవా మహారాష్ట్రాంధ్రప్రదేశ్ తెలంగాణా పశ్చిమోత్తర ప్రదేశేషు తీవ్ర ఝంఝావాతేన సహ గర్జనస్య తడిత్పాతస్య చ సంభావనా వర్తతే. అంతే క్రీడా వార్తాసు. మహిళానాం అంతారాష్ట్రీయ క్రికెట్ క్రీడా మాలికాయాం గతరాత్రౌ ఇంగ్లాండ్ దేశస్య టౌన్టన్ నగరే కౌంటీ క్రీడాంగణే ఆయోజితే తృతీయ అంతిమే చ ద్వంద్వే ఇంగ్లాండేన భారతం షడ్భిః క్రీడకైః పరాజితం. ఇత్థం ఇంగ్లాండేన 2-1 ఇత్యతేన స్పర్ధాంతరాలేన శృంఖలా జితా. ఇతి వార్తాః.
6: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఈనాటి మా ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటారు. అనంతరం స్వరార్చన, తర్వాత వృద్ధులని ఆదరిద్దాం అని పి రమాదేవి గారి వ్యాఖ్య వింటారు. తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలతో సద్వినియోగం గురించి హనుమకొండ సరోజిని గారితో పరిచయం ఉంటుంది. తర్వాత కొన్ని లలిత గీతాలు. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వింటారు. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు పంపించినటువంటి మెసేజెస్ చదివి వాళ్లకు నచ్చినటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు, పోషకాహారం, పిల్లల పెంపకంలో మహిళల జాగ్రత్తల గురించి తెలుసుకోవడంతో పాటుగా మహిళలు మెచ్చే సినిమా పాటల్ని కూడా వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి అవకాశాలు, యువత వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలుసుకోవడంతో పాటు యువత మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్న తర్వాత పుస్తకాలు, మానవులకు నేస్తాలు ఈ అంశం గురించి పెద్ది సాంబశివరావు గారి ప్రసంగం వింటారు. తర్వాత కొన్ని జానపద పాటలు. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో విలువ ఆధారిత ఉత్పత్తుల వ్యాపారంలో రాణిస్తున్న శ్రీమతి శ్రీవల్లి గారితో పరిచయం వింటాము. పరిచయకర్త మంజులా పాలేటి. తర్వాత కొన్ని జానపద పాటలు, పొలం కబుర్లు కూడా వింటారు. 8:00 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా లిజినెస్ కోరినటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 11:45 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా సమానంగా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతులుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే అది సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆదివాసీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
1: भारत सरकार जनजातियों समुदाय के युवाओं को छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है, परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ने. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है.
0: मन देश प्रतिभा को ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదిక అందించవలసిన అవసరం ఉందని చెప్పారు. యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతీ యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సు ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరిమా ఉత్సవ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లోకల సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ఫ్యాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. దీంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 75 స్పేస్ ల్యాబ్లను కూడా ఆమె ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ధి ఫలాలను చేరవేయడంలో బాధ్యత వహించే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికత ఆధారిత సేవల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింత పొడిగించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ నోటిఫై చేస్తూ ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాల పరిమితి, అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. అయితే నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచే మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కింద ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న దృష్టి ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్ కేర్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు. పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ

0: స్నాతకోత్సవ వేడుకల్లో జేపీ నడ్డా ప్రసంగించారు.
1: 2017 में जब हम हेल्थ पॉलिसी लेकर के आए तो हमने उसको कॉम्प्रिहेंसिव और कॉम्प्रिहेंसिव बनाने में प्रिवेंटिव प्रमोटिव क्यूरेटिव जेरियाटिक रिहैबिलिटेटिव सबको जोड़ा और सबका एक इंक्लूसिव प्रोग्राम को हमने आगे बढ़ाया और ये आयुष्मान आरोग्य मंदिर 140 करोड़ की जनता का फर्स्ट हेल्थ का कॉन्टैक्ट पॉइंट है.
0: దేశవ్యాప్తంగా 182,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థగా సేవలు అందిస్తున్నాయని ఆయన తెలియజేశారు. 30 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు ఆశా కార్యకర్తలు ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. కారుణ్య నియామకాలు కంపల్షనరీ అపాయింట్మెంట్ల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తెలియజెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్ధంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేయులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాల ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవి విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన బిల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలని అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహిత కుమార్తెను మినహాయిస్తూ ప్రభుత్వం 2019లో జారీ చేసే ఉత్తర్వులను ఆ మహిళ కోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్ ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. అవార్డుల కొరకు దరఖాస్తులు సమర్పించడానికి జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే నామినేషన్లు దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమయ్యే ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఎల్నినో ఏర్పడేందుకు 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు గురువారం నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4వ తేదీ నుంచి నైరుతి ఋతుపవనాలు లక్షద్వీప్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: ఎగ్జామ్స్, ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: శుభోదయం. సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు సింహపురి సమాచారం తెలుసుకుందాము. భారత ప్రభుత్వ గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్షాప్లో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ సోమవారం పాల్గొన్నారు. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ప్రాజెక్టుల నిర్వహణపై అవగాహన కల్పించింది. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని హోటళ్లలో కుళ్లిన మాంసం, ఎలుకల సంచారం వంటి తీవ్ర అపరిశుభ్రతను మున్సిపల్ అధికారి దినేష్ ఆకస్మిక తనిఖీల్లో గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ కనీస నాణ్యత పాటించని నిర్వాహకులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు మార్చుకోకపోతే హోటళ్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష పర్యవేక్షణలో శక్తి బృందాలు మంగళవారం సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు ఆపరేషన్ చిన్నారి తల్లి మరియు శక్తి యాప్పై అవగాహన కల్పించాయి. ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్లలో ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మంగళవారం తెలిపారు. ఆయన జూన్ 4వ తేదీ ఉదయం చెన్నై నుంచి రైల్లో గూడూరు చేరుకుని అక్కడి నుంచి స్వర్ణ భారత్ ట్రస్ట్కు వెళ్తారని వెల్లడించారు. ఈ పర్యటన 3 రోజుల పాటు కొనసాగించిందని తెలిపారు. జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్న 20 గ్రామాల్లో త్రాగునీరు, విద్యుత్ మరియు అంతర్గత రోడ్లు వంటి మౌలిక వసతులు తక్షణమే కల్పించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యానాదులు, ఎరుకల, సుగాలీలు, చెంచులు మరియు నక్కల వాళ్లు అధికంగా ఉన్న గ్రామాల్లో సంబంధిత 24 శాఖలు గిరిజనుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న భోజనంను హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, సభ్యులు బ్రహ్మారెడ్డి, దార మల్లికార్జునులు మంగళవారం పరిశీలించారు. ఒక్కో రోగికి అందిస్తున్న భోజనం పరిమాణం, మెను, కోడిగుడ్లు, అరటిపళ్ల నాణ్యతను వారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇవి ఇవాల్టి సింహపురి సమాచారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో స్వరార్చన విందాము. అంతకన్నా ముందు
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు వృద్ధులను ఆదరిద్దాం అన్న అంశం గురించి పి రమాదేవి గారి వ్యాఖ్య విందాం.

మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అనే మన ప్రాచీన భారతీయ సాంప్రదాయంలో మొట్టమొదటి స్థానం తల్లి తండ్రులకు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొడుకులు కూతుర్లు పెరిగి పెద్దవారయ్యే కొద్దీ వారి సొంత కుటుంబంలో తల్లిదండ్రుల స్థానం చిన్నదైపోతుంది, చాలా లుప్తమైపోతుంది. పరాయి వ్యక్తులుగా చూసేవారి సంఖ్య ఎక్కువైపోతుంది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకొని వారి జీవిత చరమాంకం వరకు కంటికి రెప్పలా కాపాడుకున్న శ్రావణ కుమారుడు పుట్టిన ఈ దేశంలో పెద్దవారి పట్ల పిల్లలు చేస్తున్న అకృత్యాలు, దాష్టికాలు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. వారిపైన చేయి చేసుకోవడం, గుప్పెడు మెతుకులు పెట్టలేక వారిని వీధి పాలు చేయడం, అనాథాశ్రమాలు పాలు చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా ఈ మధ్యకాలంలో పెరిగిపోతుంది. మనల్ని కని పెంచి జీవితంలో ఎదగడానికి ఎన్నో త్యాగాలు చేసి సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన

పెద్దవారి పట్ల ఎందుకంత కసి, కోపం, నిర్లక్ష్యం అర్థం కావడం లేదు. దీనికంతటికీ కారణం స్వార్థం. ఎటుపోతుంది ఈ నవతరం? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మీరు గుర్తించుకోవాలి. మీరు పుట్టిన దగ్గర నుంచి అసహ్యించుకోకుండా ఎంతో ప్రేమగా, మురిపంగా, ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల మీరు ప్రవర్తించే తీరు ఇదేనా అని ఆలోచించండి. మిమ్మలను పెంచి పోషించి వారి జీవిత చర్మాంకంలో ఉపయోగపడతాయని దాచుకున్న స్థిర చరాస్తులను కూడా వారి నుంచి మీరు బలవంతంగా లాక్కొని ఇంటి నుంచి వెళ్ళకూడుతున్న వారు ఎంతోమందిని మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ముసలివారు సొంత ఇంట్లో ఓడగొట్టిన నాగలిలాగా, ఒక పనికిరాని వస్తువులాగా వారిని ట్రీట్ చేస్తున్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మీ తల్లిదండ్రులను మీ కళ్ళెదుటే ఉన్నా రోజులో ఒక్కసారైనా ప్రేమగా పలకరించని దౌర్భాగ్య స్థితిలో ఈ తరం ఉంటున్నారు. రేపటి రోజున మీరు కూడా ముసలివారవుతారు. మీరు మీ పిల్లలకు విద్య, ఉద్యోగం, వివాహం, మర్యాద, సంస్కారంతో పాటు భావి తరాలకు అందించాల్సిన సాంప్రదాయం, పరంపర ఇంకొకటి ఉంది. అదే మీ తల్లిదండ్రుల పట్ల మీరు చూపే ప్రేమ, వాత్సల్యం, గౌరవం, మర్యాద అనేవి క్రియారూపంలో మీరివ్వగలిగితే ఇది చూస్తూ పెరిగిన మీ పిల్లలు మీ అవసాన దశలో మిమ్మల్ని అంతే జాగ్రత్తగా చూసుకుంటారని, ఇదే మీ పిల్లలకు మీరిచ్చే నిజమైన ఆస్తి అని మర్చిపోవద్దు. పెద్దవారు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, మీ పిల్లలు మీ మీద చేయి చేసుకోవడం లేదా మీ ఆస్తిని, డబ్బును లాక్కోవడం వంటి దాష్టికాలకు పాల్పడినప్పుడు మీరు గనక గ్రామంలో నివాసం ఉండేటట్లయితే పంచాయతీ ఆఫీసులో విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ మీ ప్రస్తుత పరిస్థితిని వివరించి వారి సహాయాన్ని మీరు తీసుకోవచ్చు. అలాగే పట్టణ ప్రాంతాలలో ఉండేవారైతే పోలీస్ కమిషనర్కి కానీ లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. వారు వృద్ధుల విషయంలో తక్షణమే స్పందించి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అలాగే బయటకు రాలేని వృద్ధులు, పెద్దవారు మీ పిల్లల మీద ఫిర్యాదు చేయడానికి ఏమాత్రం సందేహించకండి. భారతీయ చట్టాలు మీకు అండగా ఉంటాయనేది మర్చిపోవద్దు. గౌరవప్రదంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి కల్పించబడినది మన రాజ్యాంగంలో. పరువు పోతుందనో లేదా సమాజం చిన్నచూపు చూస్తుందనో మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి ముసలివారు వారి కొడుకులు, కూతురుల నుంచి జరుగుతున్న అన్యాయాల్ని 10 మందిలో నిలదీసి నిగ్గదీసినప్పుడే సమాజం కూడా వారికి అండగా ఉంటారనేది మర్చిపోవద్దు. పెద్దవారవుతున్న ప్రతి తల్లిదండ్రులు జీవితాంతం ఎప్పుడు పిల్లల కోసమే కాకుండా మీ భవిష్యత్తు అవసరాలకి ఎవ్వరి మీద ఆధారపడకుండా వివేకంతో, ముందుచూపుతో కుటుంబ ఆరోగ్య బీమా, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ మరియు పోస్టాఫీసులో వంటి నమ్మకమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టండి. ఈరోజు నుంచి దాచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని మీరు మర్చిపోవద్దు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అని ఒక కవిగారు ఏనాడో పాటల రూపంలో హెచ్చరించారు. మన భారతదేశ రాజ్యాంగంలో వృద్ధులు పెద్దవారి పట్ల వారి వారి సంరక్షణకు ఎన్నో హక్కులను కల్పించడం జరిగింది. అస్సలు వీరి కోసం ఇన్నిన్ని హక్కులు, సదుపాయాలు, అవకాశాలు ఉన్నాయనే వాటిని ఉపయోగించుకోవాలని విషయం కూడా చాలామందికి తెలియకపోవడం శోచనీయం. ఈ చట్టాలు హక్కుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వం వారికి ఎంతైనా ఉంది. మీ కుటుంబంలో పెద్దవారు ఉండడం చేనుకు కంచె వేసినంత భరోసా అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. అలాగే మీ పిల్లలు పెద్దవారి పెంపకంలో ఎన్నో క్రొత్త విషయాలను నేర్చుకుంటారు. కథలు, ఆటలు, పాటలు వంటి మానసిక ఆరోగ్యం పెంపొందించుకొని సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదుగుతారనే విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాగే పెద్దవారు మేము ముసలివాళ్ళమైపోయాము, ఎక్కడికి వెళ్ళలేము, ఏమి చెయ్యలేము అనే నిరాశావాదంలో ఉండకుండా
మీ ఆశలకు రెక్కలు తొడిగి మీకు నచ్చేటువంటి వ్యాపకాలతో సంతోషాన్ని ఆనందాన్ని క్రియారూపంలో వెతుక్కోవడానికి ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం సందేహించకండి. అలాగే మీకు వీలున్నంత వరకు మీతోటి స్నేహితులతో చిన్ననాటి అనుభవాలను పంచుకోవడం లేదా మీ జీవితంలో జరిగినటువంటి మధురమైన అనుభూతులను వారితో పంచుకోవడం, అలాగే దేహ మరియు మీ యొక్క మానసిక ఆరోగ్యం కోసం రోజు నడక, వ్యాయామం, ధ్యానం లాంటివి మీ దినచర్యలో ఒక భాగంగా తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే పోషక పదార్థాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం, అప్పుడప్పుడు సరదాగా మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, దర్శనీయ స్థలాలకు వెళ్ళి రావడం చేస్తూ ఉండాలి. అలాగే ఎవరైనా వారి వారి జీవిత భాగస్వామి మరణించినప్పుడు నా జీవితం ముగిసిపోయిందిలే అని సరిపెట్టుకోకుండా మీకు తగినటువంటి తోడును వెతుక్కొని మీ జీవితంలో మిగిలిన కాలాన్ని ఏ విధమైన భయం, బిడియం, సిగ్గు లేకుండా మీ సంతోషం, మీ ఆనందం మీ చేతుల్లోనే ఉందనే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి, సరైనటువంటి నిర్ణయం తీసుకోగలగాలి అని నా మనవి. అలాగే కొడుకులు కూతుళ్లకు చిన్న విన్నపం, మిత్రులారా, దయచేసి మీ తల్లిదండ్రులను వారి చివరి రోజుల్లో ఆనందంగా సంతృప్తిగా జీవింపజేయడం మీ బాధ్యత. వారికి కొంచెం ప్రేమ, కరుణ, గౌరవ మర్యాదలు ఇస్తారని ఆశిస్తూ నమస్కారం.

0: వృద్ధులను ఆదరిద్దాం అన్న అంశం గురించి పి రమాదేవి గారి వ్యాఖ్య ఇప్పుడు విన్నాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్లాస్టిక్ వ్యర్థాలతో సద్వినియోగం గురించి హనుమకొండ సరోజిని గారితో పరిచయం ఇప్పుడు విందాం.
3: లో చాలా మంది మహిళలు, ముఖ్యంగా గృహిణులు, ఖాళీ సమయాన్ని సృజనాత్మక ఆచరణ ధోరణిలో అనేక రంగాల్లో గుర్తింపు పొందుతూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల వ్యర్థాలతో ఎన్నో రకాల గృహోపకరణాలు లాంటివి తయారు చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా కూడా నిలుస్తున్నారు. ఈ విభాగం పరంగా హనుమకొండ సరోజిని గారు మన స్టూడియోస్లో ఉన్నారు, వారిని పరిచయం చేసుకున్నాం. అమ్మ నమస్కారం. హనుమకొండ సరోజిని గారు
4: నమస్కారం అండి.
3: చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటే, ఎందుకంటే ఈ వయసులో కూడా మీరు ఇట్లా ఈ రకరకాల వ్యర్థాలతో, అది పేపర్లు కానివ్వండి, ప్లాస్టిక్ సంచులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అలాంటి వాటితో ఎన్నో రకాల మరి గృహోపకరణాలు అనొచ్చు మనం, లేదా వస్తువులు అనొచ్చు, పిల్లలకి ఆడుకునే బొమ్మల్లాగా కూడా అనిపిస్తున్నాయి, నా కళ్ళెదురుగా కూడా మీరు పెట్టారు. చాలా సంతోషం, అసలు మిమ్మల్ని అభినందించాలి. ఇలాంటి గొప్ప కళాత్మక వస్తువుల్ని ఇలా మీరు ప్రదర్శనలో పెట్టినట్టుగా ఫీల్ అవుతున్నా నేను. అయితే ఇలా చెయ్యాలి అనేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎక్కడ బీజం పడింది చెప్పండి.
4: అసలు చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రతిదీ ఒక వస్తువు చూస్తే దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, వేస్ట్ అయింది అని అనిపించేది. చదువుకునే రోజుల దగ్గర నుంచి కూడా అప్పుడు క్రేప్ పేపర్ ఉండేది, ఆ పేపర్లో పూలు డిజైన్స్ పెట్టడం, బొమ్మల కూలు వస్తే అందులో అగ్గిపెట్టెలతో దిళ్ళులాగా గుట్టి వాడేసిన అగ్గిపెట్టెల్ని ఆ వాటితో నేను సోఫాలు తయారు చేసేదాన్ని, అవి బొమ్మల కులువులో పెట్టేదాన్ని, ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ చేసి కుటీరంలాగా చేసి అది కూడా పూల చేసి అలా బొమ్మల కులు మొత్తం నేను చేసిన వాటితో నింపేసేదాన్ని. నాకు అలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది. స్కూల్లో కూడా నేనంటే చాలా ఇంట్రెస్ట్ అనే ఉండేది, టాపర్ నేనే. అప్పుడు జనరల్ కాంపోజిట్ మ్యాథ్స్ ఉండేవి, అయితే నేను ఒక్కదాన్ని ఆడపిల్లల కాంపోజిట్ తీసుకున్నానే దాన్ని. నేను టాపర్ని బాగా, మ్యాథ్స్లో మరీ ఎక్కువ. ఇక ఎస్ఎల్సి వరకు చదివాక ఇంకా మా వాళ్ళు బయటికి పంపడానికి కొంచెం పాత పద్ధతులు ఉన్నాయి, దాంతో నన్ను వాళ్ళు వద్దన్నారు. ఇక అక్కడి నుంచి నాకు ఏం చేయాలి, ఇంట్లో ఊరికే కూర్చోలేను, అందుకని మెల్లవికి ఏదో నాకు తోచిన కవితలు చించి

0: నేను రాసేదాన్ని అనుకోండి, కానీ కథలు బాగా రాశా. కొన్ని పత్రికల్లో పడేయి, బాగా అందరు ఇంట్రెస్ట్ చాలా చూపించేవాళ్ళు. అది కూడా మా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు. నీ పేరును ఆడపిల్ల పెళ్లి కానీ ఆడపిల్లలా రాయకూడదు అనేవాళ్ళు ఆ రోజుల్లో. మాకు 80 ఏళ్ల క్రితం అంటే మరి అలాగే ఉండేది కదా. అంటే నేను నా పేరు సరోజిని కాకుండా రజని అన్న పేరుతో మా అన్నయ్య ఒక ఆయన పోస్ట్ చేసి పెట్టేవాళ్ళు. మా నాన్నగారు ఇష్టపడకపోతే, ఆయన మంచి ఇంజనీర్, నాన్నగారు కూడా మంచి ఫ్యామిలీ, మాది కూడా అట్లా అన్నిట్లో ఉందాము అనిపించేది నాకు అప్పుడు చిన్న చిన్న కవితల దగ్గర నుంచి. అట్లా టైలరింగ్ కూడా అప్పుడే నేర్చుకున్నానండి, ఊరికే ఉంటుమే కదా నేను. ఆ టైలరింగ్ నేర్చుకున్నాను, ఎంబ్రాయిడరీ వర్క్ బాగా చేసేదాన్ని, లేసులు అల్లేదాన్ని. అప్పుడు ఎక్కువ లేసులు లంగాలు కానీ వాటిని వేసుకునేవాళ్ళు పూర్వపు రోజుల్లో, అలాగే అల్లేదాన్ని. సంగీతం కూడా మీ రేడియో దగ్గర, మీకు మామూలుగా ఇంట్లో పెళ్లి సంగీతం అని మా నాన్నగారికి కూడా వచ్చు బాగా, ఆయన హార్మోనియం మీద నాకు సంగీతం నేర్పేవాళ్ళు. అది కాక మీ రేడియోలో వోకల్ వచ్చేది, ఎంతసేపు వచ్చేదో నాకు గుర్తులేదు, వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తులేవు ఆ రోజుల్లో. కానీ తప్పనిసరిగా అక్కడ కూర్చొని నేర్చుకునేదాన్ని. అందులో 2-3 పాటలు నాకు అలా బాగా ఇష్టమైన పాటలు ఇప్పటికీ నేను కొనుక్కుంటానే ఉంటావి, అంత ఇదన్నమాట ఇంట్రెస్ట్. కథానికలు వచ్చినా వినేదాన్ని మీ దాంట్లో, అంత ఇంట్రెస్ట్గా ఉండేది. చిన్న చిన్న చిత్రలహరి అనే అన్నీ అప్పుడు రేడియోయే కదండి మాకు, ఇంకేం లేవు. అలాగే రేడియో దగ్గర ఎక్కువ గడిపేవాళ్ళం. ఏం చేస్తాం ఇంట్లోనూ సినిమాలు కూడా వచ్చేది, ఆదివారం ఎప్పుడు ఒక సినిమా పెట్టేవాళ్ళు. అట్లా గడుపుతా ఒక్కోటి అన్నీ. ఇక అక్కడి నుంచి పెళ్ళికి ఏర్పాట్లయింది, పెళ్ళి అయింది. మా వారు బిజినెస్ మ్యానే, మాకు 4 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. పెళ్ళి అయ్యాక ఇక నేను ఇందులో పడిపోయాను సంసారంలో. అక్కడి నుంచి నాకు ఇవన్నీ ఆపేసా, కథలు రాయటం కానీ ఇవన్నీ పనులు ఆపేసాను. కాకపోతే స్టిచింగ్ బాగా చేసేదాన్ని, పిల్లలకి గౌన్లు కుడితే మీరు ఎక్కడ కొన్నారు ఆంటీ అని అడిగేవాళ్ళు నన్ను వచ్చి, అంత బాగా చేసేదాన్ని. ఏదైనా అన్నీ నేను 6 నెలల పాటు నేర్చుకున్నాను, బాగా చేయగలను. ఏనా ఎంబ్రాయిడరీ వర్క్ దగ్గర నుంచి అన్నీ చేసేదాన్ని. పిల్లలకి కూడా ట్యూషన్ పెట్టకుండా 10th వరకు నేనే చెప్పానండి. పిల్లలు కూడా మంచి బాగా చదివే పిల్లలు నాకు, అందువల్ల ఏమనండి 10th వరకు మాత్రం ట్యూషన్ కూడా పెట్టాల, నేనే చెప్పేదాన్ని. ఇంట్లో వంటల దగ్గర నుంచి నేనే చేయటం, పిల్లలు పుట్టినరోజు వచ్చిందంటే వాళ్ళ డ్రెస్సులు కుట్టడం దగ్గర నుంచి, పిండి వంటలు చేయడం దగ్గర నుంచి వెరైటీ వెరైటీ చేసి వాళ్ళకి ఇష్టమైనవి. ఇక ఇంట్లోనే నా ఇల్లు, నేను నా లోకం అనుకునేదాన్ని. వచ్చిన వాళ్ళని మాత్రం ఎవరినైనా మర్యాదగా పలకరిస్తా, కానీ ఎక్కువ బయటకి ఎవరి ఇళ్ళకి వెళ్ళేదాన్ని కాదు. ఆయన వ్యాపారంలో ఆయన ఉండేవాళ్ళు. ఇక
1: అలా సాగింది,
0: అట్లా సాగింది.
1: సరోజిని గారు, మీరు ఇప్పుడు ఈ రకరకాల వస్తువులు తయారు చేస్తున్నారు అన్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని మొత్తం మీ ఇల్లు, మీ కుటుంబం, మీ పరివారం వరకుగా ఉంది. మంచిదే అది కూడా నిజానికి. పిల్లలకి మీరే చదువు చెప్పి, ఇప్పుడు రకరకాల బయట ట్యూషన్లు పెట్టి చదివించడం, అక్కడ డబ్బు కట్టి చదివించడం, వాళ్ళు ఎలా చెబుతున్నారు ఏంటో అని ఒక కేర్ అనేటిది లేకపోవడం, ఇన్ని ఉన్నాయి. అదే మనమే చెప్తే తల్లిదండ్రులే చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దితే అది అన్ని రకాలుగా పర్యవేక్షణ ఉంటుంది, బాగుంటుంది. సో చాలా అభినందనీయం ఇది. మరి ఈ వస్తువులు రకరకాలుగా చేస్తూ ఇప్పుడు నా ఎదురుగా కూడా కనిపిస్తున్నాయి, ఇవి ఎన్నో రకాల. ఇవి వివాహానంతరం కూడా ఇవి ఇలా చేయడం ఉండేదా?
0: వివాహానంతరం అంటే అప్పుడు ఆపేశానండి మొత్తం, అన్ని చాలా వరకు ఆపేశాను. ఆపేసాక ఏదో మేము బిజినెస్ లో పడ్డానండి. ఆయన నేను రిటైర్ అయ్యాక డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టుకుని అవి పెట్టి ఇద్దరు చాలా యాక్టివ్ గా చేసుకునేవాళ్ళం, నేను ఇంకొంచెం యాక్టివ్ ఎక్కువ. అలా అయ్యాక ఆయన ఈ మధ్య 4 ఏళ్ల క్రితం కాలం చేశారు. అక్కడి నుంచి నాకు ఒంటరితనం వచ్చేసింది. ఇంకెవరి ఎట్లాగూ నాకు కాలక్షేపం ఎలాగూ, పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయింది, ఎవరు వెళ్ళాలి కాళ్ళు వెళ్ళిపోయారు. ఇక వచ్చింది చిన్న అమ్మాయి, ఆహార అమ్మాయి వెళ్ళి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన మాలడి గారు ఇంజనీరు. అందువల్ల నేను వాళ్ళ దగ్గర మేము ఉండాల్సి వచ్చింది. అమ్మాయి వాళ్ళ దగ్గర మేము, ఆయన నేను వాళ్ళు కలిపి ఉండేవాళ్ళం అనమాట. పిల్లలు కూడా నాకు అలవాటు, వాళ్ళ పిల్లలు కూడా. అందువల్ల నేను ఇక వాళ్ళ దగ్గరే ఉంటా, ఏం చేయాలి ఈ ఒంటరితనం అనుకుంటే అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను అనమాట ఇవన్నీ చేయటం. అప్పుడు వేస్ట్ పేపర్లు ఏదన్నా ఉంటే వాటికి గాజులకి ఏదో చేసి పక్షుల బొమ్మలు చేసి పెట్టడం. మక్కయ్య గారి పిల్లలు ఉండి వాళ్ళు ఒకరోజు వచ్చి చూసి, అమ్మ చాలా బాగా చేస్తున్నావు పిన్ని అని, ఇక ఈ సోషల్ మీడియాలో పెడతామని చెప్పి వాళ్ళు పెట్టారు. చాలా మందికి తెలిసింది ఇది. తెలిసి కొంతమంది అన్నారు, మహిళా మండలి వాళ్ళు ఎవరో ఈ ప్రోగ్రాంలు పెడుతున్నారండి మీ మహిళా దినోత్సవాల రోజు అంటే, నాకు 80వ సంవత్సరం అనమాట. ఆ రోజుల్లో పెడుతున్నారని తెలిసి చూసి వద్దామని, ఎందుకైనా మంచిదని మెటీరియల్ కూడా నాతో తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి మరి ఏజ్ని బట్టి వాళ్ళు వద్దంటారు అని బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అని పెట్టారండి. అందులో ఒక పోటీ చాలా చేశారు వాళ్ళు, కానీ వీటిలో బెస్ట్ ఫర్ వేస్ట్ నాకు సరిపోద్ది, చేయొచ్చా అంటే చేయొచ్చమ్మా అన్నారు. నేను చేస్తుండగా వచ్చి జడ్జెస్ వచ్చి చూసి

0: అమ్మా, ఈ వయసులో ఈ పూలు ఎలా తయారు చేస్తున్నారు ఇవి? ఉట్టి అందులో క్యారీ బ్యాగ్స్తో చేయటం అంటే, వేస్ట్ క్యారీ బ్యాగ్స్, బాటిల్స్ కానీ, వేస్ట్ కోడిగుడ్లతో కూడా బొమ్మలు తయారు చేసి, అమ్మాయిల బొమ్మలు అవి చేసి పెట్టి అన్నీ తీసుకెళ్ళాను. అవి చూసి మీకు చేతులు కూడా వణుకుతున్నాయి, ఈ వయసులో మీరు ఇలా చేయటం అంటే చాలా గ్రేట్ అని వాళ్ళు నాకు ఫస్ట్ ఇవ్వటమే కాకుండా అప్పటికప్పుడు ఆలోచించుకుని సన్మానం చేశారండి అందరూ కలిపి.
1: ఓకే,
0: చాలా పెద్దగా చేశారు చేయటంలో కూడా. వాళ్ళకి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి.
1: మరి సరోజిని గారు, ఇప్పుడు ఇన్ని రకాలుగా అంటే పలువురి దృష్టిని ఆకర్షించే విధంగా చేస్తున్నారు, దీనికి ఏమైనా మార్కెటింగ్ లాంటి ఆలోచన కానీ ఐడియా కానీ మీకు వచ్చిందా? అలాగే బయట నుంచి ఏమైనా డిమాండ్ ఉందా అది కూడా చెప్పండి.
0: బయట నుంచి అడుగుతున్నారు, మీ ఒక పువ్వు గుత్తి తయారు చేసి నేను పెడతానండి, ఇంట్లో చాలా ఉన్నాయి నాకు, అవి చూసి అండి అవి అమ్మకూడదా అంటారు. నేను ఇది పైసా ఖర్చు పెట్టి కొన్నాయి కావు, నేను నా చేతిలో నా సంతోషం కొద్దీ నేను చేస్తున్నానని వచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళ వరకు మాత్రం నేను వాళ్ళకి ఇస్తానే ఉన్నాను, ఇస్తున్నాను. కానీ నేను మార్కెటింగ్ చేయటం కానీ అసలు పెట్టుకోదలుచుకోవాలి, ఏదైనా సరే ఈ మార్కెటింగ్ చేయటం లేదు. పిల్లలు ఎవరిని అడిగితే నేను అమ్మమ్మ అని నేర్పుతా అని అడిగితే వాళ్ళకి 1 అవర్ 2 అవర్స్ సాయంత్రం పూట ఎప్పుడన్నా వాళ్ళకి నేర్పుతున్నాను. వాళ్ళ స్కూళ్ళల్లో పెట్టుకుని ఫస్ట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా అపార్ట్మెంట్లో. ఎక్కడికి వెళ్ళినా కూడా నా అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నన్ను. ఇప్పుడు అట్లా జరుగుతున్న అదృష్టం అది మరి అనుకున్నాను. ఈ వయసుకి 81 వెళ్ళి 82లోకి వచ్చేసాను.
1: అంటే సుమారుగా 80 సంవత్సరాలు దాటాయి. సరోజిని గారు, మీరు మామూలుగా వంటలు కూడా చేస్తాను అని అన్నారు, అంటే పుస్తకాలు రాయడం చదవడం ఇవి కూడా మీకు అలవాటు అన్నారు కాబట్టి, కథలు రాయడం లాంటివి కూడా అన్నారు కాబట్టి వంటలు కూడా బాగా చేసేదాన్ని అన్నారు.
0: బాగానండి.
1: మీ రోజుల్లో అంటే మంచి మంచి సాంప్రదాయ వంటలు ఎక్కువ చేసి ఉంటారు.
0: అవునండి.
1: ఏమేమి చేసేవారు, అప్పటి పద్ధతులు ఎలా ఉండేవి ఒకసారి చెప్పండి.
0: ఫస్ట్ అండి, అరిసెలు అంటే ఇష్టపడతాను నేను. మా చుట్టాలందరిలోకి అరిసెలు చేయటంలో నాదే ఫస్ట్ చెయ్యి. నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని కట్లిపొయ్యి మీదే ఉండేవాళ్ళం అండి. ఇప్పుడంటే గ్యాసులు వచ్చినాయి కదా, కట్లిపొయ్యి మీద వండితే నేను పెట్టిన పాకానికి కానీ చేయటం కానీ అందరూ ఇష్టపడేవాళ్ళు, నన్ను దగ్గర పెట్టుకునే చేసుకునేవాళ్ళు. అది కాక మా పిల్లల పుట్టినరోజు వచ్చిందంటే నేను మైసూర్ పాకం చేస్తే చాలా ఇష్టపడతారు, ఇప్పటికీ కూడా నాతో చేయించుకుంటారు. మా అమ్మాయి పుట్టినరోజు వస్తే నేను బూందీ లడ్డు చేస్తే అందరూ ఇప్పుడు పాతబడిపోయింది కదా, అయినా కూడా చాలా ఇష్టపడి ఇంటికి వచ్చిన వాళ్ళందరికి ఇస్తుంటే అందరూ తిన్నారు, చాలా ఇష్టం, బాగున్నాయని. ఇంకా సున్నుండలు ఒకటి కూడా స్పెషల్ అండి, నేను సున్నుండలు కూడా బాగా ఇష్టపడేది.
1: ఆ రోజుల్లో పిండి వంటలు ఈ సున్నుండలు బూందీ మిఠాయి లడ్డూలు వీటితో పాటు కజ్జికాయలు అని కూడా ఉండేవి.
0: నేను కజ్జికాయలు కూడా చేస్తానండి, చాలా ఇష్టపడతారు అందరూ. వాటికన్నా ఎక్కువ నేను మైసూర్ పాకం అని లడ్డు ఒకటి, అరిసి ఒకటి, సున్నుండ ఒకటి బాగా ఇష్టపడుతుంది, చేయగలను. ఇప్పుడు చేసే ఓపిక లేకపోయినా పక్కన కూర్చుని చేయిస్తున్నాను.
1: సలహా ఇస్తూ వాళ్ళకి కాస్త ముందుకలా చెప్తూ ఉంటారు. ఒక ముఖ్యమైన విషయం సరోజిని గారు, ఇప్పుడు కుటుంబ నేపథ్యం అనగానే అప్పట్లో మీ రోజుల్లో ఎలా ఉండేది ఆ వాతావరణం? ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు రకరకాల న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని ఇంకా ఏమేమో ఉన్నాయి, అప్పటి ఆ కుటుంబ నేపథ్యాలు ఎలా ఉండేవి, అది బాగుంటుందా, ఆ విషయం ఒకసారి చెప్పండి.
0: కుటుంబం అంటే మేము అత్తారింట్లో ఉండగాను మా అత్తగారు మా మామగారు లేరు నా పెళ్ళయ్యేటప్పటికి, అత్తగారు మా మరిది గారు వాళ్ళు ఉండేవాళ్ళం, మా బావగారు తోడుకోళ్ళు మా ముగ్గురం ఫ్యామిలీ ఉండేవాళ్ళం. తలో పని చేసుకునేవాళ్ళం. మా అత్తగారు కూడా చాలా మంచి మనిషి అండి, ఆమె అసలు నోరు లేదు ఎక్కువ గడరే అనేది కాదు. తోడుకోవడం కూడా మాకు నాకు కొంచెం అందరూ బాగా ఇది ఇచ్చేవాళ్ళు, కొంచెం ఆళ్ళల్లో నేను చదువుకున్న దాన్నని బాగానే అందరం కలిసిమెలిసి ఉన్నామండి. తర్వాత ఎవరి కాళ్ళు వెళ్ళిపోయాక మేము విడిగా వచ్చాం. తర్వాత మా పుట్టింటి కన్నదమ్ముల దగ్గరగా వచ్చాము మేము. పుట్టింటి దగ్గర కూడా నన్ను చాలా ఎక్కడికైనా వెళ్ళాలంటే సెలెక్ట్ చేయాలంటే నన్నే తీసుకెళ్లేవాళ్ళు, ఎందుకంటే నేను మొహాటం లేకుండా ఇది బాగుంది ఇది బాగాలేదు పెళ్లి చూపులకి ఎత్తి ఈ అమ్మాయిని అమ్మటే నాకు ఫేస్ రీడింగ్ కూడా కొంత తెలుస్తుంది, అందుకని నాకు నచ్చలేదని చెప్తే ఆపేసేవాళ్ళు అండి. అంత నాకు మనసుకు నచ్చింది మాత్రం ఖచ్చితంగా చెప్పేసేదాన్ని. నేను అందరితో మంచిగా ఉండేదాన్ని, వాళ్ళు నాతో చాలా మంచిగానే ఉండేవాళ్ళు అండి. మనం మంచి మనసుతో ఉన్నప్పుడు అన్నీ మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాము. నేను అలాగే ఉన్నా ఇప్పటికీ అలాగే జరుగుతుంది నాకు. మరి మా పిల్లల్లో కూడా 4 పిల్లల్లో పెద్ద బాబు మంచి ఆర్టిస్ట్ అండి, వాడు చిన్నప్పటి నుంచి మంచి బొమ్మలు వేస్తుంటే నేను ప్రోగ్రాంలకి అమ్మడి పెట్టుకెళ్ళేదాన్ని, చిన్న నేనే తీసుకెళ్ళి వేయించుకొచ్చేదాన్ని, వాడే ఫస్ట్ వచ్చేవాడు, తర్వాత రెండో వాడు కూడా సెకండ్ వచ్చేవాడు, వాళ్ళిద్దరు బాగా వేస్తారు.

0: అట్లా ఒక పాప బాగా ఈ చిన్న పాప బాగా వేస్తుంది అందరిలోకి. పెద్ద బాబును ఆఖరి పాప వస్తే ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. ఆ పెద్దబాబు ఇప్పుడు మంచి ఆర్టిస్ట్ అయ్యి మన ఏపీలో మంచి ఎగ్జిబిషన్లు పెడతానే ఉంటాడండి. ఇప్పుడు వైజాగ్లో పెట్టారు, హైదరాబాద్లో, మొన్న ఆల్ ఇండియా లెవెల్లో కూడా వాళ్లే హైదరాబాద్లో మొన్న వాడికి ఇది ఇచ్చిస్తారండి. మంచి 450 మంది ఆర్టిస్టుల మధ్యన వాడికి ఫస్ట్ సెకండ్ ఏపీలో వచ్చారు, ఇద్దరు వచ్చారు. సన్మానం చాలా బాగా జరిగింది,
1: చాలా సంతోషం. ఒక్కటి చెప్పండి, ఇప్పటి తరంలో ఉన్నటువంటి మహిళా మణులకు మీరు ఏమైనా సూచనలు కానీ సలహాలు కానీ ఏమైనా చెప్తారా? ఏ రకంగా అయినా కానీ కుటుంబ జీవితాలు ఎలా ఉండాలి, లేదా ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి కానీ జీవనశైలి ఎలా
0: ఉండాలంటే, ఎక్కువ ఫోన్లో గడిపేస్తున్నారండి చిన్న వయసు వాళ్ళు అందరూ. ఎప్పుడు ఫోన్లో తప్ప ఇంకేది ఉండలేదు. వాళ్ళకి నేనేమి చెప్పలేనేమో, నా వయసు వాళ్ళకి మాత్రం ఒక 60 ఏళ్ళు వచ్చింది దగ్గర నుంచి. మనకి వయసు అయిపోయింది, ఇక పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా ఆడపిల్లలు వెళ్ళిపోయారు, మా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇంకా మనం రెస్ట్ తీసుకోవచ్చు అన్న జాసలో ఆ టీవీ ముందు కూర్చోవటం, అలా ఇరుగు పొరుగులతో మాట్లాడుకుంటా అట్లా కూర్చోవటం అలవాటు చేసుకుని, ఇంట్లోకి కోడలు ఉన్నా ఎంత అమ్మాయి మీద వదలకూడదు కదా, కొంచెం మనం కూడా చెయ్యి వేసి ఆ పిల్లకి సహాయంగా ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. ఊరికే కూర్చోకుండా మనలో ఏదన్నా ఒక టాలెంట్ ఉంటుందండి ప్రతి మనుషులు, అది బయటకు తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు వాళ్ళు. అంటే నేను ఈ పువ్వులు చేస్తున్నానని అందరినీ చేయమంటాం కాదు, కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక కథారచనో పుస్తకపట్నమో ఇంకేదన్నా ఎవరితోనా ఏదన్నా చెప్పక. కొంతమంది యోగా కూడా చెప్తున్నారు మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఒక ఆమె. అట్లా ప్రతిదీ ఏదో ఒకటి చెప్ప, సంగీతం నేర్పచ్చు, అలా అందరూ ఏదో ఒక దాంట్లో చూసుకుని అట్లా చేస్తే బాగుంటుందే. ఇప్పుడు నాకు 80 ఏళ్ళు అంటే మరి నేను ఇప్పటికీ కూర్చోను, ఏదో ఒక ఖాళీ టైం అంతా ఏదో ఒకటి చేస్తానే ఉంటా, లేకపోతే పుస్తకాలు చదువుకుంటాను అంతేగాని. మరి ఇప్పుడు మొదలది టీవీలు వచ్చాక అసలు సీరియల్స్ చూస్తా కూర్చున్నారంటే ఎవరు లేవటం లేదు, అదొక్కటే కొంచెం బాగోలేదేమో అనిపిస్తోంది.
1: చాలా చాలా మంచి విషయాలు చెప్పారు సరోజిని గారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో సద్వినియోగం గురించి హనుమకొండ సరోజిని గారితో పరిచయం విన్నాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం.
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: in the first round of the prestigious BWF Super 1000 tournament in Jakarta. However, it was disappointment for India in men's singles as Lakshya Sen crashed out in the opening round after suffering a defeat. Today, in men's singles, HS Pranoy will face Ireland's Nat Nguyen and Ayush Shetty will meet China's Wang Hongyang. In men's doubles, the Indian duo of Satvik Saira Drunki Reddy and Chirag Shetty will begin their campaign against Malaysia's Kai King Hang and Arun Tai. And now, for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Shagun. All dailies lead with the centre's action in the wake of irregularities in CBSE exams. In the Sun Times opens with the headline, CBSE Chairman, Secretary shunted amid outcry, while the Tribune adds, Government forms panel to probe on-screen marking. Pioneer reports CBSE re-evaluation portal faces new cybersecurity challenges. Indian Express on its editorial page writes, Girls rewrite G-script, campus must keep pace. For the first time, more than 10,000 girls have qualified for admission to premier engineering institutions, including IITs. This year, G witnessed a striking improvement that has pushed the number of successful females up by almost 89% since 2019. In international news, Asian Age mentions Israel PM calls off Beirut strike after heated call with Trump, while the Pioneer reports Trump slams Netanyahu over Lebanon offensive. Times of India informs El Nino is rapidly developing and is set to impact global temperature and rainfall patterns under the headline World Meteorological Organization's El Nino Alert raises odds of severe impact on monsoon with 80% chance of onset during June-August period. And finally, under a piece titled Tigress Zenith Gives Birth to Four Cubs in Odisha Simlipal, the Hindu informs the translocation effort aimed at enhancing the genetic diversity of tigers in Odisha Simlipal Tiger Reserve has reserved major boosting, adding a proud chapter to Odisha's natural resources and wildlife conservation efforts. With that, it's back to you, Shagun.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Venezuela's acting President Delcy Rodriguez to be on a five-day visit to India beginning today. Senior Congress leader D.K. Shivkumar to be sworn in as Chief Minister of Karnataka this afternoon. West Bengal Chief Minister Suvendu Adhikari to launch Annapurna Yojana to provide 3,000 rupees every month to eligible women in the state today. Bangladesh Foreign Minister Khalilur Rahman, elected President of 81st Session of UN General Assembly. External Affairs Minister Dr. S. Jaishankar congratulates him. And in women's cricket, host England beat India by 6 wickets in third and final T20 International to seal 3-match series to 1. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani
3: విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతిని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాలో సాగుతున్న జనగణన కార్యక్రమ అమలు తీరును తెలుసుకున్న రాష్ట పరిశీలకులు ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. భోగపురం విమానాశ్రయం ప్రారంభం తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది వైపు మరింత బలంగా అడుగులు వేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగపురం విమానాశ్రయ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన సమీక్షించారు. విమానాశ్రయ రన్వే, చెక్ఇన్, లగేజ్ కౌంటర్, ఇంటీరియర్ వర్క్స్ పనులను పరిశీలించారు. ప్రస్తుతం 99.3% పనులు పూర్తయినట్టు జీఎంఆర్ అధికారులు కేంద్ర మంత్రికి నిర్మాణ పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలను రామ్మోహన్ నాయుడు చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ స్థాయి వస్తువులను చేరువ చేశామని, అతి త్వరలో ప్రారంభోత్సవం తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది వైపు వేగంగా అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనగణను నాణ్యవంతంగా సకాలంలో పూర్తి చేయాలని జనగణన రాష్ట పరిశీలకులు పీవీఎల్ఎన్ శర్మ సూచించారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ ప్రాంతాల్లో జనగణన నిర్వహణ తీరును పరిశీలించారు. పలు ఇళ్లను సందర్శించి ప్రజలతో మాట్లాడి జనగణన సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. సిబ్బంది ఏ విధంగా వివరాలను సేకరిస్తున్నారు, ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారు అనే అంశాలపై స్థానికులను అడిగి సమాచారం సేకరించారు. సిబ్బందితో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో అమలు విధానం తదితర అంశాలను తెలుసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. విజయనగరం మండలం కొండ కరకాం రాజాం గారా చీపురుపల్లిలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. కొండ కరకాం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి పరిశుభ్రంగా రూపొందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేయాలని సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ పిలుపునిచ్చారు. నెల రోజుల ఈ ప్రత్యేక కార్యక్రమానికి శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి విజయనగరంలోని జడ్పీ కార్యాలయం సమీపంలో శ్రీకారం చుట్టారు. పట్టణంలో పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు నాటారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వేతన శ్రామికులకు నిరంతర ఉపాధిని కల్పించడంతో పాటు దీర్ఘకాలిక జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జలధార జలహారతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫలితంగా రోజువారీ వేతనదారులకు పని కల్పించడంలో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కనీసం 60% పనులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయించాల్సి ఉండగా ఇందులో భాగంగానే సామాజిక పనుల కింద చేపల చెరువుల తవ్వకం ప్రతిపాదనలను వేగవంతం చేసి క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. శ్రామికులకు చేతి నిండా పనిని కల్పిస్తూనే మరోవైపు భూగర్భ జలమట్టాలను పెంచాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రతి మండలంలోనూ ఫిష్ పాండ్ పనులను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. వివిధ ప్రతిపాదిత అభివృద్ది ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి భోగాపురం, డెంకాడ మండలాల్లోని పలు భూములను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా మండలాల్లో అందుబాటులో ఉన్న భూములు, వాటి ప్రస్తుత స్థితిగతులు, సరిహద్దుల వివరాలను సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ మ్యాపుల ద్వారా సమగ్రంగా వివరించారు. పారిశ్రామిక ప్రగతికి రాబోయే ప్రాజెక్టులకు ఏ భూములు అనుకూలంగా ఉంటాయనే అంశంపై అధికారుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. భూముల పరిశీలన అనంతరం ఎండీ దినేష్ కుమార్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న రన్వే, టెర్మినల్ భవనం, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్దితో ముందుకు వెళుతున్నామని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ, వ్యాఖ్యానం మణిశ్రీ, సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయ
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:35. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రసారం కాబోతుంది.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: తెలుగు రాష్ట్రాల నుండి
8: 300 మార్కులు సాధించిన
9: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
10: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు డాక్టర్ రామ్మోహన్ గారితో పరిచయం విందాం. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.
11: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, ఈరోజు మనతో పాటు డాక్టర్ రామ్మోహన్ గారు ఉన్నారు. ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్, అలాగే థైరాయిడ్ స్పెషలిస్ట్. వారితో మాట్లాడి థైరాయిడ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, అలాగే థైరాయిడ్కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలపై చర్చిద్దాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
12: నమస్కారం. సింహపురి ఎఫ్ఎం శ్రోతలకి నమస్కారం.
11: డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ గ్లాండ్ అని వింటూ ఉంటాం కదా, అసలు థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటి, దాని ఉపయోగం ఏంటి?
12: సి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి గొంతు కింద భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఒక గ్లాండ్ ఉంటుంది, దాన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటారు. మన బాడీలో చాలా ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే హార్మోన్స్ని స్రవిస్తాయి. ఇప్పుడు మన థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ని స్రవిస్తుంది. అది రోజుకి ఒక సరైన మోతాదులో వస్తే మన మెటబాలిజం అంతా నార్మల్గా ఉంటుంది. సో కొంతమందికి ఏమవుతుందంటే ఈ గ్లాండ్ యొక్క పనితనం ఆటో ఇమ్యూనిటీ అనేటువంటి ఒక జబ్బు వల్ల, యాంటీబాడీస్ వల్ల తగ్గిపోయి హైపోథైరాయిడ్ జబ్బు, మనకి 150 థైరాయిడ్ రావాల్సింది 100 వస్తుంది, లేకపోతే 150 రావాల్సింది 75 వస్తుంది, లేకపోతే 150 రావాల్సింది 50 వస్తుంది. ఈ ఎంత తగ్గిందో అది డెఫిషియన్సీగా ఉండి మనకి సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. కొంతమందికి ఏమవుతుందంటే 150 రావాల్సిన హార్మోను 250-300కి వెళ్ళిపోయి హైపర్ థైరాయిడిజం అంటారు. ఎక్కువ గ్లాండ్ స్రవించి ఎక్కువ స్రవిస్తుంది. ఈ రెండింటినీ కామన్గా హైపో అండ్ హైపర్ థైరాయిడిజం అని చెప్తారు.
11: రైట్ డాక్టర్ గారు, ఈ గాయిటర్ అని కూడా మనం వింటుంటాం కదా, అసలు ఈ గాయిటర్ అంటే ఏంటి?
12: సో చాలామందికి గొంతు అద్దం ముందు నుంచొని ఇలా తలపైకి కుటుకేస్తే గొంతు కింద వాపులాగా ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ చూడడానికి మనకు కనపడకూడదు అనమాట. మామూలుగా ఎవరికైతే కనపడిందో గ్రంథి వాచినట్టు, అంటే సైజ్ పెరిగినట్టు, డబల్ సైజ్ అయితేనే కనపడుతుంది. ఈ గ్రంథి వాపుని గాయిటర్ అంటాం. ఈ గాయిటర్ అనేది యూనిఫామ్గా ఉందా లేకపోతే నాడ్యూల్స్గా ఉందా అనేది మనం స్కాన్ చేసి చూడటం జరుగుతుంది. ఎవరికైతే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ గొంతు కింద భాగంలో గ్లాండ్ వాచిందో వాళ్ళకి వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది, ప్లస్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించి ఏమైనా నాడ్యూల్స్ ఉన్నాయో చూడటం జరుగుతుంది.
11: డాక్టర్ గారు, ఈ వాపు అన్నారు కదా, అసలు ఈ వాపు ఎందుకు వస్తుంది, గాయిటర్ వాపు అనేది?
12: ఈ గాయిటర్ అనేది ముఖ్యంగా థైరాయిడ్ ఫంక్షన్ తగ్గినా సరే పెరిగినా సరే అది గ్లాండ్ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి సైజులో పెంచుతుంది. సో కాబట్టి మనకి ఏంటంటే సిగ్నల్ ఏంటంటే గ్లాండ్ వాచింది చూడడానికంటే సంథింగ్ ఏదో జరుగుతోంది థైరాయిడ్ హార్మోన్లో, బ్యాలెన్స్ తప్పింది అని. వెంటనే మనం ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ చేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి మనకి ఎంత ఏమైనా బ్యాలెన్స్ ఎక్కడ తప్పిందో చూస్తడం జరుగుతుంది.
11: అంటే వన్స్ థైరాయిడ్ వచ్చింది అనుకోండి, ఎవరిని సంప్రదిస్తే బెస్ట్ ట్రీట్మెంట్ లభించేటువంటి అవకాశం ఉంది, అంటే ఏ డాక్టర్ని?
12: సో ఇప్పుడు మనకి ఎలా అయితే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, నరాల డాక్టర్ న్యూరాలజిస్ట్ అంటారు స్పెషలిస్ట్ని, కిడ్నీ డాక్టర్ నెఫ్రాలజిస్ట్ అంటారు, గుండె డాక్టర్ కార్డియాలజిస్ట్ అంటారు, అలాగే మా డిపార్ట్మెంట్ ఎండోక్రైనాలజీ. ఇది చాలామందికి తెలియదు అనమాట. ఎండోక్రైనాలజీ అనేది డిఎం సూపర్ స్పెషాలిటీ కోర్సు. ఇందులో మనం అన్ని రకాల హార్మోన్స్కి సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇన్సులిన్ డయాబెటీస్కి హైయెస్ట్, థైరాయిడ్కి, ప్లస్ అన్ని రకాల హార్మోన్స్కి, బాడీలో గ్రోత్ హార్మోను, సెక్స్ హార్మోన్స్, తర్వాత స్ట్రెస్ హార్మోన్స్, వీటన్నిటికి, ఒబిసిటీకి, వీటన్నిటి కలిపిన సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ ఎండోక్రైనాలజీ. సో మీకు ఎటువంటి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా వెంటనే మీరు ఎండోక్రైనాలజిస్ట్ని కలవటం ద్వారా మీ హార్మోన్ సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది.
11: రైట్ డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఈ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అన్నారు. ముందుగా హైపోథైరాయిడిజం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ హైపోథైరాయిడిజం అంటే ఏంటి, ఈ పేషెంట్స్కి వచ్చేటువంటి లక్షణాలు తీసుకుంటే లక్షణాల పరంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి?
12: సో మనకి ఎప్పుడైతే థైరాయిడ్ మెటబాలిజం తగ్గిందో, అవసరమైన దానికంటే తక్కువ ప్రొడ్యూస్ అవుతుందో, మన బాడీలో డెఫిషియన్సీ వస్తుంది. దానివల్ల వెయిట్ గెయిన్ అనేది ఫస్ట్ కామన్గా వస్తుంది. రెండోది వచ్చేసి మొహం వాపు, కాళ్ళ వాపులు వస్తాయి, కండరాల నొప్పులు వస్తాయి, కింద కూర్చొని చేయి పెట్టకుండా పైకి లేవలేరు అంటే మజిల్ పెయిన్స్ వచ్చి మయోపతి అంటారు, అలా వస్తుంది. తర్వాత జుట్టు ఊడిపోతుంది సార్ అని, యంగ్ పేషెంట్స్ అయితే, లేడీస్ అయితే జుట్టు ఊడిపోతుంది సార్, ఎక్కువ హెయిర్ ఫాల్ ఉందని చెప్తారు. తర్వాత స్కిన్ అంతా డ్రైగా అయిపోయి స్కిన్ ర్యాషెస్ కానీ, అర్టికేరియా, అలర్జీలు కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మెన్స్ట్రువల్ ఇబ్బందులు వస్తాయి. యవ్వన దశలో వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కానీ, మెన్స్ట్రువల్ ఇబ్బందులు వచ్చి డిలే అవ్వటం కానీ, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం కానీ జరుగుతుంది. తర్వాత పిల్లల్లో అయితే గ్రోత్ సమస్యలు వస్తాయి, హైట్ పెరగకుండా ఒబిసిటీ వచ్చే సమస్యలు జరుగుతాయి. సో ఈ రకమైనటువంటి ఎటువంటి సిగ్నల్స్ ఉన్నా, ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా వెంటనే మనం వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది.
11: ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత టాబ్లెట్స్ విషయానికి వస్తే ఎంతకాలం వాడాలి, ఎప్పుడెప్పుడు ఎలా వేసుకోవాలి?
12: ముఖ్యంగా ఏంటంటే ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్కి మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. అంటే ఎంత హార్మోన్ లేదో మనం బయట నుంచి హార్మోన్ ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టాబ్లెట్ ఉదయాన్నే తెల్లవారుజామున 5 నుంచి మార్నింగ్ 8 లోపల ఏదో ఒక టైంలో గ్లాస్ వాటర్తో వేసుకోమని చెప్తాం. మాత్ర వేసుకున్న 1 అవర్ వరకు పాలు, కాఫీ, టీ తాగొద్దు, టిఫిన్ తినొద్దు అని చెప్తాం. ఎందుకంటే ఆ హార్మోన్ మనకు అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి మనకు 1 అవర్ టైం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సోయా కానీ, తర్వాత లేకపోతే ఏమైనా జావలు, జ్యూస్ కానీ, యాంటాసిడ్ టాబ్లెట్స్ కానీ, లేకపోతే కాల్షియం టాబ్లెట్స్ కానీ మధ్యాహ్నం రాత్రికి తీసుకోమని చెప్తాము. ఉదయాన్నే థైరాయిడ్ మాత్రతో పాటు వద్దని చెప్తాం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకి థైరాయిడ్ టాబ్లెట్ అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉండి మన టీఎస్హెచ్ కంట్రోల్లో ఉంటుంది.
11: రైట్ డాక్టర్ గారు, టీఎస్హెచ్ అన్నారు కాబట్టి అసలు ఈ థైరాయిడ్కి టెస్ట్ల విషయం తీసుకుంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి?
12: ముఖ్యంగా థైరాయిడ్ టెస్ట్లు అనేవి చాలా సింపుల్ టెస్ట్, అన్ని చోట్ల దొరుకుతున్నాయి. కానీ మంచి ల్యాబ్లో మనకి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటే T3, T4, TSH అనేది థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో T3, T4 అనే హార్మోన్స్, TSH అనేది మన బ్రెయిన్లోంచి వచ్చే స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫస్ట్లో ఎటువంటి థైరాయిడ్లో మార్పు వచ్చినా సరే హార్మోన్లో ఫస్ట్ TSH అనే వాల్యూ మారుతుంది. అది 0.5 నుంచి 4 మధ్యలో ఉంటే మనం 100% హెల్తీగా ఉన్నట్టు, 4 కంటే అబోవ్ ఉంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గినట్టు, 0.5 కంటే తగ్గితే బాడీలో థైరాయిడ్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇలా ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి ఈ టెస్ట్ చేయటం ద్వారా మనకి సమతుల్యంగా ఉందా లేదా ఈ హార్మోన్ సమతుల్యత లోపించిందా అని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంది.
11: అలాగే డాక్టర్ గారు, హైపోథైరాయిడిజం పేషెంట్స్ ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అంటే?
12: సో చాలామంది అపోహ ఏంటంటే, పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరూ ఏమడతారంటే, సార్ క్యాబేజీ తినొచ్చా, క్యాలీఫ్లవర్ తినొచ్చా, గడ్డకూరలు తినొచ్చా, లేకపోతే ఫుడ్ ఏమైనా ఆయిల్ మార్చాలా సార్, సోయా తినొచ్చా అని అడుగుతుంటారు. ముఖ్యంగా ఏంటంటే హైపోథైరాయిడిజంకి ఫుడ్కి సంబంధం లేదు, అది మెటబాలిక్ ప్రాబ్లం. సో కాబట్టి థైరాయిడ్ పేషెంట్స్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు. కొంతమందికి పెద్ద గాయిటర్ ఉండి, మల్టీనాడులర్ గాయిటర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉడకబెట్టినటువంటి క్యాబేజీ క్యాలీఫ్లవర్ తినొచ్చని చెప్తాము, రాగా తినొద్దని చెప్తాం. అదర్వైజ్ 95% ఆఫ్ హైపోథైరాయిడ్ పేషెంట్స్కి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లేవు, అన్నీ తినొచ్చు. సో అన్ని రకాల పప్పు దినుసులు, ప్రోటీన్స్, ఎగ్, మీట్, నాన్ వెజ్ అన్నీ తినొచ్చు. ఉప్పు దగ్గరకు వచ్చేసరికి మాత్రం కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్, పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ తినొద్దని చెప్తాం. ఎందుకంటే దాంట్లో ఐడిన్ ఉండదు కాబట్టి. మన బాడీకి థైరాయిడ్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండాలంటే ఐడిన్ సమతుల్యంగా ఉండాలి. ఐడిన్ కరెక్ట్గా ఉంటేనే మన థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటుంది. ఎలా అయితే హిమోగ్లోబిన్కి ఐరన్ అవసరమో, థైరాయిడ్ హార్మోన్కి ఐడిన్ అవసరం. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, థైరాయిడ్ జబ్బులు రాకుండా ఉండడానికి ఐడినైజేషన్ ఆఫ్ సాల్ట్ చేస్తుంది. సో మనం ఐడిన్ సాల్ట్ మాత్రమే వాడాలి. మీరు వాడే ప్యాకెట్ మీద, సాల్ట్ ప్యాకెట్ మీద ఐడైజర్ ఉంటేనే వాడండి, మామూలు ఐడిన్ లేని సాల్ట్ మాత్రం వాడద్దు.
11: డాక్టర్ గారు, ఈ వెయిట్ గెయిన్కి థైరాయిడ్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే థైరాయిడ్ వస్తే కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారని చెప్తూ ఉంటారు కాబట్టి వీటికి ఏదైనా సంబంధం ఉందంట?
12: ముఖ్యంగా ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒబిసిటీ అనేది చాలా పెరిగిపోయింది. ఈ ఊబకాయం వల్ల మనకి షుగర్ ఎర్లీగా రావచ్చు, థైరాయిడ్ కంట్రోల్లో లేకుండా ఉండొచ్చు, ప్లస్ మిగతా నీ పెయిన్స్, ఆస్టియో ఆర్థరైటిస్, స్లీప్ యాప్నియా అని చెప్పి గురక రావటం, క్యాన్సర్స్ రావటం, ఇవన్నీ జరుగుతాయి. సో ఎప్పుడైతే మనం ఒబిసిటీని తగ్గించామో మిగతా జబ్బులన్నీ తగ్గుముఖం పడతాయి. హైపోథైరాయిడ్ పేషెంట్స్ ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు, నేను నా TSH 10 కంటే ఎక్కువ ఉంది అంటే కంపల్సరీగా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. ఎందుకు? థైరాయిడ్ ఫంక్షన్ తగ్గింది కాబట్టి. ఎప్పుడైతే మన TSH 1 నుంచి 4 మధ్యలో పెట్టుకొని కరెక్ట్గా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నామో, వాళ్ళ మెటబాలిజం నార్మల్గా ఉన్నట్టు, వాళ్ళకి వెయిట్ని థైరాయిడ్తో వెయిట్తో సంబంధం లేదు ఇంకా. సో థైరాయిడ్ నార్మల్ అయిపోయింది. సో వేరే కారణాల వల్ల వెయిట్ పెరిగారు కాబట్టి వాళ్ళు మన ఒబిసిటీకి ఎందుకు పెరుగుతున్నాము అని దానికి ట్రీట్మెంట్, దానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషను, మంచి డైట్ తీసుకోవడం జరుగుతుంది, ఎక్సర్సైజ్ చేయడం. కాబట్టి ఎప్పుడైతే హైపోథైరాయిడ్ పేషెంటు వెయిట్ గెయిన్ అవుతున్నారన్నారో, వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని మనం థైరాయిడ్ హార్మోన్ బ్యాలెన్స్ని కరెక్ట్గా ఫస్ట్ దాన్ని స్టెప్గా క్లియర్ చేసుకుంటే మిగతా స్టెప్స్కి వెళ్ళి ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇవ్వాలో అలా ఇవ్వడం జరుగుతుంది.
11: డాక్టర్ రామ్మోహన్ గారు, హైపర్ థైరాయిడిజం గురించి కూడా మీరు అన్నారు, మరి ఈ హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి?
12: సో చాలా రేర్గా వస్తుంది హైపర్ థైరాయిడిజం అనేది. మన బాడీలో హార్మోన్ 150 ఉండాల్సింది, 300 దాటితే హైపర్ థైరాయిడిజం. వీళ్ళు ఏమవుతారంటే, వాళ్ళకి వణుకు, చేతులు వణుకు రావటం, వెయిట్ లాస్ వస్తుంది. దానికి ఆపోజిట్ అనమాట, బాడీలో థైరాయిడ్ ఎక్కువైపోయి నేను పేషెంట్స్కి ఏం చెప్తానంటే, కూర సిమ్లో పెట్టకుండా హైలో పెడితే ఏమవుతుందంటే మాడిపోయింది సార్ అని చెప్తారు. సో అలాగే మన బాడీ ఏమవుతుంది, థైరాయిడ్ ఎక్కువగానే మాడిపోతుంది. సో సన్నగా అయిపోయి, బ్లాక్గా అయిపోయి, పిగ్మెంటేషన్ వచ్చేసి నల్లగా అయిపోయి, కళ్ళు బయటకు వచ్చేసి, మనం వెయిట్ లాస్ వచ్చేసి, ట్రిమర్స్ వచ్చేసి 10 కిలోస్ వెయిట్ లాస్ వస్తుంది. రీసెంట్గా నేను ఒక పేషెంట్ వచ్చింది, యంగ్ పేషెంట్. సో 10 కిలోలు తగ్గాను సార్ వెయిట్, నా కళ్ళు ప్రామినెంట్గానే, గొంతు వాపు వచ్చింది, వణుకు వస్తుందని. TSH వస్తే 0.001 ఉంది, T3, T4 చాలా హైగా ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటంటే, ఆటో యాంటీబాడీస్ అనేటువంటివి తయారవడం వల్ల వాళ్ళకి బై మిస్టేక్ థైరాయిడ్ ప్రొడక్షన్ పెరిగింది. సో దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. వీళ్ళకి ఏం చేస్తామంటే, మనం యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అని ఉంటాయి, మెథిమెజ్, నియోమెర్కజోల్ అని ఉంటాయి, అవి ఇవ్వడం ద్వారా థైరాయిడ్ ప్రొడక్షన్ని మళ్ళీ కంట్రోల్ తీసుకొస్తాం. 300 ఉన్నదాన్ని మళ్ళీ 150 తీసుకొచ్చామనుకో, నార్మల్ వాళ్ళు 2 నెలల్లో 4 to 5 కిలోస్ వెయిట్ పెరుగుతారు, అన్నీ హ్యాపీగా అయిపోతాయి. బట్ ఈ ట్రీట్మెంట్ అనేది 4 to 5 ఇయర్స్ అబౌ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి 2 నెలలకి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కంట్రోల్ కాకపోతే రేడియో ఐడిన్ అబ్లేషన్ అని, రేడియేషన్ ఇవ్వటం కానీ, లేకపోతే సర్జరీ చేయటం కానీ జరుగుతుంది. సో కాబట్టి హైపర్ థైరాయిడ్ పేషెంట్స్కి మంచి ట్రీట్మెంట్ ఉంది.
11: సో వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా కూడా చెక్ చేసుకోవడం మంచిది
12: కంపల్సరీ. ఎవరికైనా సరే వాళ్ళ వెయిట్లో మోర్ దాన్ 5% వెయిట్లో బాడీ మారింది అంటే, 80 ఉన్నవాళ్ళు 85కి వచ్చారు, లేకపోతే 75కి వచ్చారు అంటే, వెంటనే కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ అనేది ఫస్ట్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది.
2: అంటే టెస్ట్ చేయించుకోవడానికి ముందుగా ఏమైనా లక్షణాలు ఉంటాయి? ఇవి కాకుండా వెయిట్ ఒకటేనా, ఇంకేమైనా ఉంటాయి?
12: కామన్ గా మనం వెయిట్ పట్టేస్తాము. హైపర్ థైరాయిడ్ పేషెంట్స్ కి దడ వస్తుంది, పాల్పిటేషన్స్, గుండె దడ, వణుకు, ట్రిమర్స్, వెయిట్ లాస్ వస్తాయి.
2: రైట్ డాక్టర్ గారు, ఇక పిల్లల్లో తీసుకుంటే పిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయా?
12: సో చాలా మంచి క్వశ్చన్. చాలా మంది పిల్లల్లో ఏంటంటే థైరాయిడ్ టెస్ట్ మనం లేట్గా చేయడం జరుగుతుంది, వాళ్ళ జబ్బులు లేట్గా కనుక్కుంటాం. ఎవరైతే పిల్లల్లో ఊబకాయం ఉందో, ఒబిసిటీ ఉందో, చాలా ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్ వల్ల కూడా వెయిట్ వస్తున్నారు కాబట్టి, కానీ థైరాయిడ్ కూడా కామన్ కాబట్టి వెయిట్ పెరిగిన వాళ్ళు, గ్రోత్ సరిగా లేని వాళ్ళు, కొద్దిగా తెలివితేటలు తక్కువ ఉన్నవాళ్ళు, ఏమైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు, గుర్తుపెట్టుకోవట్లేదు సార్, సరిగా చెప్పట్లేదు సార్, యాక్టివిటీ తగ్గింది సార్ అన్నవాళ్ళు, యంగ్ పీపుల్ అయితే అంటే 12 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ మధ్యలో టయానికి వాళ్ళకి యవ్వన దశ అంటే ప్యూబర్టీ రాకపోతే పిల్లల్లో మీసాల గడ్డలు రావడం, పెనీ సైజ్ పెరగడం, టెస్టి సైజ్ పెరగడం జరగలేదు, అమ్మాయిలకైతే బ్రెస్ట్ డెవలప్మెంట్ రాలేదు, తర్వాత మెనార్కీ టయానికి అంటే నెలసరి కరెక్ట్గా రాలేదు, ప్యూబర్టీ ఏమైనా డిలే అయిందా, వీళ్ళల్లో అందరికీ థైరాయిడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్స్ సమతుల్యం లోపించినా సరే మిగతా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడి ఇవన్నీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, పిల్లలకి చాలా లైఫ్ ఉంది కాబట్టి వాళ్ళకి కంపల్సరీ టెస్ట్ చేసి చిన్న ట్యాబ్లెట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ లైఫ్ నార్మల్ చేయడం జరుగుతుంది.
2: రైట్ డాక్టర్ గారు, థైరాయిడ్ హార్మోన్స్ ఒకసారి థైరాయిడ్ వచ్చిందనుకోండి, ట్యాబ్లెట్స్ ఎప్పటిదాకా వాడాలి, జీవితాంతం వాడాలనా?
12: హైపోథైరాయిడ్ అనేది మనకి మన బాడీలో థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గింది, సో ఐ కాంట్ రిపేర్, ఆ గ్లాండ్ని మనం రిపేర్ చేయడం కుదరదు. ఎంత తగ్గిందో ఆ హార్మోన్ మరింటి నుంచి రీప్లేస్మెంట్, సో మేము చేసేదాన్ని థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ అంటాం, నేను ట్రీట్మెంట్ అని చెప్పట్లేదు. సో రీప్లేస్మెంట్స్ అనే అన్ని హార్మోన్ రీప్లేస్మెంట్స్ లైఫ్ లాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ 1 డయాబెటిక్స్ వచ్చాడు అంటే వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి లేదు, వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వేసుకుంటే 90 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒక బాబు వచ్చాడు గ్రోత్ హార్మోన్ లేదు, వాళ్ళకి లైఫ్ లాంగ్ గ్రోత్ హార్మోన్ ఇస్తాం. కార్టిసాల్ అండ్ స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది, లేదా అడ్రినల్ గ్లాండ్, వాళ్ళకి లైఫ్ లాంగ్ బయట నుంచి కార్టిసాల్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని హార్మోన్ రీప్లేస్మెంట్స్ లైఫ్ లాంగ్ ఇవ్వాలి కాబట్టి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ కూడా లైఫ్ లాంగే. హార్మోన్ బయట నుంచి ఇస్తున్నాం కానీ ట్రీట్ చేయట్లేదు కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మన బాడీలో ఉండే హార్మోనే మనం బయట నుంచి ఇస్తున్నాం కాబట్టి అది లైఫ్ లాంగ్ వేసుకోవడం ద్వారా మన మెటబాలిజంను మనం నార్మల్గా పెట్టుకునే వాళ్ళు అవుతాం.
2: డాక్టర్ గారు, మరి డయాబెటీస్కి థైరాయిడ్కి ఉండేటువంటి సంబంధం?
12: సో కామన్గా మా డిపార్ట్మెంట్లో వచ్చేటువంటి నెక్స్ట్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్కి వెయిట్ గెయిన్ వస్తుంది, షుగర్స్ కంట్రోల్లో ఉండవు, మనం మంచి ట్యాబ్లెట్లు ఇస్తున్నాం, ఇన్సులిన్ ఇస్తున్నాం, అయినా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వీళ్ళని బ్రిటిల్ డయాబెటీస్ అంటారు. ఈ కామన్గా వచ్చే బ్రిటిల్ డయాబెటీస్లో ఫస్ట్ టెస్ట్ ఏం చేస్తామంటే థైరాయిడ్ చేస్తాం. ఎందుకంటే ఈ థైరాయిడ్ డయాబెటీస్ అనేది బ్రదర్స్ లాంటివి, పక్క పక్కనే ఉంటాయి, ఒకదాన్ని ఒకటి ఎఫెక్ట్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ఒకదాన్ని టెస్ట్ ఇంకోటి చేయడం ద్వారా ఈ జబ్బును మనం మిస్ అవ్వకుండా, సో ఈ థైరాయిడ్ టెస్ట్ చేయడం ద్వారా, సింపుల్ టెస్ట్ చేయడం ద్వారా టీఎస్హెచ్ పెరిగింది అనుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకుంటే 90% ఆఫ్ డయాబెటీస్ కూడా కంట్రోల్ అయిపోతుంది. సో కాబట్టి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఇన్సులిన్ మెటబాలిజంని, మజిల్లో గ్లూకోజ్ కంట్రోల్ కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ ప్రతి డయాబెటిక్ పేషెంట్స్కి ఎవ్రీ ఇయర్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయడం జరుగుతుంది.
2: అంటే డయాబెటీస్ ప్రశ్న వచ్చింది కాబట్టి, డయాబెటీస్ రివర్సల్ అని ఇప్పుడు ఇటీవల కాలంలో వింటూ ఉన్నాము, ఇది సాధ్యమేనా?
12: సో వెరీ గుడ్ క్వశ్చన్. సో డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటంటే మందులు లేకుండా ఒక డయాబెటిక్ పేషెంట్ మందులు వాడుతున్న పేషెంట్ని మందులు లేకుండా చేసి 1 ఇయర్ పాటు మనం మందులు ఇవ్వకుండా ఉండి నార్మల్ షుగర్స్ ఉంటే దాన్ని డయాబెటిక్ రివర్సల్ అంటారు. డయాబెటీస్ రివర్సల్ రావాలి అంటే ఫస్ట్ 10% వెయిట్ తగ్గితే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ డయాబెటీస్ రివర్సల్. 80 కిలోలు ఉన్నవాళ్ళు 8 కిలోలు తగ్గాలి, 100 కిలోలు ఉన్న వాళ్ళు 10 కిలోలు తగ్గితే మన ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి మన బాడీలో ఉన్న మిగిలిన ఇన్సులిన్ మనకి సరిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నేను వెయిట్ తగ్గను సార్, నేను ఎక్సర్సైజ్ చేయను, నేను మందులు ఆపేస్తాను, రివర్స్ రావాలంటే రాదు. సో వెయిట్ తగ్గటం ద్వారా అది కూడా 10 ఇయర్స్ బిలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఎర్లీ డయాబెటీస్ ప్లస్ యంగ్ ఒబీస్ డయాబెటీస్ అంటే వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళుకి డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మాత్రం రివర్సల్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నా కింద అరౌండ్ మోర్ దాన్ 50 పేషెంట్స్ డయాబెటీస్ రివర్సల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కొత్తగా GLP-1 అగ్నిస్ అని కొత్తగా వెయిట్ లాస్ డ్రగ్స్ వచ్చాయి, వీటిని మనం మొంజారో అంటాము, వెగోవే అంటాము, ఒజంపిక్ అంటాం, కొత్తగా డ్రగ్స్ వచ్చాయి. ప్లస్ ఇండియన్ డ్రగ్స్ కూడా తక్కువ కాస్ట్కి వచ్చేసాయి, జెనరిక్స్. ఈ డ్రగ్స్ వాడటం ద్వారా హెల్తీగా వెయిట్ లాస్ తీసుకొచ్చి, ఇది హార్మోన్ డ్రగ్ అనమాట, ఇవ్వడం ద్వారా వారానికి ఇంజెక్షన్ చేయడం ద్వారా చాలామంది పేషెంట్స్ 30 కిలోస్ 20 కిలోస్ వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. తగ్గడం ద్వారా డయాబెటిక్ మందులు సగమైపోతాయి, కొంతమందికి అయితే లక్కీగా డయాబెటీస్ రివర్సల్ కూడా అవుతుంది. కాబట్టి వీటిని ఉపయోగించుకోవడం ద్వారా మనం హ్యాపీగా డయాబెటీస్ని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది.
2: డాక్టర్ గారు, ఒకసారి థైరాయిడ్ వస్తే ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆపవచ్చా?
12: సో చాలామంది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారంటే అంటే వచ్చి పేషెంట్ సార్ మా అమ్మాయికి థైరాయిడ్ పెట్టారు 16 ఏళ్ళే, లైఫ్ లాంగ్ వేసుకోవాలా, ఎప్పుడైనా ట్యాబ్లెట్ ఆపే ఛాన్స్ ఉందా సార్ అని అడుగుతారు. కామన్ ఏంటంటే మనం ట్యాబ్లెట్ ఎందుకు ఇస్తున్నాం, అది ట్యాబ్లెట్ కాదు, అది హార్మోన్ రీప్లేస్మెంట్. ఎవ్రీడే మన బాడీలో హార్మోన్ కావాలి, ఎంత లేదో అంత బయట నుంచి ఇస్తున్నాను. ఆపామనుకో మన బాడీలో హార్మోన్ సరిపోదు, తక్కువే ఉంటుంది, కాబట్టి ఎవరిస్తారు ఆ డెఫిషియన్సీ. కాబట్టి మనం లైఫ్ లాంగ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపితే మళ్ళీ హైపోథైరాయిడ్ అయ్యి సిమ్టమ్స్ వస్తాయి. కాబట్టి ఈ రీప్లేస్మెంట్స్ అన్నీ లైఫ్ లాంగ్. క్యూర్ కంటే మనం కంట్రోల్ ముఖ్యం. క్యూర్ అనేది ఇంకా రాలేదు థైరాయిడ్కి, అంటే ఒక్కసారి పవర్ తగ్గి చెడిపోయిన థైరాయిడ్ గ్రంథిని బాగు చేసి తెలివితేటలు సైన్స్లో ఇంకా రాలేదు, ఫ్యూచర్లో వస్తే మంచిదే. ఇప్పుడున్న సైంటిఫిక్ డేటా ప్రకారం మన అదృష్టం ఏంటంటే మన సైంటిస్టులు మనం తెలివితేటలతోటి డాక్టర్లం బాడీలో ఉండే హార్మోన్ని మనం బయట కనుక్కున్నాం. అదే హార్మోన్ మనం బయట నుంచి ఇవ్వడం ద్వారా బాడీ ఏమనుకుంటుందని నేనే తయారు చేశాను అనుకుని సమతుల్యంగా మెయింటైన్ చేసుకుంటుంది. కాబట్టి ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది లైఫ్ లాంగ్ వేసుకోవడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మనం 100 ఇయర్స్ హెల్తీగా ఉండవచ్చు. కాబట్టి క్యూర్ కంటే కంట్రోల్ అనేది ముఖ్యం.
2: అంటే ఫుడ్ ద్వారా ఏమైనా రీప్లేస్మెంట్ చేసేటువంటి అవకాశం ఉందా?
12: డయాబెటీస్ అనుకోండి, మీరు ఫుడ్ తగ్గిస్తే మీ వెయిట్ తగ్గి మీ ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫుడ్. డయాబెటీస్కి ఫుడ్కి రిలేషన్ ఉంది, ఒబిసిటీ ఫుడ్కి రిలేషన్ ఉంది, కానీ థైరాయిడ్కి ఫుడ్కి రిలేషన్ లేదు. ఎందుకంటే ఇది సపరేట్ హార్మోన్, అది సపరేట్ కెమికల్, అది మెటబాలిజంకి సంబంధించిన కెమికల్, మజిల్కి బోన్స్కి సంబంధించిన కెమికల్. సో కాబట్టి ప్రతి కణానికి థైరాయిడ్ హార్మోన్ కావాలి కాబట్టి, సో డైట్తో థైరాయిడ్కి సంబంధం లేదు.
2: థైరాయిడ్ క్యాన్సర్ అని కూడా వింటూ ఉంటాం, ఈ థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఏ సందర్భంలో వస్తుంది?
12: చాలామంది పేషెంట్స్కి థైరాయిడ్ నాడ్యూల్స్ వస్తాయి, గొంతు కింద భాగంలో నాడ్యూల్స్ వాయడం జరుగుతుంది. మల్టీ నాడ్యులర్ గైటర్ కానీ థైరాయిడ్ నాడ్యూల్, సింగిల్ నాడ్యూల్ అని అంటాం. ఈ నాడ్యూల్ అనేది ఇక్కడ ఉండటం ద్వారా ఏమవుతుందంటే అది క్యాన్సర్ గడ్డగా మారే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ టెస్ట్, నీడిల్ టెస్ట్ చేయడం ద్వారా అది మంచి గడ్డ చెడ్డ గడ్డ అని చూస్తాం. చెడ్డ గడ్డలను థైరాయిడ్ క్యాన్సర్స్ అంటారు, మంచి గడ్డలని బినైన్ నాడ్యూల్స్ అంటారు, కొల్లాయిడ్ నాడ్యూల్స్ అంటారు. మంచి గడ్డల్ని ఎవ్రీ ఇయర్ స్కానింగ్ చేసుకుని నీడిల్ టెస్ట్ చేసుకొని ఫాలోఅప్ పెట్టుకుంటాం. చెడ్డగడ్డలను మాత్రం వెంటనే మనం ఎండోక్రైన్ సర్జన్కి కానీ థైరాయిడ్ సర్జన్కి పంపించి దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఉన్న క్యాన్సర్లోకెల్లా రిస్క్ లేని కంప్లీట్కి క్యూరబుల్ క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్. ఎందుకంటే ఇది గొంతు కింద భాగంలో ఉంటుంది, మనకు కనపడుతూ ఉంటుంది, ఏమైనా మార్పులు వస్తే వెంటనే మనం గ్రహించవచ్చు, ఈజీ టు ట్రీట్.
2: రైట్ డాక్టర్ గారు, ఒకసారి థైరాయిడ్ వస్తే ఆపరేషన్ విషయం తీసుకుంటే ఏ సందర్భంలో చేయించుకోవాలి?
12: ముఖ్యంగా థైరాయిడ్ నాడ్యూల్స్ ఉన్నా సరే, నాడ్యూల్ సైజ్ 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండి క్యాన్సర్ చేంజెస్ ఉన్నాయి అని మనకు కానీ టెస్ట్లో తెలిస్తే వాళ్ళకి వెంటనే టోటల్ థైరాయిడెక్టమీ కానీ హెమీ థైరాయిడెక్టమీ, హాఫ్ కానీ ఫుల్ కానీ ఆ డెసిషన్ బట్టి తీసుకోవడం జరుగుతుంది స్కాన్ రిపోర్ట్ని బట్టి. ఓన్లీ సైజు పెద్దగా ఉండి నాకు చూడడానికి బాగాలేదు సార్, ఐ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ, రిస్క్ క్యాన్సర్ రిస్క్ ఉందన్నప్పుడు మాత్రమే సర్జరీ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ ఫాలోఅప్లో పెట్టుకుంటాం. హైపోథైరాయిడ్ పేషెంట్స్ ఎవరికి ఆపరేషన్ అవసరం లేదు.
2: రైట్ డాక్టర్ గారు, పురుషులతో కంపేర్ చేస్తే మహిళలకు థైరాయిడ్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, మహిళల నెలసరికి థైరాయిడ్కి ఉండేటువంటి సంబంధం ఏంటి?
12: సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ జీన్స్ ప్రకారం ఏంటంటే మగవాళ్ళలో 40% థైరాయిడ్ సమస్యలు వస్తే లేడీస్లో 60% వస్తాయి, అంటే కొద్దిగా ప్రివలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జీన్స్లోనే ఆ బిల్డ్ ఉందన్నమాట థైరాయిడ్కి. సో కాబట్టి ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మగ లేడీస్లో ఎవరైనా వెయిట్ పెరిగినా సరే, నేను చెప్పిన సింప్టమ్స్ ఉన్నా సరే, వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి మెన్స్ట్రువేషన్ పీరియడ్లో 14 ఏళ్ళ నుంచి 45 ఏళ్ల మధ్యలో ఎప్పుడు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ వచ్చినా అది హార్మోన్ ప్రాబ్లం కాబట్టి, థైరాయిడ్ అనేది కామనిస్ట్ హార్మోన్ అన్నమాట, పక్క హార్మోన్ డిస్టర్బ్ చేయడానికి ఇది రెడీగా ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ ఈజీగా చేయడం ద్వారా ఇదేమన్నా ఆ లేడీస్ హార్మోన్స్ని వాళ్ళ ఈస్ట్రోజన్ ప్రొజెస్టాన్ని డిస్టర్బ్ చేస్తుందో తెలియటం ద్వారా దీన్ని కంట్రోల్ చేస్తే అవి కంట్రోల్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఎవరికి వచ్చినా గైనకాలజిస్ట్ ఏం చెప్తారంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోపో అని చెప్పి మా దగ్గరికి పంపిస్తారు. కాబట్టి ఈజీ టు ట్రీట్ థైరాయిడ్ అని.
2: అప్పుడే పుట్టిన పిల్లల విషయం తీసుకుంటే వాళ్ళకు కూడా థైరాయిడ్ టెస్ట్ చేయిస్తే మంచిదా?
12: చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పుట్టిన పిల్లలు, నవజాత శిశువు కానీ న్యూబార్న్ బేబీకి కంపల్సరీ థైరాయిడ్ స్క్రీనింగ్ చేయించాలి. ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మన బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఇంటెలిజెన్స్కి థైరాయిడ్ హార్మోన్ బ్రెయిన్కి అవసరం. ఎవరైతే థైరాయిడ్ హార్మోన్ లేదో వీళ్ళకి మెంటల్ రిటార్డేషన్ వచ్చి లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి సింపుల్ పుట్టిన పిల్లలకి థైరాయిడ్ టెస్ట్ చేయించడం ద్వారా థైరాయిడ్ హార్మోన్ నార్మల్గా ఉందనుకోండి 100% హ్యాపీ. ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే ఒక ట్యాబ్లెట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ లైఫ్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవటం. కాబట్టి మనం ఏంటంటే ప్రతి పీడియాట్రిషియన్ ఏం చేస్తారంటే పుట్టిన పిల్లలకి 1 వీక్లో థైరాయిడ్ టెస్ట్ చేయడం ద్వారా ఆ హార్మోన్ నార్మల్గా ఉందా లేదా చెక్ చేయడం జరుగుతుంది.
2: అంటే ఇది జన్యుపరంగా వచ్చేటువంటి
12: కంజెనిటల్ హైపోథైరాయిడిజం అనేది జన్యుపరంగా వస్తుంది.
2: ఓకే, రైట్ డాక్టర్ గారు. ఇక సోషల్ మీడియాలో రకరకాల మందులు ఉన్నాయని వస్తూ ఉన్నాయి, మరి వీటి వల్ల థైరాయిడ్ తగ్గుతుంది అనేటువంటి ప్రకటనలు కూడా చూస్తున్నాం. ఈ ప్రకటనలు నమ్మవచ్చా?
12: ఆల్టర్నేటివ్ మెడిసిన్, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఆయుర్వేదిక్ హోమియోలో థైరాయిడ్కి మందులు లేవు, నేను కూడా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, ఓన్లీ రీప్లేస్మెంట్ ఇస్తున్నాం. ఎవరైనా మీకు నీ థైరాయిడ్ ట్యాబ్లెట్ థైరాక్సిన్ కాకుండా వేరేదిచ్చి మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నావు అంటే దట్ ఈస్ డైరెక్ట్గా మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టే. ఎందుకు? డైరెక్ట్గా మన బాడీకి హార్మోన్ కావాలి, లేని హార్మోన్ మనం బయట నుంచి ఇస్తున్నాం. అది కాకుండా ప్రపంచంలో ఎవరు థైరాయిడ్కి ఇవి తప్ప వేరే మందు లేదు. నేను వేరేది ఇస్తాను సార్, మీ థైరాయిడ్ని రిపేర్ చేస్తాను, మీకు మందు లేకుండా చేస్తున్నాను అన్నారంటే చేస్తామంటే డైరెక్ట్ చీటింగ్ కింద లెక్కది. సో ప్రపంచంలో మన సైన్స్ చాలా డెవలప్ అయింది, మనం 2026లో ఉన్నాం, ఇప్పుడు సైన్స్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం లేని హార్మోన్ బయట నుంచి ఇస్తున్నాం, సో కాబట్టి అక్కడ రిపేర్ అనేది లేదు. సో కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మా దగ్గరికి వచ్చి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. మీకు నార్మల్ థైరాయిడ్ రిపోర్ట్ ఉందనుకోండి, ట్యాబ్లెట్ లేకుండా మేము ఎందుకు ఇస్తాం మందులు? నేను నెలకి 20 మందికి బార్డర్లో థైరాయిడ్ వాళ్ళకి యాంటీబాడీస్ చేసి నేనే మందులు ఆపేస్తుంటాను. సో కాబట్టి ఇట్స్ సింపుల్ అనమాట, యాంటీబాడీస్ థైరాయిడ్ యాంటీబాడీస్ చూసుకుంటాం, థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకుంటాం, ఏ రేంజ్లో ఉందో చూసుకొని అవసరమైతేనే మాత్రలు వేసుకుంటాం.
2: రైట్ డాక్టర్ గారు, మరి ఆధునిక పద్ధతులు చాలానే ఉన్నాయి, సో అత్యాధునిక వైద్య సేవలు కానీ క్లినికల్ ట్రయల్స్ కానీ ఏమన్నా థైరాయిడ్ మీద జరుగుతున్నాయా?
12: ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఏంటంటే మనకి ఏంటంటే జెనెటిక్ టెస్ట్లు కూడా కొత్తగా వచ్చాయి అనమాట. సో యాంటీబాడీ టెస్ట్ అని వచ్చాయి, హైపర్ థైరాయిడిజంకి హైపోథైరాయిడిజం కూడా యాంటీబాడీ టెస్ట్. ఇప్పుడు 1000 రూపాయలకి 2000కి యాంటీబాడీ, టీపీఓ యాంటీబాడీస్, ట్రాబ్ యాంటీబాడీస్ అని ఉంటాయి. ఈ అడ్వాన్స్డ్ టెస్ట్లు అందరికీ చేయక్కర్లేదు, సో డబ్బులు వేస్ట్ చేయగలరు. కాబట్టి పేషెంట్ని చూసి అవసరమైతే మేము కూడా చేయించడం జరుగుతుంది. సో కాబట్టి థైరాయిడ్ అనేది చిన్న గ్రంథైనా చాలా ఎక్కువ ఇంపాక్ట్ బాడీ మీద ఉంటుంది. మీరు కంపల్సరీగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఎండోక్రైనాలజిస్ట్ మాత్రమే కలవాల్సి ఉంటుంది, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, క్లారిటీ ఉంటుంది, కాంప్రహెన్సివ్ కేర్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీ డౌట్స్ అన్ని తీర్చుకోండి.
2: సో డాక్టర్ గారు, చివరిగా మా శ్రోతలకు మీరేమన్నా చెప్పదలిచారా?
12: అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా థైరాయిడ్ అనేది చాలా సింపుల్ అభిద్ది గారు, చిన్న గ్లాండు పెద్ద ఇంపాక్టు. మన అవేర్నెస్ పెంచడం ద్వారా ప్రజల్లో ఈ చిన్న చిన్న అపోహలన్నీ నివృత్తి చేయడం ద్వారా అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మే అంతా వరల్డ్ థైరాయిడ్ అవేర్నెస్ వీక్ మంత్ అంటారు. ఈ మంత్లో మనం థైరాయిడ్ గురించి మనం చెప్పడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళకున్న అపోహలను తొలగించి వాళ్ళ లైఫ్ని మనం హ్యాపీగా ఉంచడానికి కృషి చేయాలి.
2: ధన్యవాదాలు డాక్టర్ గారు, ఈరోజు స్టూడియోకి వచ్చి మా శ్రోతలకు థైరాయిడ్ గురించి అవగాహన కల్పించినందుకు. ఇది ఇవాళ కార్యక్రమం.
4: ఇప్పటి వరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో డాక్టర్ రామ్మోహన్ గారితో పరిచయం విన్నాం. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
13: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
13: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
8: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నాము. సమయం 9 గంటలు. హలో అభిరుచి ప్రోగ్రామ్కి వెల్కమ్ అండి. మీరు హలో అభిరుచిలో నాతో మాట్లాడి మీకు నచ్చినటువంటి సాంగ్స్ వినాలి అనుకుంటే 0861-233-100 నెంబర్కి కానీ 0861-233-102 నెంబర్కి కానీ కాల్ చేయండి. ఇన్ కేస్ మీకు కాల్ కలవకపోతే 7901084154 నెంబర్కి మెసేజ్ చేయండి. నేను వాట్సాప్ ద్వారా కూడా మీ మెసేజెస్ చదివి మీకు కావాల్సినటువంటి సాంగ్స్ని ప్లే చేస్తా. మరి ఫస్ట్ కాలర్తో మాట్లాడబోయే ముందు మనం ఊహలు గుసగుసలాడే సినిమాలోని సాంగ్ విందాం.

ఊహలు గుసగుసలాడే సినిమాలోని సాంగ్ విన్నారు. హేమచంద్ర పాట పాడారు. సీతారామ శాస్త్రి గారి రచన, కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్. నెక్స్ట్ కాల్ వచ్చి కట్ అయిందండి. అహోబిలం వెంకటేశ్వర్లు గారు కాల్ చేశారు. హనుమాన్ సినిమాలోని పాట కోరుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళు అడిగినటువంటి సాంగ్ని ప్లే చేస్తారు.

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఇద్దరు ఇద్దరే ఓనమాలు దిద్దాలని అనుకున్నా.
0: మీ పేరు?
1: హదర్ భాష మేడం.
0: ఓకే భాష గారు, వినేద్దామా మరి?
1: విన్నా మేడం, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.

0: ఇద్దరు ఇద్దరే సినిమాలోని సాంగ్ విన్నాము. రాజ్కోటి సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు రెండు వాయిస్లు ఆయనే పాడారు, అంటే నాగేశ్వరరావు గారిది, నాగార్జున గారిది ఇద్దరిది వాయిస్ ఆయనే పాడారు. కొంచెం వేరియేషన్ అనిపిస్తుంది, అంతగా మనకు అనిపించదు. సో ఇద్దరి వర్షన్స్ ఆయనే పాడడం జరిగింది. అండ్ వేటూరి గారి రచనలో సాంగ్ విన్నాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అల్లరి మొగుడు సినిమాలోని సాంగ్ విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్రమ్మ కలిసి పాట పాడారు. అండ్ కీరవాణి గారి మ్యూజిక్. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అండి, కీరవాణి అనేది ఒక రాగం మనందరికీ తెలుసు, చాలా సాంగ్స్ కూడా వచ్చేసినాయి. ఈయన మ్యూజిక్ డైరెక్టర్ ఆ పేరు పెట్టుకున్నారు. అయితే కీరవాణి గారి వాళ్ళ నాన్నగారికి ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు పెద్దయిన తర్వాత అని ఎలా తెలుసుంటుందంటారు? ముందు పుట్టగానే ఆ పేరు పెట్టేశారు అంటే ఆయన ముందే ప్రిడిక్ట్ చేసేసారా ఈయన పెద్దయిన తర్వాత మ్యూజిక్ సంబంధించినటువంటి దాంట్లోనే సెటిల్ అవుతారని? ఈయనే

ఉందండి. వీళ్ళ తమ్ముడు కళ్యాణి మాలిక్ కానీ, ఎంఎం శ్రీలేఖ అండ్ కళ్యాణి, అది కూడా ఒక రాగమే కదా. సో ఇవన్నీ వాళ్ళు ఎట్లా, అసలు రాజమౌళి గారి అంటే ఈ కీరవాణి రాజమౌళి గారి వాళ్ళ ఫ్యామిలీ ఎంత స్పెషల్గా ఉంటుందంటే, వాళ్ళు ఏదన్నా ఒక సినిమా తీయాలంటే వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళతో పనేం లేదు. ప్రొడక్షను, స్టోరీ, డైలాగ్స్, డైరెక్షను, మ్యూజిక్, ఇంకన్నీ వాళ్ళే. హీరో హీరోయిన్లే పాపము వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ఇంకా రాబోయే తరాలలో వాళ్ళల్లో కూడా వచ్చేస్తారేమో. ఇంకా సింగర్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు కీరవాణి గారి వాళ్ళ అబ్బాయి కార్తికేయ సింగర్ మళ్ళీ. సో ఇంకా మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు అండ్ వాళ్ళ సినిమాల్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఎక్కువ ఉండరు, వీళ్ళతోనే ఉంటారు. వీళ్ళు చేయడం కూడా ఎక్కువ ఈ సినిమాలో చేస్తూ ఉంటారు. ఎంత బాగుంటుంది కదా ఫ్యామిలీ ప్యాకేజ్. రాజమౌళి గారి వాళ్ళ ఫాదర్ గారు కథ ఇస్తారు, డైలాగ్స్, అండ్ వాళ్ళ ఇంకొక కజిన్ డైలాగ్స్ కూడా రాస్తారు, అండ్ కీరవాణి గారు మ్యూజిక్. రాజమౌళి గారు అఫ్ కోర్స్ మనకి తెలుసు, గ్రేట్ డైరెక్టర్. రీసెంట్గా రాజమౌళి గారు వాళ్ళ అబ్బాయి ప్రొడ్యూసర్ కూడా అయ్యారు. అండ్ కార్తికేయ సింగర్ కీరవాణి గారి వాళ్ళ అబ్బాయి. ఇంకేంటండి వాళ్ళకి ఇంక ప్రాబ్లమే లేదనమాట. ఓకే, మరి ఇప్పుడైతే మనం అల్లరి మొగుడు సినిమాలోని ఒక సాంగ్ విందాం, చాలా బాగుంటుంది ఈ పాట, వినేది.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9:30 దాటింది. ఒక చిన్న లైన్ ఇప్పుడు ప్లే చేస్తా, వినండి. మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం.

ఈ పాట తెలియని వాళ్ళు, వినని వాళ్ళు ఎవరైనా ఏ జనరేషన్లో అయినా కూడా ఉండరు. దేవదాస్ సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీలోని ఒక సాంగ్ అన్నమాట. అండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే, దేవదాస్ సినిమా అండ్ అర్జున్ రెడ్డి సినిమా కొంచెం సిమిలర్గా ఉన్నాయా అనిపిస్తుంది. దాంట్లో కూడా అంతే, ఫస్ట్ హీరోకి మంచి యాటిట్యూడ్ ఉంటుంది. ఇందులో కూడా ఏఎన్ఆర్ గారు మంచి డబ్బున్న పర్సను, సావిత్రి గారు అంటే అసలు ఫస్ట్లో కొంచెం తక్కువగా చూస్తుంటారు, తర్వాత ఇద్దరు ప్రేమించుకుంటారు. అదే సేమ్ అర్జున్ రెడ్డిలో కూడా జరుగుతుంది. కాకపోతే లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరూ మళ్ళీ లాస్ట్లో కలుస్తారు, బట్ అక్కడ మాత్రం కలవరు, ట్రాజడీ స్టోరీ అవుతుంది. అయితే ఇక్కడ నేను ఈ సాంగ్లో చెప్పాలనుకున్నది ఏంటి అంటే, జనరల్గా ఈ పాట మనం కుడి ఎడమ అయితే పొరపాటు లేదో ఓడిపోలేవో అని పాడుకుంటాం కదా, కానీ యాక్చువల్గా కనగల జయకుమార్ గారు, ఈయన తెలుగు రైటరు, ఓల్డ్ డైరెక్టరు అండ్ యాక్టర్ కూడా చాలా సినిమాల్లో చేశారు. ఈయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, సీనియర్ సముద్రాల గారు ఈ పాట రాశారు అండ్ ఘంటసాల గారు పాట పాడారు కదా. యాక్చువల్గా ఇప్పటి రోజుల్లో అంటే మనకి కంప్యూటర్స్ ఉన్నాయి, నోట్ ప్యాడ్స్ ఉన్నాయి, ఈజీగా రాస్తున్నాము. కానీ ఆ రోజుల్లో కవులు పాటలు రాసినప్పుడు వాటిని వాళ్ళ అసిస్టెంట్స్ మళ్ళీ నీట్గా మంచి హ్యాండ్ రైటింగ్ ఉన్నోళ్ళు ఒక పేపర్లో రాసి రికార్డింగ్ సెషన్లో వాళ్ళకి పాటలు పాడే సింగర్కి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఆయన అక్కడ రాసిన లిరిక్ ఏంటంటే, కుడి ఎడమ అయితే పొరపాటు లేదో ఏంటది, కుడి ఎడమ ఖచ్చితంగా పొరపాటే, కుడి ఎడమ అయితే అది పొరపాటే అవుతుంది. కానీ అక్కడ ఆయన పెట్టిన పదం కూడి ఎడమైతే, కూడి చూసారా, ఒక చిన్న దీర్ఘానికి మీనింగ్ ఎంత మారిపోతుంది అంటే, మనకి ఈ ఒక్క లైన్లో సినిమా స్టోరీని మొత్తం చెప్పేశారు. కలిసి విడిపోతే అదేం పొరపాటు కాదు, దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోకు అని చెప్పడం. కూడి ఎడమైతే, ఎడమ అంటే పక్కకి వెళ్ళిపోవడం, ఎడమ అంటే మన ఎడమ చెయ్యి కాదు. కూడి ఎడమ అయితే పొరపాటు లేదు, ఓడిపోలేవో అని పాట రాశారు. కానీ అది చిన్న మిస్టేక్ వల్ల ఆ పాట అలాగే అయింది. ఓకే, అది కూడా బాగానే ఉంది అనుకొని అప్పుడు రికార్డింగ్ అయిపోయిన తర్వాత తెలిసింది కాబట్టి దాన్ని లైట్ తీసుకున్నారు అని ఆయన చెప్పడం జరిగింది రీసెంట్గా. నిజంగా కూడా ఆలోచిస్తే నిజమే అని కూడా మనకు అనిపిస్తుంది కదా. అంటే ఆ స్టోరీ, సినిమా స్టోరీ అంతా కూడా ఆ ఒకే బిట్ అండి, కూడి ఎడమైతే అంతే కదా. వాళ్ళిద్దరు కలుస్తారు, మళ్ళీ దూరమవుతారు. సో ప్రాబ్లం లేదు, అంతగా సిరీస్ తీసుకోకండి అని చెప్పడానికి సంబంధించినటువంటిది అని సముద్రాల గారు రాసుంటారేమో మేబీ. మంచి విషయం అనిపించింది నాకు, సో షేర్ చేసుకున్నా. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.

0: హాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచిలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా మెసేజెస్ పంపించినటువంటి వాళ్ళ మెసేజ్ చదివి సాంగ్స్ ప్లే చేస్తాను. ఫస్ట్ మెసేజ్, బాద్షా సినిమాలోని పాట కావాలి అని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి గారు, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత కోరుతున్నారు. డన్ అండి, మీకోసం బాద్షా సినిమాలోని సూపర్ సాంగ్ వచ్చేస్తుంది, వినేద్దాం.

0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: బిట్రకుంట నుంచి అరసన్ రాస్తున్నారు, జీన్స్ సినిమాలో సాంగ్ వేయండి అట. ఓకే అండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచిలో నెక్స్ట్ మెసేజ్. బొంబాయి ప్రియుడు సినిమాలోని సాంగ్ కావాలని మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి మెసేజ్ వచ్చిందండి. నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోరుతున్నారు. బొంబాయి ప్రియుడు సినిమాలోని సాంగ్ ఇప్పుడు వినేద్దాం.

0: శ్రీ చైతన్య నుండి
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: నరసింహనాయుడు సినిమాలోని పాట కావాలి అని పూజారి ధనుంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఆంజనేయులు, ఓబులమ్మ, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోరుతున్నారు. ఇంకా మన కోసం కొన్ని మెసేజెస్ వచ్చినాయి అండి. ఆత్మకూరు మండలం నుంచి, దేవరపల్లి నుంచి రాస్తున్నారు గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మోతీబాయి, అలా పోకిరి సినిమాలో నుంచి సాంగ్ కావాలి అంటూ ఉన్నారు. నమస్తే, శుభోదయం. అత్తగారు కొత్త కోడలు చిత్రంలోని పాట కావాలి అంటూ ఉన్నారు. పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సముద్రాల వారు కూడి ఎడమైతే అని రాశారు బంగారు తల్లి. అవునండి, ఓకే. హాయ్, హలో, నమస్తే అండి. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య రాస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కోసం. మెగాస్టార్ చిరంజీవి, నాట్యమయూరి భానుప్రియ నటించిన స్టేట్ రౌడీ మూవీలోని సాంగ్ కావాలంటూ ఉన్నారు. ఓకే. హాయ్, గుడ్ మార్నింగ్ కావ్యశ్రీ గారు. నేను సోమవారం చెప్పిన ఈ సంగతి మీకు తెలుసా? కార్యక్రమం వినలేదు, మరలా ఆ కార్యక్రమం ఎప్పుడు వస్తుందో తెలియచేయండి. లక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్. మాకు లైవ్ దొరకడం లేదు, అందుకే వాట్సాప్ చేస్తున్నాం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. ఓకే అండి, గురువారం రోజు సాయంత్రం 6:30 మీరు ఈ సంగతి మీకు తెలుసా మళ్ళీ వినొచ్చు. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో కేంద్రం, శుభోదయం, గుడ్ మార్నింగ్ అంటున్నారు. మగధీరా సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సింహపురి. ఈ మెసేజ్ రాసింది నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభిదాయిష. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, మౌనిక, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ, మా అందరి కోసం మిరాయి సినిమాలోని పాట కావాలంటున్నారు. ఓకే. వనశంకర్ వరప్రసాద్ సినిమాలోని పాట కావాలి అంటున్నారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. ఓకే, సింహ సినిమాలోని టైటిల్ సాంగ్ కావాలంటూ ఉన్నారు. సోమనాథం జనార్దన్ రావు, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. ఓకే అండి, మనం ఇప్పుడు నరసింహనాయుడు సినిమాలోని సాంగ్ వినేద్దాం.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది, విని ఆనందించండి. నేను కావ్యశ్రీ, బై బాయ్.
1: ఆకాశవాణి పన్నెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న నూతన భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసి సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేస్తూ తన సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ విజయం తర్వాత నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా మే 26న ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో విజయంతో రెండవసారి, 2024 లోక్సభ ఎన్నికల్లో విజయంతో మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ కొనసాగుతున్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశం చాలా రంగాల్లో పరివర్తన సాధించింది. 2014 నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు భారత్ అవినీతి, ఆర్థిక మందగమనం వంటి సమస్యలతో సతమతమవుతోంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి తొలిసారి ప్రజా సంక్షేమ మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 తర్వాత భారతదేశం జపాన్ అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి 2.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.18 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ సుదీర్ఘ పాలనలో దేశ సమగ్ర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కాలంలో దేశం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, వ్యూహాత్మకంగా అనేక చారిత్రాత్మక మార్పులను చూసింది. దశాబ్దానికి పైగా సాగిన పాలనలో సుపరిపాలన, అభివృద్ధి దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో కృతకృత్యమైందని చెప్పాలి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలలో రాయితీలను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజనల ద్వారా సామాన్య ప్రజలకు సామాజిక భద్రత కల్పించబడింది. కార్పొరేట్ పన్ను సంస్కరణలు ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా అవతరించింది. ఆధార్, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు సేవల పంపిణీ విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. 2025 నాటికి యూపీఐ 228.3 బిలియన్ల లావాదేవీలను నిర్వహించింది. ఆధార్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ. డిజిలాకర్కు 300 మిలియన్లకు పైగా వినియోగదారులున్నారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా డిజిటల్ విప్లవాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లారు. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ గర్వంగా నిలబడటంలో మోదీ ప్రభుత్వ సంకల్పం ఎంతో ఉంది. ముద్రా రుణాలు పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాయి. ఉజ్వల యోజన గ్రామీణ మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, నమో డ్రోన్ దీదీ, జాతీయ సహజ వ్యవసాయ మిషన్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశంలోని రైతుల అభివృద్ధితో పాటు వారి ఆర్థిక సాధికారతకు బాటలు వేస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ రైతులకు, పర్యావరణానికి మేలు చేసే ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తూ రైతు సంక్షేమం మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు.
2: కిసానో కా హిత్ హమారీ సర్కార్ కీ సర్వోచ్చ ప్రాథమికతా హై. ఆజ్ సర్కార్ హర్ కిసాన్ పరివార్ కే ఇర్ద్ గిర్ద్ ఏక్ పూరా సురక్షా కవచ్ బనా రహీ హై. కిసానో కో సస్తీ ఖాద్ మిల్తీ రహే ఇస్కే లియే బీతే వర్షో మే హమారీ సర్కార్ నే లాఖో కరోడ్ రూపే ఖర్చ్ కియే హై. దునియా మే ఆజ్ యూరియా కీ జో బోరీ.
1: వస్తు సేవల పన్ను జీఎస్టీ, ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో భారత్ను ఏకీకృతం చేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ద్వారా పన్ను రేట్లను మరింత హేతుబద్ధీకరించి వినియోగదారులపై భారాన్ని తగ్గించారు. చివరి వ్యక్తికి కూడా ఫలాలు అందించే అంత్యోదయ సూత్రంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా సాంకేతికంగా ఊహించని మైలురాళ్లను అందుకుంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాలతో దేశీయ ఉత్పత్తిని ఉపాధిని భారీగా పెంచారు. ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి, దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ పథకాన్ని తెచ్చారు. దీనివల్ల భారత్లో ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, సెమీకండక్టర్ల తయారీ ఊపందుకుంది. గత 12 ఏళ్లలో భారతదేశంలో రోడ్డు, రైలు, వాయు రవాణా వ్యవస్థల పరంగా మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన పురోగతి చోటు చేసుకుంది. జాతీయ రహదారుల నిర్మాణం రోజుకు సగటున 28 నుంచి 30 కిలోమీటర్లకు పెరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతో దేశంలో రవాణా వ్యవస్థ మెరుగుపడింది. పిఎం గతిశక్తి వంటి బృహత్తర ప్రాజెక్టులు రవాణా రంగాన్ని ఆధునీకరించాయి. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుదీకరణ పూర్తి చేయడంతో పాటు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీగా పెంచారు. ఇటీవల తెచ్చిన భారతదేశ అణుశక్తి సుస్థిర వినియోగం మరియు పురోగతి శాంతి చట్టం ద్వారా అణుశక్తి రంగంలోకి నిబంధనలతో కూడిన ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతిచ్చారు. గతంతో పోలిస్తే ప్రపంచశ్రేణి మౌలిక వసతుల కల్పన కోసం బడ్జెట్ కేటాయింపుల్లో 6 రెట్లు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. పిఎం గతిశక్తి కోసం 100,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు, వాయు, రైల్వే, జలమార్గాలు ఇలా అన్నింటిలో వేగవంతమైన పురోగతి సాధిస్తోంది. ఉత్తరాన చీనాబ్ వంతెన, తూర్పున అరుణాచల్ ప్రదేశ్లోని శేలా సురంగం, అస్సాంలోని బోగిబీల్ వంతెన, పశ్చిమాన ముంబైలో అటల్ సేతు, దక్షిణాన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ సీలిఫ్ట్, ఇలా ఎన్నో గర్వించదగ్గ ప్రాజెక్టులను పూర్తి చేసింది.
2: आज भारत में हो रहे इन विकास कार्यों को देखकर दुनिया भी हैरान है. आप उत्तर में जाएंगे तो चिनाब ब्रिज जैसा निर्माण देखकर लोग हैरान है. पूर्व की तरफ जाएंगे तो अरुणाचल की सेला टनल, असम का बोगीबिल ब्रिज आपका स्वागत करते हैं. पश्चिम भारत में आएंगे तो मुंबई में समंदर पर बना అటల్ సేతు నజర్ ఆయేగా. సుదూర్ దక్షిణ మే దేఖేంగే తో పంబన్ బ్రిజ్ మిలేగా జో అప్నీ తరహ కా దేశ్ కా పెహలా బ్రిజ్ హై.
1: కోవిడ్-19 సమయంలో ప్రారంభమైన పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందుతోంది. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల బలోపేతం ద్వారా రక్షణ రంగాన్ని పటిష్టం చేసింది. రక్షణ రంగ ఎగుమతుల్లో భారతదేశం సరికొత్త రికార్డులు సృష్టించింది. రక్షణ రంగంలో స్వావలంబన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలితంగా 2025-26లో రక్షణ రంగ ఎగుమతులు 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. భారతదేశంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణి, పినాక రాకెట్ వ్యవస్థ, ఆకాశ్ వాయు రక్షణ వ్యవస్థ, తేజస్ యుద్ధ విమానం ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశ సైనిక పరాక్రమానికి కొత్త చిహ్నంగా నిలిచింది. రక్షణ ఉత్పత్తిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది. ఉగ్రవాదులకు గట్టి సందేశమిచ్చేలా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలు బలమైన జాతీయ భద్రతా విధానాన్ని చాటిచెప్పాయి.
2: ఆపరేషన్ సింధూర్ ఏ సిర్ఫ్ నామ్ నహీ హై, యే దేశ్ కే కోటి కోటి లోగో కీ భావనాఓ కా ప్రతిబింబ్ హై. ఆపరేషన్ సింధూర్ న్యాయ్ కీ అఖండ ప్రతిజ్ఞా హై. 6 మై కీ దేర్ రాత్, 7 మై కీ సుబహ్ పూరీ దునియా నే ఇస్ ప్రతిజ్ఞా కో పరిణామ్ మే బదల్తే దేఖా.
1: G20 అధ్యక్షతను విజయవంతంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ తరఫున గళం వినిపించడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారత స్థానం బలపడింది. G20లో ఆఫ్రికన్ కూటమికి శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేయించటం, భారత్ మధ్యప్రాచ్యం ఐరోపా ఆర్థిక కారిడార్ ప్రకటన భారతదేశానికి ఒక దౌత్య విజయంగా పరిగణించబడుతోంది. ఇక ఈ 12 ఏళ్లలో భారతదేశం అంతరిక్ష రంగంలో ఊహించని మైలురాళ్లను అధిగమించింది. గతంలో కేవలం ఉపగ్రహ ప్రయోగాలకే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గ్రహాంతర పరిశోధనలు, స్వదేశీ నావిగేషన్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ఒక సూపర్ పవర్గా అవతరించింది. చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్, రోవర్లను సురక్షితంగా దించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. దేశ అంతరిక్ష ప్రయాణం కేవలం ఉపగ్రహాలు ప్రయోగించే దేశం స్థాయి నుంచి ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మారి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కోవిడ్ వైరస్ సృష్టించిన సంక్షోభాన్ని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కోవడం మోదీ పటిష్ట నాయకత్వానికి నిదర్శనం. భారతదేశం చేపట్టిన కోవిడ్-19 టీకా కార్యక్రమం మానవ చరిత్రలోనే అత్యంత భారీ, అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో అత్యంత వేగంగా, పారదర్శకంగా టీకాలను పంపిణీ చేయడం ద్వారా భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో వివాదాస్పద అంశాలను అత్యంత వ్యూహాత్మకంగా, శాంతియుతంగా పరిష్కరించింది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపింది. జమ్మూకాశ్మీర్, లడాక్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయటం, 3 తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణలు, పౌరసత్వ సవరణ చట్టం CAA, మహిళా రిజర్వేషన్ల చట్టం, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహితలను ప్రవేశపెట్టడం వంటి చారిత్రాత్మక దీర్ఘకాలిక ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను తీసుకుంది. అలాగే కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల కలయి అయిన అయోధ్య రామాలయ నిర్మాణాన్ని చట్టపరమైన ప్రక్రియ ద్వారా సాకారం చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలు ఇంధన కొరత ఎదుర్కొంటున్నప్పటికీ దేశంలో ఇంధన కొరత లేకుండా చేయడం కూడా NDA ప్రభుత్వ దార్శనికతకు మరొక తార్కాణం. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన 12 సంవత్సరాల పాలనలో వికసిత్ భారత్ దార్శనికతతో సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రం ద్వారా సమ్మిళిత అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేశంలో డిజిటల్ విప్లవం, అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరగటం ఈ ప్రభుత్వం సాధించిన విజయాలని చెప్పడంలో సందేహం లేదు. మొత్తంగా చూస్తే NDA ప్రభుత్వ పరిపాలన భారతదేశాన్ని ఒక నిశ్చల స్థితి నుండి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో విజయవంతమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ స్థూల దేశీయోత్పత్తి గణనీయంగా పుంజుకోవడం, మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరగడం వంటి పరిణామాలు ఈ కాలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే 3 సూత్రాలను మూలస్తంభాలుగా చేసుకుని రూపొందించిన విధానాలు సంక్లిష్టమైన పరిపాలనాపరమైన సవాళ్లను అధిగమించే దిశగా దేశాన్ని నడిపిస్తున్నాయి. అభివృద్ధితో పాటు దేశ వారసత్వ పరిరక్షణ కూడా సమాన ప్రాధాన్యమిస్తూ సాగుతున్న నరేంద్రమోదీ పాలనలో ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక సంక్షేమం వరకు, స్వావలంబన లక్ష్యం నుంచి డిజిటల్ మార్పుల వరకు, మౌలిక వసతుల విస్తరణ నుంచి జాతీయ భద్రతా బలోపేతం వరకు ప్రతి రంగంలో దేశం వేగంగా పురోగమిస్తుందనేది యథార్థం. దేశమే ప్రథమం అనే లక్ష్యంతో నరేంద్రమోదీ నాయకత్వం భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తోంది. గడచిన 12 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, సంస్కరణలను అమలు చేస్తూ దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు ఆయన చేస్తున్న కృషి అసాధారణమైంది. నవభారత ప్రగతి ప్రయాణం రాబోయే తరాలకు సరికొత్త భవిష్యత్తును అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పన్నెండేళ్ల NDA ప్రభుత్వ పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరు కోరుతున్నారు గీతాంజలి. ఈ చిత్రానికి చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత సీతారత్నం గారి అబ్బాయి ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్ కోట్. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగా. వీరి కొరకుపై ఈ పాట.

తర్వాత గజదొంగ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వినిపించమంటున్నారు. గోపికా నగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీతి గౌడ్. గీత రచన వేటూరి.

అదంతా ఒక కళ, తీయుట కళ. ఫర్గెట్ ఇట్. యుగ యుగాలుగా

0: ఇలాగ మార్చే ప్రేమ, నీటి మరకియే మార్చే ప్రేమ, ఇదేనా ప్రేమ?
1: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట నుంచి శివప్రసాద్, శ్రీను, వెంకటేశ్వర్లు, సరోజినమ్మ, రమణమ్మ, ప్రసాద్, ముజీర్, బాబురావు, రవి, నటరాజ్, ఇంకా కొండయ్య, పెంచలమ్మ, నజీర్, పరంధామయ్య, వెంకటేశ్వర్లు, సురేష్, వీరంతా కోరుతున్నారు చిలక జోస్యం ఈ చిత్రానికి. పి. సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హైదరాబాద్ వనస్థలిపురం నుంచి బాలరాజు, రేణుక వీరు కోరుతున్నారు రాక్షసుడు. ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాత సెవెంత్ సెన్స్ ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన భువనచంద్ర. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. వీరి కోరికపై ఈ పాట.

తర్వాత వాన ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన సిరివెన్నెల. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోత విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. వీరి కోరికపై ఈ పాట.

తరువాత ఎద్దుమయలేరం శ్రోతలు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ వీరు కోరుతున్నారు కూలీ నెంబర్ 1 ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, త్రిలోక్చారి, నవీన్చారి, ఇంకా సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల నుంచి సాయి వర్షిత్, సాయి రిక్విత్, వీరు కోరుతున్నారు శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: మీరింతవరకు శ్రోతల వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం శీర్షికన చిత్రగీతాలు వింటారు. ముందుగా సెవెన్ సిన్స్ ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట వింటారు. రచన భువనచంద్ర.

తర్వాత మీరు వినబోయే పాట రచన సిరివెన్నెల, పాడినారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం, చిత్రం లేడీస్ టైలర్.

0: சொல்லு
1: கோப்பைய
0: கோதுளி
1: எந்துவலனா
0: கோதுளி எறனா எந்துவலனா
2: మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం శీర్షికన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: तो श्रोताओं अभी आपने सुना कार्यक्रम गौरा देवी और इसी के साथ हमारा आज का प्रसारण यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: మీరింతవరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
4: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
5: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
4: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
5: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
4: ఆకాశవాణి
5: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 గ్లోరియస్ ఇయర్స్, 1936 to 2026. It's a sixer.
1: He smashed it, Miles.
0: Akashavani 90 years. Not out. Akashavani Vijayawada. Krishnamma Sakshiga. Still batting for you forever.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ప్రేమాభిషేకం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. రచన దాసరి నారాయణరావు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సూన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జి కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట సీతారాముల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడారు. రచన వేటూరి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు. హైదరాబాద్ నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఐటీడీపీ బలోపేతంపై జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సమాజం సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైందని కొనియాడారు. గిరిజన తెగలను సామాజికంగా ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ది ఫలాలు సమాజంలో చివరి ఇంటికి, మారుమూల ఉన్న చివరి గ్రామానికి సైతం తప్పక చేరాలని ఆమె ఆకాంక్షించారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపైన ఆదివాసీల్లో కొన్ని వర్గాలకు ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, వారికి సమాచారం అందించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరీమ్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గిరిజన అభివృద్ధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపైన ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతిక ఆధారిత సేవల పంపిణీ వంటి కీలక అంశాలపైన విస్తృతంగా చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు. కర్ణాటకలో ఈరోజు నూతన నాయకత్వ పర్వం ప్రారంభం కానుంది. రాష్ట 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకే శివగా ఎంతో ప్రజాదరణ పొందిన, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ ఈ సాయంత్రం 4:05 రాజ్భవన్లోని గ్లాస్ హౌస్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో పాటు కొద్దిమంది కేబినెట్ మంత్రులు కూడా ఈవేళ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం పొందనున్నారు. గత నెల మే 28వ తేదీన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం 64 ఏళ్ల డీకే శివకుమార్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి మార్గం సుగమమైంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలాతో పాటు పలువురు మత పెద్దలు, కార్మికులు, రచయితలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. వీటితో పాటు డీకే శివకుమార్ స్వగ్రామమైన దొడ్డలహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. వెనిజులా తాత్కాలిక రాష్ట్రపతి డెల్సీ రోడ్రిక్స్ ఈ వెంట నుంచి 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత వెనిజులా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించనున్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ వంటి కీలక రంగాల్లో పరస్పరం సహకారాన్ని కల అవకాశాలను అన్వేషించనున్నాయి. వెనిజువలా అధ్యక్షురాలి పర్యటన గురించి నిన్న న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రణధీర్ జైస్వాల్, రోడ్రిక్స్ వెంట విదేశాంగ, ఆర్థిక అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉందని తెలియజేశారు. భారత్ వెనిజులా దేశాల మధ్య ముఖ్యంగా ఇంధన వాణిజ్య రంగాల్లో స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తుందని భావిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే చర్చల్లో ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునర్వినియోగ ఇంధనం వంటి పరస్పర ప్రయోజనకరమైన అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపైన ఇరుపక్షాలు చర్చిస్తాయి. తమ పర్యటనలో భాగంగా వెనిజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను కూడా సందర్శిస్తుంది. భారత్ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతో పాటు సంయుక్త భాగస్వామి అవకాశాలను అన్వేషించడమే వెనెజులా అధ్యక్షురాలి పర్యటనలో ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత యువత సైక్లింగ్ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, మరింత ఆరోగ్యవంతమైన పర్యావరణ అనుకూలమైన హరిత భారతదేశ నిర్మాణోద్యమంలో ముందుండాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశం ఇస్తూ ఆయన, సైక్లింగ్ క్రమం తప్పకుండా ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా సమతుల్యంతో కూడిన క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత రవాణాకు ఎంతో దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. సైక్లింగ్ అనేది వ్యక్తుల శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి కూడా తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుకుంటారు. సైకిల్ను అత్యంత సరళమైన, చౌకైన, నమ్మకమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా సాధనంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచి మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద ఇలాంటి నేరాలకే పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్ పే ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని కూడా సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్లైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇందుకు సంబంధించిన ఇచ్చిన ఒక తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరతేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాలు అంటే కంపాషనేట్ అపాయింట్మెంట్ ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవీ విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తాను నియమించాలనే అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందజేస్తారు. అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం అన్నపూర్ణ యోజన ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈవేళ నుంచే నేరుగా 3,000 రూపాయలు జమ అవుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా IMD అంచనా వేస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇంతవరకు తెలుగులో జాతీయ వార్తలు విన్నారు హైదరాబాద్ కేంద్రం నుండి. మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం 102. మరి ఈనాటి కార్యక్రమంలో కార్మికుల కార్యక్రమం

0: కార్మికుల కార్యక్రమంలో భాగంగా ఆపదలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి అనే అంశాన్ని వింటారు. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి ఈ అంశంపై విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఈఎస్ఐసి సబ్ రీజనల్ ఆఫీస్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న శ్రీ వి శ్యామ్ ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
2: సమాజంలో అనేక స్థాయిల్లో ప్రజలుంటారు. వారిలో సంఘటిత సంస్థల్లో పనిచేస్తున్నా కూడా ఎక్కువ మొత్తంలో జీతాలు పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకొంతమంది తక్కువ మొత్తంలోనే జీతాలు పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వారందరికీ కూడా అవసరం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళుగా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒకసారి వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళని ఆదుకోలేదు. దానికోసమే సాంఘిక భద్రత అనేది చాలా అవసరం. ఇందుకోసమే ప్రభుత్వం వాళ్ళు కార్మిక రాజ్య బీమా సంస్థని ఏర్పరిచి వాళ్ళకి ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు మన కార్యక్రమంలో ఈఎస్ఐసి అంటే కార్మిక రాజ్య బీమా సంస్థ ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఇచ్చేటువంటి సౌకర్యాల్ని కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఏ విధంగా వాటిని వినియోగించుకోవాలి అనేటువంటి అంశం సంబంధించి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సబ్ రీజనల్ ఆఫీస్ మనకి వైజాగ్లో ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ ఆఫీసులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ వి శ్యామ్ ప్రసాద్ గారు ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేశారు. ఆయన అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. శ్యామ్ ప్రసాద్ గారు నమస్కారం అండి.
3: నమస్తే సార్.
2: ప్రధానంగా ఈ ఈఎస్ఐ కార్పొరేషన్ అంటే కార్మిక రాజ్య బీమా సంస్థ అసలు ఎందుకు పెట్టారు?
3: కార్మిక రాజ్య బీమా సంస్థ అనేది ఈఎస్ఐ చట్టం 1948 ద్వారా భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు 41, 42 మరియు 43లో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా కర్మాగారాలు మరియు సంస్థల్లో పనిచేసే సంఘటిత కార్మికుల సామాజిక మరియు ఆర్థిక భద్రత కొరకు స్థాపించబడింది. ఈ చట్టము 24 ఫిబ్రవరి 1952 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకము మొదట్లో 120,000 మంది కార్మికులతో ప్రారంభమయ్యి దశల వారీగా భారతదేశం మొత్తం విస్తరించి ఇప్పుడు ఈ పథకం కింద 22.24 లక్షల కర్మాగారాలు మరియు సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. వాటిలో పనిచేసే 3.72 కోట్ల కార్మికులు ఈఎస్ఐ పథకంలో నమోదు కాబడ్డారు. కార్మికులు వారి యొక్క కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు 14.44 కోట్ల ఈఎస్ఐ లబ్ధిదారులు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఈ పథకము అన్ని ప్రాంతాల్లో పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఈఎస్ఐ ముఖ్య కార్యాలయము ఢిల్లీలో ఉంది. ఈ సంస్థ కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రలో జిల్లాలు ఈఎస్ఐసి ఉప ప్రాంతీయ కార్యాలయము విశాఖపట్నం పరిధిలోకి వస్తాయి. ఈ కార్యాలయ పరిధిలో సుమారు 21,000 కర్మాగారాలు మరియు సంస్థలు, వీటిలో పనిచేసే 4.03 లక్షల బీమాదారులు నమోదు చేసుకున్నారు. మొత్తంగా 15.66 లక్షల లబ్ధిదారులు ఈ ప్రయోజనాలను పొందుతున్నారు.
2: శ్యామ్ ప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ సంస్థ ప్రధానంగా ఏ ఉద్దేశంతో మొదలుపెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు?
3: కార్మిక రాజ్య బీమా చట్టము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ చట్టం కింద నమోదు కాబడిన కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులకి వైద్య సౌకర్యం కల్పించటం, కార్మికులు అనారోగ్యానికి గురైనప్పుడు, కార్మికురాలు ప్రసవించినప్పుడు, కార్మికులు ఉద్యోగ సంబంధిత ప్రమాదాలకు గురైనప్పుడు మరియు ఆ ప్రమాదాల వలన అంగవైకల్యం సంభవించినప్పుడు లేక కొన్ని సందర్భాల్లో ప్రమాదాల్లో కార్మికులు చనిపోవడం జరుగుతుంది, అటువంటి సందర్భాల్లో కూడా ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
2: ఓహో, నిజంగా అసలు ఎవరు దీనికి లబ్ధిదారులుగా ఉంటారు, ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది?
3: సార్, ఏదైనా కర్మాగారాలు కానీ సంస్థలు కానీ 10 మంది కన్నా ఎక్కువ కార్మికులు కనుక పనిచేస్తుంటే తప్పకుండా విధిగా ఈ చట్టం కింద పరిధిలోకి రావాలి. సంస్థలు అనగా సినిమా హాళ్ళు కావచ్చు, రవాణా సంస్థలు కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు, వార్తా సంస్థలు కావచ్చు, హోటల్స్, రెస్టారెంట్స్, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్లు, ల్యాబ్స్, పెట్రోల్ బంకులు, సెక్యూరిటీ సంస్థలు మరియు లేబర్ సప్లై కాంట్రాక్టర్లు మొదలైన వారందరూ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తారు.
2: ఓహో, అంటే ఇక్కడ సంస్థలో పనిచేసే వాళ్ళు కొంతమంది కొన్ని రోజులు పనిచేస్తుంటారు, కొన్ని రోజులు మానేస్తుంటారు. మరి ఇలాంటప్పుడు ఎవరు దీనికి ఎలిజిబుల్, దీంట్లో ఎవరు చేరొచ్చు?
3: మనకి కర్మాగారాలకి సంస్థలకి ఎట్లయితే మనం 10 మంది కార్మికులు కావాలన్నామో అట్లానే ఆ కార్మికుల్లో కూడా ఎవరైతే నెలసరి గ్రాస్ శాలరీ 21,000 అంతకన్నా తక్కువ మంది ఉంటారో వాళ్ళకి విధిగా ఈఎస్ఐ అనేది వర్తింపచేయాలి. ఎవరికైనా సరే 21,000 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని ఈఎస్ఐలో మనము కవరేజ్ చేసుకోకూడదు. ఎవరైతే ఈ 21,000 బిలో డ్రా చేస్తారో వాళ్ళని మాత్రమే బీమాదారులుగా మనం గుర్తిస్తాము. అదే అటువంటి కార్మికులు ఏదన్నా వికలాంగులు అయితే గనక వాళ్ళు 21,000 ప్లేస్లో 25,000 డ్రా చేస్తున్నా సరే వాళ్ళని కూడా మనం బీమాదారుల కింద కన్సిడర్ చేస్తాము. కానీ ఇట్లా బీమాదారులుగా కన్సిడర్ చేసే ప్పుడు వాళ్ళు ఏదన్నా ఓవర్ టైం ఎలవెన్స్, ఓటీ ఎలవెన్స్ ఏదన్నా ఉంటే గనక దాన్ని మనం మినహాయించి చూడాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక కార్మికుడు 25,000 సంపాదిస్తున్నాడు గ్రాసు, అతనికి ఓటీ 5,000 అయినప్పుడు అతని ఓటీ తీసేస్తే 20,000 వస్తుంది. అంటే 20,000 21,000 కన్నా తక్కువ కాబట్టి అతని బీమాదారుని కింద మనం కన్సిడర్ చేయాలి. కానీ కాంట్రిబ్యూషన్ కట్టేటప్పుడు మాత్రం, ఈఎస్ఐ చందా కట్టేటప్పుడు మాత్రం అతనికి 25,000 మీద కట్టవలసి ఉంటుంది.
2: ఇందాక మీరు అన్నట్టుగా 21,000 రూపాయలు నెలకి గ్రాస్ శాలరీ అంతకన్నా తక్కువ వచ్చేవాడు అందరికీ ఈ బీమా వర్తిస్తుందన్నారు కదా. ఈ బీమా వర్తించాలంటే ఆ సంస్థలో కానీ ఆ ఫ్యాక్టరీలో కానీ ఎంతకాలం పనిచేసి ఉండాలి వాళ్ళు?
3: సార్ మంచి ప్రశ్న వేశారు. కార్మికుడు చేరిన మొదటి రోజు నుంచి ఈ బీమా అనేది కల్పించాలి. ఎందుకంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ సంస్థ కానీ ఏదైనా ఒకసారి ఈఎస్ఐ కింద రిజిస్టర్ అయితే గనక దానిలో మొదటి రోజు నుంచి, ఈరోజు జాయిన్ అయ్యాను, కొంతకాలం నేను ఇతన్ని చూద్దాము, తర్వాత పర్మనెంట్ చేసిన తర్వాత ఈఎస్ఐ వర్తింపచేద్దాము, ఇటువంటి నియమం ఉండదు. మొదటి రోజు నుంచి అతని యొక్క నెలసరి జీతము 21,000 కన్నా తక్కువ ఉంటే విధిగా మొదటి రోజు నుంచి అతనికి ఈ బీమా అనేది వర్తింపచేయాలి. వీళ్ళని రిజిస్టర్ చేయడానికి చట్ట ప్రకారము మ్యాక్సిమం 10 డేస్ లోపల రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. అదే కర్మాగారాలు అయితే గనక ఎప్పుడైతే 10 మంది టచ్ అవుతారో వాళ్ళు మ్యాక్సిమం 15 రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాలి. అదే కార్మికుని రిజిస్టర్ చేయాలంటే గనక మ్యాక్సిమం 10 డేస్ లోపల విధిగా ఈఎస్ఐ కింద రిజిస్టర్ చేయాల్సి వస్తుంది.
2: మీరు అన్నటువంటి ఈ సంస్థల్లో యజమానులు ఆ సంస్థల్ని మీ కార్మిక రాజ్య బీమా సంస్థ దగ్గర రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయాలా, వాళ్ళ ఇష్టమా?
3: సార్ ఇది కార్మిక రాజ్య బీమా సంస్థ లేకపోతే కార్మిక రాజ్య బీమా చట్టం అనేది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పరిచిన అతిపెద్ద సామాజిక భద్రతా చట్టము. ఎందుకంటే ఈ చట్టం రాకముందు మనకి వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923 అని ఉండేది. దానికి ఈఎస్ఐకి డిఫరెన్స్ ఏమిటంటే, మీకు వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్లో ఏదైనా కార్మికుడికి ఏదైనా గాయం తగిలితే ఇంత కాంపెన్సేషన్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏ విధమైన మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే కొన్ని నగదు ప్రయోజనాలు ఉండవు. కానీ ఈఎస్ఐ 1948 యాక్ట్ చేసిన తర్వాత 1952 నుంచి ఇది ప్రవేశము కల్పించిన తర్వాత ఒక యజమాని ఈఎస్ఐ పరిధిలోకి వచ్చిన తర్వాత అతను వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923 కానీ, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 కానీ ఫాలో కావాల్సిన అవసరం ఉండదు. ఈ రెండింటి నుంచి పూర్తి మినహాయింపు వర్తిస్తుంది.
2: ఇప్పుడు యజమానులు ప్రత్యేకంగా మరి వాళ్ళ సంస్థని అలాగే వాళ్ళ కార్మికుల్ని లేదా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఈ బీమా కింద చేర్పించడం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రయోజనాలు ఉన్నాయా ప్రత్యేకంగా?
3: సార్ యజమాని ఏదైతే తను ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ కడుతున్నారో ఆ అమౌంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద ఇన్కమ్ కింద నుంచి ఎక్స్క్లూడ్ చేయబడుతుంది. అలానే ఎప్పుడైతే ఒక కర్మాగారంలో కార్మికులు బీమాకృతులు అవుతారో, ఎప్పుడైతే ఇన్సూర్డ్ పర్సన్స్ అవుతారో, వాళ్ళ యొక్క సంస్థకి మంచి ఉత్పాదక శక్తి పెరగడానికి కూడా దోహదపడుతుంది. ఈ విధంగా ఎంప్లాయర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఈ స్కీమ్.
2: ఇప్పుడు కొంతమంది కార్మికులు కానీ ఉద్యోగులు కానీ చేరినప్పుడు మీరు అన్నట్టుగా 21,000 రూపాయల కన్నా తక్కువ శాలరీ ఉంటుంది, తర్వాత కొంతకాలానికి పెరిగిద్ది, అప్పుడు కూడా వీళ్ళు దీంట్లో మెంబర్స్గా కొనసాగుతారా?
3: సార్ ఇది మంచి ప్రశ్న. యాక్చువల్ ఈఎస్ఐ అనేది కాంట్రిబ్యూషను 2 అవధుల్లో జరుగుతుంది, 2 రిటర్న్స్లో జరుగుతుంది. ఒకటి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, ఇంకొకటి అక్టోబర్ నుంచి మార్చి వరకు. ఈ అవధి స్టార్టింగ్లో అంటే ఏప్రిల్లో కనుక ఎవరైనా గనక ఈఎస్ఐ కవరేజ్ లిమిట్లో ఉంటే, అంటే 21,000 కన్నా తక్కువ డ్రా చేస్తూ వాళ్ళకి గనక ఈఎస్ఐ డిడక్షన్ స్టార్ట్ చేస్తే, ఈ ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలో ఒకవేళ ఏదైనా ఇంక్రిమెంట్స్ వల్ల కానీ ఏదైనా గనక వాళ్ళ శాలరీ పెరిగినా సరే, ఆ పెరిగిన శాలరీ మీద సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. తర్వాత అక్టోబర్ నుంచి వాళ్ళని ఎగ్జమ్ప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదివరకే మనం అనుకున్నాము 21,000 దాటిన వాళ్ళు ఈఎస్ఐ పరిధిలోకి రారు.
2: ఇకపోతే యజమానులు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అలాగే మరి ఎంప్లాయీస్ కార్మికులు కూడా విడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. యజమానులు వాళ్ళ తరపున మీకు ఏదైనా కట్టాల్సి ఉంటుందా, లేకపోతే ఉద్యోగుల శాలరీలోంచే తీసి మీకు కడతారా?
3: ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ అనేది కార్మికుల జీతంలోంచి 0.75% అంటే 100కి 75 చొప్పున చందాగా లెక్కించి కార్మికుడి జీతంలోంచి మినహాయించే విధానం ఉంటుంది. అలానే యజమాని తన చందా తరఫున 3.25% అంటే ఓవరాల్గా 4% చొప్పున ప్రతి నెల 15వ తారీఖు లోపల ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. అలానే 176 రూపాయల కన్నా ఎవరైనా గనక తక్కువ దినసరి వేతనం ఉండే కార్మికులు వాళ్ళ యొక్క చందా నుంచి, అంటే ఒక కార్మికుడికి ఏదన్నా నెలసరి జీతము ఎంత అయితే వస్తుందో దాన్ని డివైడెడ్ బై తను చేసిన నెంబర్ ఆఫ్ డేస్ వేస్తే 176 రూపాయల కన్నా తక్కువ వస్తుందో వాళ్ళకి కార్మికుడికి సంబంధించి 0.75% కట్టాల్సిన అవసరం ఉండదు. కేవలము యాజమాన్యం తరఫున 3.25% కడితే గనక మిగతా కార్మికులకి ఎట్లా అయితే వస్తున్నాయో అన్ని రకాల బెనిఫిట్స్ వీళ్ళకి వస్తాయి. వీళ్ళని మేము ఎగ్జెంప్టెడ్ ఎంప్లాయీస్ అని అంటాం.
2: అంటే రోజుకు 176 రూపాయల కన్నా తక్కువ వచ్చేటువంటి కార్మికులకి ప్రత్యేకంగా కార్మికులకు కట్టాల్సినటువంటి అవసరం లేదు, యజమానులు కట్టేది సరిపోతుంది. ఇక ఈ యజమానులు కార్మికులు మరి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంలో ఖచ్చితంగా ఆ సంస్థ మొదలైన తర్వాత ఇంతలోపు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఏదన్నా ఉంటుందా
3: సార్? ఇక్కడ ఏదైనా కర్మాగారము స్టార్టింగ్ టైం అనేది ఇంపార్టెంట్ కాదు. కర్మాగారము స్టార్ట్ అయిన తర్వాత లేకపోతే ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఏ తేదీన ఏదో ఒక తేదీన 10 మంది కనుక కార్మికులు కనుక పనిచేస్తే గనక ఆటోమేటిక్గా ఆ డేట్ నుంచి మ్యాండేటరీగా ఈఎస్ఐ కింద రిజిస్టర్ చేసుకోవాలి. మీరు అన్న ప్రశ్న అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చాలా మందిలో ఒక అపోహ ఉంది సార్, నాకు ఈరోజు 10 మంది ఉన్నారు, నాకు నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి 5గురే ఉంటారు, మరి నేను ఈఎస్ఐ కట్టక్కర్లేదా? చట్ట ప్రకారం ఒకసారి ఈఎస్ఐ పరిధిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కార్మికుల సంఖ్య 10 కన్నా తగ్గినా సరే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కంటిన్యూగా చేస్తూ కట్టాల్సిందే. ఏదైనా కర్మాగారం కంప్లీట్గా మూసివేత జరిగే వరకు కూడా కంప్లీట్గా కట్టాల్సిందే.
2: రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ సంస్థలకు ఏదైనా ఖర్చు అవుతుందా
3: సార్? ఇది ఏమీ ఖర్చు ఏమి లేదు సార్, ఇవాళ రేపు అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. సో మొత్తము ఈ కర్మాగారాలు కానీ సంస్థలు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 3 రకాల దారులు ఉన్నాయి. శ్రమ సువిధ పోర్టల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయితే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే ఎంసీఏ పోర్టల్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. మూడోది ఒకవేళ ఏమైనా లేబర్ కాంట్రాక్టర్స్, మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ వాళ్ళు అయితే ఈఎస్ఐసి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ 3 విండోస్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంప్లాయర్ ఎప్పుడైతే కనుక తను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడో అతనికి 17 డిజిట్లా యూనిక్ యూజర్ ఐడి వస్తుంది, తన మెయిల్ ఐడికి పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా ఈఎస్ఐ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి తన ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక సబ్మిట్ చేస్తే ఇన్స్టంటేనియస్గా ఇమీడియట్గా ఆటోమేటిక్గా ఈఎస్ఐ నెంబర్ అలాట్ అయిపోతుంది. తనకు సంబంధించిన గుర్తింపు కార్డు, ఈ పహచాన్ కార్డు కూడా వెంటనే తను ప్రింట్ తీసి కార్మికుడికి ఇస్తే ఆ రోజు నుంచి 3 నెలల పాటు హ్యాపీగా ప్రాథమిక సెకండరీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
2: ఇకపోతే యజమానులు ఈరోజు కొంతమందిని రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళ ఎంప్లాయీస్ని, మళ్ళీ కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకొంతమంది వచ్చారు. ఈ ఎంప్లాయీస్ రిజిస్ట్రేషన్ని కొనసాగిస్తూ ఉండాలి, ఇంతకాలానికి ఒకసారి చేస్తూ ఉండాలని ఏదన్నా ఉంటుందా
3: సార్? రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఈ నెలలో పనిచేసిన కార్మికుడు వచ్చే నెల రావాలని లేదు. వాళ్ళు ఫైల్ చేసేటప్పుడే నెంబర్ ఆఫ్ డేస్ 0, వేజెస్ 0 పెట్టి మాకు డిఫరెంట్ డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటాయి, నో వర్క్, లెఫ్ట్ ఇట్లా ఉంటాయి, అవుట్ ఆఫ్ కవరేజ్, దానికి సంబంధించిన రిమార్క్స్ కనుక ఇస్తే నెక్స్ట్ మంత్ ఆ ఎంప్లాయీ వాళ్ళ డేటాబేస్ లో కనిపించరు. అట్లా ప్రతి నెల కూడా ఎవరైతే తన దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తను ఈఎస్ఐ అనేది కట్టాలి. వాళ్ళకి నేను నెంబర్ ఆఫ్ డేస్, వాళ్ళ వేజెస్ గనక సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా చలాన్ 4% క్యాల్కులేట్ చేసుకొని చలాన్ జనరేట్ అవుతుంది, అది 15వ తారీఖు లోపల కట్టేసేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో ఈఎస్ఐ నెంబరు అనేది యునిక్ నెంబర్. చాలా మందికి తెలియదు ఏంటంటే ఈఎస్ఐ నెంబరు 10 డిజిట్స్ ఎంప్లాయీకి ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్. ఈ రోజు నాకు ఇక్కడ ఒక ఈఎస్ఐ నెంబర్ అలాట్ అయితే గనక నేను ఇక్కడ ఉద్యోగం అనేసి వేరే చోటకి వెళ్ళినా, లేకపోతే నేను ఒక పార్ట్ టైం ఎంప్లాయీ అయ్యండి వేరే సంస్థలో నేను పనిచేసినా సరే ఇదే ఈఎస్ఐ మీద ఫైల్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని వివిధ రకాలైన నగదు ప్రయోజనాలు ఉంటాయి. అట్లానే సూపర్ స్పెషాలిటీ కూడా ఎంటర్టైన్మెంట్ కూడా మీ నెంబర్ ఆఫ్ డేస్ని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్మికుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈఎస్ఐ నెంబరు రిజిస్టర్ అయినది అది పర్మనెంట్ నెంబరు. ఎంప్లాయర్ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి తన హోమ్ పేజీలో చూసినప్పుడు సెర్చ్ ది ఇన్సూర్డ్ పర్సన్ బై మొబైల్ నెంబర్ యుఏఎన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు వెళ్ళి ఆ ఎంప్లాయీకి సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ యుఏఎన్ నెంబర్ కానీ వీటిలో ఏదో ఒకటి కనుక వాళ్ళు ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా ఈఎస్ఐ సర్వర్ నుంచి అతను ఆల్రెడీ ఏ నెంబర్ మీద అయితే ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో ఆ నెంబర్ తెలుస్తుంది. ఆ నెంబర్ని వీళ్ళు ఉపయోగించి ఆ ఎంప్లాయీకి సంబంధించిన మంత్లీ చందా కట్టచ్చు.
4: బాగుందండి. ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ విధానంలో చందాలు కట్టడం కానీ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవటం కానీ కొంతమంది మరి యజమానులు చేయకపోవచ్చు, రకరకాల కారణాలు కాయ ఉండొచ్చు. మరి అలాంటి వాళ్ళు మరి మధ్యలో చాలా కాలమైంది మొదలుపెట్టి మరి చేయలేదు, ఇప్పుడు చేసుకొని ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ని మీరు బీమాలోకి మార్చుకోవచ్చు.
3: గౌరవనీయులైన సెంట్రల్ లేబర్ మినిస్టర్ గారు, ఆయన కార్పొరేషన్కి చైర్మన్ గారు కూడా ఒక స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. స్ప్రీ, SPREE, స్ప్రీ మీన్స్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. మీరు అన్న ఈ సమస్య ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక సంస్థ నడుపుతున్నాను, నా దగ్గర ఒక 20 మంది ఉన్నారు, నాకు 10 మందికి మాత్రమే నేను రిజిస్టర్ చేశాను. ఇప్పుడు నేను ఆ మిగతా 10 మంది ఒక 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తున్నారు, నేను వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే కనుక వాళ్ళకి మళ్ళీ పాత లయబిలిటీ వస్తుందేమో, పాత ఇన్స్పెక్షన్స్ ఎవరన్నా వస్తే కనుక దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారనే ఉద్దేశంతో కొంతమంది భయంతో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. కానీ ఈ స్ప్రీ పీరియడ్ ఏదైతే నేను చెప్పడం జరిగిందో, స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్, ఇది విండో పీరియడ్ 1 జూలై 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు. ఈ పీరియడ్లో ఆల్రెడీ ఈఎస్ఐ కింద రిజిస్టర్ అయిన కర్మాగారాలు కానీ సంస్థలు కానీ ఇలా లెఫ్ట్ అవుట్ అయిన ఎంప్లాయీస్ని ఎవరినైతే వివిధ కారణాల వల్ల రిజిస్టర్ చేయలేకపోయారో వాళ్ళని ఈ పీరియడ్లో కనుక రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కనుక ఇప్పటి నుంచి ఇవ్వగలిగితే కనుక కార్పొరేషన్ ప్రీవియస్ లయబిలిటీస్ కానీ ఏమి క్వశ్చన్ చేయకుండా, ఎందుకంటే మేము ప్రీవియస్ కాంట్రిబ్యూషన్ క్లెయిమ్ చేయము, ప్రీవియస్ బెనిఫిట్ ఇవ్వము, దీని ద్వారా ఎక్కువ కార్మికులకి ఈ యొక్క స్కీమ్ని ఎక్స్టెండ్ చేసిన వాళ్ళు అవుతారు.
4: అంటే ఇప్పుడు కొత్తగా కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ ఇంకా ఏమైనా చేర్చకపోతే ఇప్పుడైనా చేర్చవచ్చు, అది కూడా ప్రత్యేకంగా ఈ పథకం కింద.
3: కానీ దీంట్లో ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది సార్. అంటే ఈ మనము ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఏదైనా సంస్థ కానీ కర్మాగారం కానీ 10 మంది ఉంటే మ్యాండేటరీగా 15 రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాలి. కానీ కొంతమందికి ఆ అవగాహన ఉండదు. ఎందుకంటే మేము ఇప్పుడు యాక్చువల్గా మా స్టాఫ్ కూడా ఫీల్డ్లో కూడా ఈ స్కీమ్ గురించి వెళ్తున్నారు. మా దగ్గర డేటా అంతా ఉంటుంది, పిఎఫ్లో రిజిస్టర్ అయిన వాళ్ళది కానీ, లేబర్ డేటా కానీ, ఎంఎస్ఎంఈ డేటా కానీ, స్కూల్స్ డేటా కానీ, మాకు ఖచ్చితంగా తెలుస్తుంది 10 మంది ఉన్నారు. కానీ ఈ వాళ్ళు గనక ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే, ఏదైనా ఒక స్కూల్ ఉదాహరణకి ఒక 4-5 ఏళ్ళ నుంచి ఉంది, వాళ్ళు ఆల్రెడీ స్కూల్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తారు, మాకు 10 మంది టీచింగ్ ఉన్నారు, నాన్ టీచింగ్ ఉన్నారు అని చెప్పి పిఎఫ్ రిజిస్టర్ అవుతారు 20 మందితో 3-4 ఏళ్ల క్రితం వాళ్ళ డేటా బేస్ ప్రకారం ఉంటుంది. అంటే వీళ్ళందరూ 4-5 ఏళ్ల క్రితమే రిజిస్టర్ అయి ఉండాలి, కానీ రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు ఈ రోజు ఈ స్ప్రీని కనుక ఉపయోగించుకోకుండా కనుక వాళ్ళు అట్లా నిర్లిప్తత వహిస్తే, 1 జనవరి నుంచి మా ఇన్స్పెక్టర్లు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళకి చట్టపరంగా 5 ఏళ్ల రికార్డ్స్ వెరిఫై చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ కవరేజ్ 5 ఇయర్స్ బ్యాక్ కానీ లేకపోతే ఈ మధ్యలో ఎప్పుడైతే మీరు 10 మంది టచ్ అవుతారో అక్కడి నుంచి రిజిస్టర్ చేస్తే అక్కడి నుంచి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీస్, డ్యామేజెస్, చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ స్ప్రీ టైంలో ఇట్లా రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇమీడియట్గా ఈ స్కీమ్ను ఉపయోగించుకొని వెంటనే ఈఎస్ఐ పరిధిలోకి రావటం అనేది మంచిది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, ఫ్యూచర్లో మీకు పాత లయబిలిటీ ఉండదు, ఏ విధమైన పెనాల్టీ కానీ ప్రాసిక్యూషన్ యాక్షన్స్ కానీ ఉండవు.
4: ఇకపోతే ప్రధానంగా ఈఎస్ఐసి కింద బీమా తీసుకున్న తర్వాత ఏ వసతులు, ఏ సౌకర్యాలు ఉంటాయి
3: సార్? ఈఎస్ఐ చట్ట పరిధిలోకి వచ్చి బీమాదారుడైన కార్మికుడికి 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒక సైడు వైద్య ప్రయోజనం అనేది ఉంటుంది, రెండో సైడ్ వచ్చేటప్పటికి క్యాష్ బెనిఫిట్స్ అంటే నగదు ప్రయోజనాలు అనేది ఉంటాయి. మొదట మీకు మెడికల్ బెనిఫిట్ గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. భారత రాజ్యాంగం ప్రకారము హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిఎంఎస్ డిపార్ట్మెంట్ అనేది ఈ మెడికల్ సర్వీసెస్ చూస్తుంది, ఈ కార్మికులకు సంబంధించిన వైద్య సదుపాయాలని ఇదే చూస్తుంది. ఈ వైద్య సదుపాయాలని మనం మూడు భాగాలుగా చూడాలి. ఒకటి ప్రైమరీ మెడికల్ కేరు, సెకండరీ మెడికల్ కేరు, సూపర్ స్పెషాలిటీ మెడికల్ కేరు. ఈ డిఎంఎస్ డిపార్ట్మెంటు రకరకాల డిస్పెన్సరీల ద్వారా, ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా ఈ ప్రాథమిక మరియు ద్వితీయ శ్రేణి మెడికల్ సర్వీసెస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనికి కార్మికుడు, కార్మికుడి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారు. సూపర్ స్పెషాలిటీ వచ్చేటప్పటికి ఈఎస్ఐసి కార్పొరేషన్ మాది రీజనల్ ఆఫీసులో విజయవాడలో ఉంది, అక్కడ రీజనల్ డైరెక్టర్ గారు సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన టైప్ హాస్పిటల్స్తో అగ్రిమెంట్ చేసుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ అంతా కూడా ఈఎస్ఐసి కార్పొరేషన్ అనేది చూడటం అనేది జరుగుతుంది.
4: అంటే ప్రధానంగా వీళ్ళకు వచ్చేటువంటి ఈ వైద్య సౌకర్యాల్లో ఎలాంటి స్థితిలో ఈ వైద్య సౌకర్యం పొందాలి అనేటువంటి విషయం కార్మికులకి అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఈ సౌకర్యం పొందాలో కొద్ది వివరంగా తెలియజేయండి.
3: ఈ మెడికల్ బెనిఫిట్ అనేది ఒక కార్మికుడు చేరిన మొదటి రోజు నుంచి కూడా ఇది లభిస్తుంది. ఈఎస్ఐ స్కీమ్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే మెడికల్ స్కీమ్ ఒక్కరోజు పనిచేసినా సరే ఈఎస్ఐ కట్టాలి. ఎందుకు కట్టాలి? ఈరోజు నేను పనిచేశాను మీ కర్మాగారంలో, రేపటి నుంచి రాలేదు, కానీ ఆ ఒక్కరోజుకి కనుక నాకు ఇన్స్టంటేనియస్గా మీరు సిస్టంలో నాకు ఇచ్చిన వేజెస్, నాకు ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ ఫైలింగ్ ఒక నెల తర్వాత చేస్తారు, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం ఇమీడియట్గా చేయగలి ఈఎస్ఐ కార్డు కనుక నాకు ఇవ్వగలిగితే నేను నా ఫ్యామిలీ మెంబర్సు ప్రైమరీ మెడికల్ సర్వీసు, సెకండరీ మెడికల్ సర్వీసు 3 మంత్స్ పాటు కంటిన్యూస్గా మేము ఉపయోగించుకోవచ్చు. అందుకనే ఈఎస్ఐ మేము చెప్పేది ఏంటంటే ఏదైనా కర్మాగారాలు కానీ సంస్థలు కానీ మీరు ఎంప్లాయీ ఎన్నాళ్ళు పనిచేస్తున్నాడు అనేది చూడద్దు. అతను ఒకరోజు పనిచేస్తాడా, టెంపరీనా, కాంట్రాక్టా, ఇదంతా ఏమీ సంబంధం లేదు. మీరు వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటున్నారు, మీరు అంత ఇంత నగదు రూపంలో కానీ చెక్ రూపంలో కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఎలా అయినా చేయనివ్వండి. మీకు ఎంప్లాయర్ మాస్టర్ సర్వెంట్ రిలేషన్ కనుక ఆటోమేటిక్గా ఏర్పడితే అటువంటి వాళ్ళందరికీ మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ ఈఎస్ఐ కార్డు, ఈ పహచాన్ కార్డు ఇవ్వగలిగితే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా ప్రాథమికంగా మరియు ద్వితీయ శ్రేణి మెడికల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఈరోజు నేను వర్కర్ని ఇక్కడ నేను చేస్తుండొచ్చు, తర్వాత నేను పనిచేయండి నాకు గడవదు కాబట్టి ఇంకో కంపెనీకి వెళ్ళి నేను ఇంకో చోట పనిచేస్తాను, అక్కడికి వెళ్ళినప్పుడు నా ఈఎస్ఐ కార్డు నెంబర్ చెప్తాను, అక్కడ వాళ్ళు నేను ఎక్కడ ఎన్ని రోజులు అయితే పనిచేస్తారో అన్ని నెంబర్ ఆఫ్ డేస్ వేజెస్ వేస్తారు. ఇవన్నీ తెలియకుండా బ్యాక్ ఎండ్ లో సర్వర్ లో స్టోర్ అయ్యి వాళ్ళకి నగదు ప్రయోజనాలకు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. అట్లానే సూపర్ స్పెషాలిటీ ఉంది, సూపర్ స్పెషాలిటీ కూడా కార్మికుడు తను చేరిన 6 మంత్స్ అయితే గానీ సూపర్ స్పెషాలిటీకి ఎంటైటిల్మెంట్ ఉండదు, తన రిలవెంట్ కాంట్రిబ్యూషన్ పీరియడ్ లో 78 డేస్ చేయాల్సి వస్తుంది. అట్లానే కార్మికుడు యొక్క ఫ్యామిలీ మెంబర్ కి సూపర్ స్పెషాలిటీ అంటే, సూపర్ స్పెషాలిటీ అంటే హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఇట్లా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం కాబట్టి వాళ్ళు గనక ఈ నెంబర్ ఆఫ్ డేస్, ఈ వేజెస్ గనక ప్రాపర్ గా ఇవ్వగలిగితే ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేటప్పటికి 1 ఇయర్ సర్వీస్ ఉండాలి, రిలవెంట్ కాంట్రిబ్యూషన్లో 78 రోజులు, అంతకు ముందు కాంట్రిబ్యూషన్లో 78 రోజులు ఉంటే గానీ వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ ఉండదు. అందుకనే నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే కార్మికులు ఎన్ని రోజులు పనిచేస్తున్నారు అనేది సంబంధం లేకుండా వాళ్ళకి ఈఎస్ఐ గనక వర్తింప చేయగలిగితే వాళ్ళకి అవసరమైనప్పుడు తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది.
4: ఇప్పుడు కార్మికులు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య, మీరు ఇచ్చినటువంటి కార్డు ఉంది, సద్వినియోగపరచుకోవడానికి ఏ ఆసుపత్రికి పోవాలి, ఎక్కడికి పోవాలి అనే దానికి సంబంధించి సమాచారం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది?
3: సార్, ఎంప్లాయరు కార్మికుల్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే డిస్పెన్సరీ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. మన ఉత్తరాంధ్రలో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి దరిదాపుగా ఒక 14 డిస్పెన్సరీస్ వరకు ఉండటం అనేది జరిగింది. అట్లానే
4: ఎక్కడెక్కడ ఉన్నాయండి ఉత్తరాంధ్రలో?
3: ఉత్తరాంధ్రలో 14 డిస్పెన్సరీస్ ఉన్నాయి. మెడికల్ సర్వీసెస్ అనేది డిస్పెన్సరీల ద్వారా ఇవ్వటం జరుగుతుంది. మీకు క్యాష్ బెనిఫిట్స్ నగదు ప్రయోజనం అనేది వచ్చేటప్పటికి మా బ్రాంచ్ ఆఫీసుల ద్వారా జరుగుతుంది. చాలా మంది కార్మికుల్లో ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఏదో హోటల్లో పనిచేస్తున్నాడు, కానీ అతని ఫ్యామిలీ వచ్చేటప్పటికి ఒరిస్సాలోనో లేకపోతే కొంతమంది మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు, అటువంటి వాళ్ళ గురించి ఈఎస్ఐ 2 డిస్పెన్సరీల ఆప్షన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అంటే తను తనకి సంబంధించిన డిస్పెన్సరీ ఒకటి ఆప్ చేసుకోవచ్చు, ఒకవేళ ఫ్యామిలీ కనుక దూరంగా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన డిస్పెన్సరీ కూడా వాళ్ళు ఆప్ చేసుకో. ఇవన్నీ కూడా ఆన్లైన్లో డ్రాప్ డౌన్ బాక్స్లో ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ ఈ కార్డు మీద ఇతను లబ్ధి పొందొచ్చు, అక్కడ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు మెడికల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఈ మెడికల్ సర్వీసెస్ వాళ్ళు వేరే స్టేట్లో ఉన్నా కూడా అక్కడ ప్రాథమికమైన సంబంధించిన మెడికల్ సర్వీసెస్ కానీ, సెకండరీ కానీ, సూపర్ స్పెషాలిటీ కానీ అన్నీ కూడా వాళ్ళు సౌలభ్యంగా తీసుకోవచ్చు.
4: అవసరం ఉన్నప్పుడు డిస్పెన్సరీస్ని, ఆసుపత్రుల్ని వాళ్ళు మార్చుకోవచ్చా?
3: డిస్పెన్సరీస్ వచ్చేటప్పటికి మార్చుకోవచ్చు సార్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా రెంటెడ్ బిల్డింగ్ మారుతుంది, వేరే ప్లేస్కి వెళ్తారు, అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఆన్లైన్లో మార్చుకోవచ్చు. కార్మికుడు కనుక మార్చుకుంటే అది ఎంప్లాయర్ పోర్టల్లోకి వెళ్తుంది, వాళ్ళు ఓకే చేస్తే మా బ్రాంచ్ మేనేజర్ యాక్సెప్ట్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళకి డిస్పెన్సరీ అనేది మారుతుంది. అంటే సిక్నెస్ బెనిఫిట్, మాతృత్వ ప్రయోజనం అంటే మెటర్నిటీ బెనిఫిట్, ఉద్యోగ సంబంధిత ప్రయోజనం అంటే యాక్సిడెంట్ బెనిఫిట్, ఆశ్రిత ప్రయోజనం డిపెండెంట్ బెనిఫిట్, అంత్యక్రియలు ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, ఇవే కాకుండా ఉద్యోగ సంబంధిత ప్రమాదాల వల్ల అంగవైకల్యం సంభవిస్తే జీవితకాలం వాళ్ళకి నెలవారీ పెన్షన్ బెనిఫిట్ కూడా ఇస్తాము. అట్లానే ప్రసవ ఖర్చులు, కన్ఫైన్మెంట్ ఎక్స్పెన్సెస్ కానీ, కుటుంబ నియంత్రణ ఖర్చులు కానీ, నిరుద్యోగ భృతి కానీ మొదలైనవన్నీ కూడా ఉంటాయి. ఈ ఈఎస్ఐ ద్వారా చెల్లించే అన్ని నగదు ప్రయోజనాలు బీమాదారునికి సంబంధిత బ్రాంచ్ ఆఫీస్ ద్వారా అందించబడుతుంది. ఈ బ్రాంచ్ ఆఫీస్ డీటెయిల్స్ కార్మికుడి యొక్క ఈ పహచాన్ కార్డు మీద ముద్రించబడి ఉంటుంది. డిస్పెన్సరీ డీటెయిల్స్ రెండు కూడా ఆ కార్డు మీద ముద్రించబడి ఉంటుంది, అడ్రస్తో సహా ముద్రించబడి ఉంటుంది. ఈఎస్ఐ ఉప ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నం పరిధిలో మనకు 7 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. అవి అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నం, చిట్టివలస, విజయనగరము మరియు శ్రీరామ్నగర్, శ్రీకాకుళంలో కూడా ఉండటం జరిగింది. కానీ అనకాపల్లి అండ్ శ్రీకాకుళంలో ఈఎస్ఐసి బ్రాంచ్ ఆఫీసులతో పాటు అక్కడ డిస్పెన్సరీ కూడా ఉండటం జరిగింది. అంటే అక్కడ నగదు ప్రయోజనాలతో పాటు మెడికల్ ప్రయోజనాలు కూడా లబ్ధి చేకూరుతాయి.
4: ఇట్లా బీమా అలాగే నగదు సౌకర్యము, వైద్య సౌకర్యాలు ఇవి కాకుండా ఇంకా ఇతర రకాలైనటువంటి సౌకర్యాలు ఏదన్నా ఇక్కడ బీమా చేయించుకున్నటువంటి ఎంప్లాయర్స్ ఉన్నాయా?
3: ఈఎస్ఐ కార్పొరేషన్ ఆల్ ఇండియాలో దరిదాపుగా 11 మెడికల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు మరియు 1 డెంటల్ కాలేజీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. వీటిలో ఎక్స్క్లూజివ్గా బీమాదారు యొక్క పిల్లలకి స్పెసిఫిక్గా కొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ కేటాయించడం జరుగుతుంది. వాటిలో 446 MBBS సీట్స్, 60 నర్సింగ్ సీట్స్ మరియు 28 డెంటల్ సీట్స్ కూడా స్పెషల్గా రిజర్వ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు నీట్ ఎగ్జామ్ రాసిన ముందు ఈఎస్ఐ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, మాది esic.gov.in అనే దాంట్లో అడ్మిషన్స్లో వాళ్ళు చూస్తూ ఉంటే గనక దీనికి కేవలము భీమాదారుడైతే చాలు.
4: శ్యాంప్రసాద్ గారు చాలా మంచి వివరాలు తెలియజేశారు. మరి శ్రోతలు మరి ఈ విషయాలన్నీ తెలుసుకొని ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి, లేకపోతే ఇప్పుడు చందా కట్టాలి, ఇంకా వివరాలు కావాలి అని అనుకునే వాళ్ళకి సమాచారం ఎక్కడ దొరుకుతుంది?
3: సార్, మా యొక్క బ్రాంచ్ ఆఫీసుల్ని వాళ్ళని అప్రోచ్ కావచ్చు. లేని పక్షంలో మాది హెడ్ క్వార్టర్స్ వెబ్సైట్ www.esic.gov.in అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు. లేని పక్షంలో ఈఎస్ఐసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1800-11-2526. లేని పక్షంలో మా యొక్క ఉప ప్రాంతీయ కార్యాలయము ల్యాండ్ లైన్ నెంబర్ ఉంది, 0891-2733-219.
4: శ్యాంప్రసాద్ గారు, ముఖ్యంగా ఈఎస్ఐసి అంటే ఏంటి, అది ఎందుకు పెట్టారు, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, అది ఎవరెవరు దీని ద్వారా లబ్ధి పొందొచ్చు, ముఖ్యంగా వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, అలాగే నగదు సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటే మరి ఎంప్లాయీస్కి, కార్మికులకి చక్కగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా చాలా వివరంగా శ్రోతలకు తెలియజేశారు. మరి వాళ్ళు వీటిని సద్వినియోగపరచుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు. నమస్కారం.
3: నమస్కారం.
1: మీరింతవరకు ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి ఈ అంశంపై విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఈఎస్ఐసి సబ్ రీజనల్ ఆఫీస్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న శ్రీ వి శ్యాంప్రసాద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా శుభలేఖ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. రచన వేటూరి.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకలి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఇప్పుడు గోరంత దీపం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసుశీల పాడిన పాట వింటారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

0: మణి. ముఖ్యాంశాలు. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి పి నారాయణ. మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఎంపికైన రాష్ట ప్రకృతి వ్యవసాయ విధానం. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన ఒక ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించేందుకు సంజీవని పేరుతో ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ హెల్త్ రికార్డుల వ్యవస్థను అమలు చేస్తూ ముందస్తు అంచనా, నివారణ, చికిత్స విధానాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజం ద్వారా దేశ ఆరోగ్యాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపదన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. 1,000 కోట్లున్నా, పదవులున్నా, ప్యాలెస్లున్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. హెల్తీ సిటిజన్స్ బిల్డ్ ఏ హెల్తీ నేషన్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించనున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలోపేతమైందని, పేదరిక నిర్మూలన, ఉచిత బియ్యం పంపిణీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలు లబ్ది పొందుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక జలాశయాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మట్టి పూడిక తీతలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పేర్కొంటూ,
2: పనులు జరిగేటప్పుడు కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది మరొక రెయినీ సీజన్ వరకు మాత్రమే. మాక్సిమం ఏ ఇబ్బంది ఉన్నా ఈ వచ్చే రెయినీ సీజన్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3-4 నెలలు మాత్రం ఇటువంటి ఇబ్బంది. ఆ తర్వాత వర్క్స్ అన్ని అయిపోతాయి, బ్రిడ్జెస్ అన్ని అయిపోతాయి. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అయిపోయి బ్రిడ్జెస్ కింద ఉన్న మట్టిని తీసేస్తే ఆ తర్వాత వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ చేసిన రోజు చెప్పింది ఏంటంటే, కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలు, రిజర్వాయర్లు ఇచ్చాం, మీకు వచ్చే వాటర్ అంతా దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది, బయటకు పంపింగ్ కూడా అవసరం లేదన్నారు.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ పేరున ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యకులు పివిఎన్ మాధవ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను చేపట్టాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు ప్రజల భాగస్వామ్యంతో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పివిఎన్ మాధవ్ కోరారు. గుంతలరహిత రహదారుల లక్ష్యంతో 861 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా గత 2 ఏళ్లలో 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రహదారులు, భవనాల శాఖలు 2 ఏళ్లలో సాధించిన పురోగతిపై మంత్రి ఈరోజు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల అభివృద్ది కోసం 2,500 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్లకు పైగా పనులు చేపట్టామన్నారు. వీటిలో ప్లాస్టిక్ రోడ్లు, నానో కాంక్రీట్ సాంకేతికత వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: మిషన్ పాత్ హోల్ ఫ్రీ అనే తండ్రి కార్యక్రమాన్ని 861 కోట్లతో దాదాపుగా 20,000 కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. వాటన్నిటిని కూడా కేవలం 6 నెలల నుంచి 9 నెలల కాలంలోనే కంప్లీట్ చేసి, ఎప్పుడైతే రహదారులు బాగుంటాయో పరిశ్రమలు కానీ కూడా రావడానికి అవకాశం

0: ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ అయినప్పుడు ఏ పరిశ్రమతో పాటు టూరిజం కూడా లేకుండా పోతుంది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఈ రోడ్లన్నీ కూడా బాగుపడిన తర్వాత టూరిజం కూడా పెరుగుతా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్ ఎంపికైందని ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం రాష్ట రైతాంగం, గ్రామీణ మహిళల కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నమూనా దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ అమలవుతోందని మంత్రి తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 3వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. పోలాండ్ దేశానికి చెందిన లెస్ జెక్ సిబిల్స్కీ అనే సామాజికవేత్త కృషి ఫలితంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహించాలని కోరుతూ సైకిల్పై పర్యటిస్తూ ఆయన 57 దేశాల మద్దతు సాధించారు. లెస్ జెక్ సిబిల్స్కీ కృషి ఫలితంగా 2018 సంవత్సరంలో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో జూన్ 3ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువభారత్ సంస్థ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అవగాహనా సైకిల్ ర్యాలీలను నిర్వహించింది. విజయనగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని జిల్లా యువజనాధికారి ప్రేమ్ భరత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు. అనంతపురంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మేరా యువభారత్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ ప్రతిరోజు సైకిల్ తొక్కటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని, యువత ఇంధన పొదుపుతో పాటు ఆరోగ్య పరిరక్షణకు సైక్లింగ్ ను అలవాటు చేసుకోవాలని సూచిస్తూ
2: ఈరోజు వరల్డ్ బైసికల్ డే ని మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సప్తగిరి సర్కిల్ నుంచి మన మేరా యువ భారత్ ఆఫీస్ వరకు కూడా సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మన ఆఫీస్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ మరియు ప్రశంసా పత్రాలని అలాగే మెడల్స్ ని కూడా అందజేయడం జరిగింది.
1: ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. యోగా కార్యక్రమాల నిర్వహణపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 15న సూర్యలంక నగరవనం వద్ద, 16న బట్టిప్రోలు బౌద్ధ స్థూపం వద్ద ప్రత్యేక పర్యాటక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 21న జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రధాన యోగా కార్యక్రమంలో 1000 మందికి పైగా పాల్గొనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజాబాబు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో కాలువల శుభ్రత కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పోతురాజు కాలువ శుభ్రపరిచే పనులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, 4 వారాల పాటు నిర్వహించే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి పి నారాయణ. మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఎంపికైన రాష్ట ప్రకృతి వ్యవసాయ విధానం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
3: చిక్కుకున్నాడు.
4: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
7: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకం తల్లిదండ్రుల బాధ్యత, ఈ అంశం గురించి శ్రీమతి వరిగొండ గాయత్రి గారు అందించే వివరాలు వినండి.
8: మానవజాతి మనుగడలో స్త్రీ పాత్ర చాలా ప్రధానమైనది మరియు ఉన్నతమైనది. స్త్రీ తనకన్నా కూడా తన బిడ్డల గురించి, భర్తను గురించి, కుటుంబం గురించి నేటికి మరి ఎప్పటికైనా ఆలోచిస్తూ తన వారి కోసం కష్టపడే అలుపెరగని అద్భుతం ఒక స్త్రీ మాత్రమే. బంధాలు కలవాలన్నా, స్నేహం కలకాలం నిలవాలి అన్నా ఖచ్చితంగా అది స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. చదివిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయలేకపోవచ్చు, అంత మాత్రాన వారు చదివిన చదువు వృధా అయిందని కాదు. చదువు అంటే కేవలం డిగ్రీ పట్టాలు తీసుకోవడమే కాదు, చదువు అంటే జ్ఞానం, ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి, రాబోయే కాలంలో మార్పులకు అనుగుణంగా తన పిల్లల్ని ఎలా పెంచాలి, మన చుట్టూ ఉండే సమాజం పట్ల అవగాహన, తగిన సమయంలో తగిన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని మరియు వనరుల్ని అందుబాటులోకి తెచ్చుకోవడం, అంతేకాకుండా స్వయం నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉండడం, అపవాదాలను అధిగమించడం, అలాగే సమాజంలో వచ్చే వివిధ రకాలైన మార్పులకు అనుగుణమైన సానుకూల దృక్పథాన్ని పొందగలగడం, ఇవన్నీ చదువుగానే పరిగణించాలి. అయితే పిల్లల పెంపకంలో తల్లిదే కీలక పాత్ర. ఎలాగంటే తల్లి యొక్క మాటల్ని, ఆలోచనలను బిడ్డ తల్లి గర్భంలో ఉండగానే నేర్వడం, గమనించడం జరుగుతుందని పెద్దలంటుంటారు. దీనికి మన చరిత్రలో దృష్టాంతాలు చాలానే ఉన్నాయి. అందుకే తల్లి నడవడిక పిల్లల పెంపకంలో తండ్రి కంటే ఎంతో ముఖ్యమైనది. పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తూ అనుసరిస్తూ పెరుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లల ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. అందువల్ల పిల్లలు ఎలా తయారు కావాలని మనం భావిస్తామో అలా ముందుగా తల్లి క్రమశిక్షణతో వ్యవహరించాలి. పిల్లల పెంపకం అంటే ఓ బాధ్యత. అయితే దాన్ని మరీ మిలిటరీ ట్రైనింగ్లా కాకుండా ఆడుతూ పాడుతూ ఉండేలా స్నేహపూర్వకంగా జాగ్రత్త పడాలి. మనం పిల్లల రూట్లోనే వెళ్తూ మంచేదో చెడేదో చెప్పాలి. ఉదయాన్నే నిద్రలేచే సమయంలో, తిరిగి రాత్రి నిద్రపోయే ముందు చక్కని సంగీతం వినేలా చేస్తే పిల్లల్లో మానసిక సంతోషం కలుగుతుంది. అలాగే ఎటువంటి ఆహారమో అటువంటి మనస్సు ఏర్పడుతుంది. మరి ఆరోగ్యకరమైన మనస్సు ఉంటేనే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. పిల్లలకి కేవలం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించటమే కాకుండా ఆహారాన్ని తయారు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వంట చేసే సమయంలో శుభ్రతను పాటించడంతో పాటుగా పాజిటివ్ థింకింగ్ చేస్తూ, అంటే నా బిడ్డ చక్కగా చదవగలడు, మంచి సంస్కారవంతులు కాగలడు అనే మంచి ఆలోచనలతో కనుక వంట చేయగలిగితే కొద్ది రోజుల్లోనే పిల్లల్లో మంచి ప్రవర్తనని మనం గమనించవచ్చు. జంక్ ఫుడ్ తినడం, గంటల తరబడి టీవీ లేదా ఫోన్ పాడడం, ఫోన్ని చూస్తూ ఆహారాన్ని భుజించడం, శారీరక శ్రమ లేకపోవడం, పనిని వాయిదా వేయడం, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల పిల్లల్లో ఒత్తిడి అధికమవుతోంది. అంతేకాకుండా పిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. పిల్లల్ని గారాబం చేయాలి, అంతేకాని వారిని సోమరిపోతులుగా మార్చకూడదు. అందుకే చిన్నతనం నుంచే కొన్ని పనులు వారే స్వతహాగా చేసుకునేలా పిల్లలకి అలవాటు చేయాలి. పిల్లల్ని ఎప్పుడూ చదువు చదువు అని నిర్బంధించకుండా ఆటలు ఆడనివ్వాలి. వాళ్లల్లో దాగి ఉన్న వివిధ రకాలైన నైపుణ్యాలను గుర్తించే ప్రయత్నం చేయాలి. పిల్లల్లో దాగున్న లలిత కళ్లను, అంటే చిత్రలేఖనం, సంగీతం, నాట్యం మొదలైనవి గుర్తించి ప్రోత్సహించి వాటిని పెంపొందించాలి. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. తల్లిదండ్రులు దాన్ని గమనించి ప్రోత్సహించాలి. ఒకవేళ అలాంటివేమీ పిల్లల్లో మనం గుర్తించకపోతే వారికి ఏమి ఇష్టమో తెలుసుకుని ఆ రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి. ఇదే వారి భవిష్యత్తుకి పునాది అవుతుంది. పిల్లలకి చక్కని విద్య అందించడమనే విషయంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉన్నదో తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ఉంటుంది. అదే విషయం తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుని పిల్లలు చదివేందుకు చక్కని వాతావరణం కలిగించాలి. పాఠశాలలో గురువులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేలా పిల్లలను ప్రోత్సహించాలి. అలాగే పిల్లల్లో మంచిని ప్రోత్సహిస్తూ పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి ఖచ్చితంగా ఖండించాలి. పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్ని చదివేందుకు కష్టపడుతూ ఉంటారు. ఆ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తగిన శిక్షణ ఇవ్వాలి. అయితే చదువు అంటే కేవలం పాఠ్యాంశాలే అన్న ఉద్దేశం కాకుండా లోకజ్ఞానాన్ని అందించే పుస్తకాలను చదవడం కూడా చిన్నతనం నుంచే అలవాటు చేస్తూ వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్ళి చారిత్రక కట్టడాలను, ఆ ప్రాంతం యొక్క గొప్పతనం, వాటి చరిత్రను తెలియచేయాలి. పిల్లల్లో గల సృజనాత్మకత ఆధారంగా స్వయం ఉపాధిని పెంపొందించే విధంగా వివిధ అంశాలను వారికి నేర్పాలి. ఉదాహరణకు కుట్లు, అల్లికలు, వివిధ ప్రాంతాల్లోని వివిధ రకాల సంప్రదాయ వంటలు నేర్పడం మొదలైనవి. చిన్నతనం నుంచి పిల్లలకు ప్రేమ, బాధ్యత వంటి వాటి గురించి తెలియచేయాలి. అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ప్రతి విషయంలో పాజిటివ్గా స్పందించడం అనే విషయాన్ని పిల్లలకు నేర్పాలి. పిల్లల పట్ల స్నేహపూర్వక వాతావరణం కలిగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పిల్లలు పెరిగే కొద్దీ కొంత స్వేచ్ఛ కోరుకుంటారు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు భయపడడం సహజం. అయితే అది కూడా ఓ రకంగా మంచిదే. వారికి స్వేచ్ఛనివ్వండి, కానీ ఓ కంట కనిపెట్టుకుని ఉండండి. ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ వారిని చెడువైపు నడిపించేలా ఉండకూడదు. కొన్ని అనవసరమైన విషయాలని పిల్లల ముందు చర్చించకపోవడమే మంచిది. అలాంటి విషయాలు వారి చదువుపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా మన స్నేహితులను బట్టి మనం ఎలాంటి వారమో చెప్పేయొచ్చు. అలానే చిన్నారుల విషయంలోనూ జరుగుతుంది కాబట్టి వారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో ముందు నుంచే గమనించాలి. అలా అని అందరినీ అనుమానించాలని కాదు, వారి స్నేహాలను అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. పిల్లలు యుక్త వయస్సుకి చేరాక వాళ్ళకి ఏమైనా చెప్పడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. అయితే దీని గురించి ముందు నుంచే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకి ముందు నుంచే వారితో స్నేహంగా ఉండడం, మనతో అన్ని విషయాలు షేర్ చేసుకునేలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. యుక్త వయసులో పిల్లలు స్వేచ్ఛని కోరుకుంటారు. వారి కాళ్లపై వారు నిలబడాలని కోరుకుంటారు. అలాంటి సమయంలో తల్లులు ముఖ్య పాత్రలు పోషించాలి. వారికి కాస్త చేయూతనిస్తే వారి ఎదుగుదలకు సహకరించినట్లు అవుతుంది. పిల్లల విషయంలో మనకే అన్నీ తెలుసు అన్న విధంగా కాకుండా ముందుగా పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని అవి వారికి మంచిదా కాదా అని ఆలోచించి ఆ విధంగా పెంచాలి. తల్లిదండ్రులు పిల్లల వయస్సు, అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వాటికి తగినట్లుగానే అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా ఆలోచించకపోవడం వల్ల కొన్ని సమస్యలు మొదలవుతాయి. వాటిని పెద్దలు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లనే అసలు సమస్యలు మొదలవుతాయి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికీ చిన్నవారులాగానే చూస్తారు. వారిలో యుక్త వయసుతో వచ్చిన మార్పులను అర్థం చేసుకోక వారి ప్రవర్తన చాలా మారిపోయిందనుకుంటారు. కనుక తల్లిదండ్రులకు పిల్లల పెరుగుదలపై సరైన అవగాహన ఉండాలి. ఎదిగే పిల్లలకు కొన్ని అవసరాలుంటాయి. అవి ఏంటో తెలుసుకుని ముందుగానే సమకూర్చాలి. మనము ఆ వయసు నుంచే వచ్చామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు చిన్న వయసులో మేము ఏం లేకుండా పెరిగాం, పిల్లలు కూడా అలానే ఉండాలి అని ఆలోచిస్తారు. కానీ అప్పటి అవసరాలు వేరు, ఇప్పటి అవసరాలు వేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా వారికి ఏం అవసరమో దగ్గరుండి చూసుకోవాలి. పిల్లలను విమర్శించడం కంటే వారు ఏ తప్పులు చేస్తున్నారో ప్రేమగా చెప్పి చూడాలి. వారిని మార్చే ప్రయత్నం ప్రేమతోనే మొదలవ్వాలి. ఆత్మవిశ్వాసం, సహనం, అభినందనలతో కూడిన పెంపకం ఎప్పుడూ కూడా ఎదుటివారిని గౌరవిస్తూ నీతిగా బతకడం నేర్పుతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రి ముఖ్యంగా ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ పెంపక విధానంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో తెలుసుకోవాలి. అలాగే వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే చిన్నారుల జీవితం కూడా బాగుంటుంది. అప్పుడే వారు పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తారు. కేవలం సంపదను కూడబెట్టి స్వార్థపూరిత జీవితం గడపకుండా ఇతరులకు సహాయపడే తత్వాన్ని, తల్లిదండ్రులను ఆదరించడం వంటివి పిల్లలకి చిన్నతనం నుండే అలవడేలా చేయాలి. అలాగే నిరాడంబరతను, దాని యొక్క ఆవశ్యకతను, అవసరమైన వరకు మాత్రమే వనరులను వినియోగించుకోవడం, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వారంలో కనీసం ఒకరోజైనా మౌనంగా ఉండడం, తద్వారా ఏకాగ్రతను పెంచుకోవడం వంటి విలువైన విషయాలను పిల్లలకు తెలియజేయాలి. పిల్లలు అనేక విషయాల మూలంగా ప్రభావితులవుతారు. టీవీ, ఇరుగు పొరుగు వాళ్ళు, అధ్యాపకులు, పాఠశాల, ఇంకా లక్షలాది విషయాలు. వాటిలో వారికి ఆకర్షణీయంగా కనబడిన వాటివైపే వారు వెళ్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏమిటంటే, తల్లిదండ్రులతో గడపటమే పిల్లలకు అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉండేట్లు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. మీరు సంతోషకరమైన, తెలివితేటలున్న మరియు అద్భుతమైన వ్యక్తి అయితే మీ పిల్లలు మరెవరితోనూ సహచర్యం కోరుకోరు. ఏమి కావాలన్నా వాళ్ళు మీ దగ్గరికే వచ్చి అడుగుతారు, మీతో ప్రేమగా మాట్లాడుతారు. ఇటువంటి సూచనలను పాటించడం ద్వారా ఆదర్శవంతమైన దేశ నిర్మాణానికి కావలసిన భావి భారత పౌరులని అందించిన వారమవుతాము.
7: కార్యక్రమంలో మీరింతవరకు పిల్లల పెంపకం, తల్లిదండ్రుల బాధ్యత ఈ అంశం గురించి శ్రీమతి వరిగొండ గాయత్రి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు నేటి జీవన విధానంలో మహిళలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించటం ఎలా, శ్రీమతి కె లక్ష్మీకమల గారు అందించే వివరాలు వినండి.
4: నేటి జీవన విధానంలో మహిళలు ఎదుర్కొంటున్న మానసిక శారీరక సమస్యలు చాలానే ఉన్నాయి. విద్య, ఉద్యోగాల్లో ఉన్న వాళ్లకు అవి ఇంకొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనూ బయట కూడా ఎదురయ్యే సమస్యలను సానుకూలం చేసుకోవటానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇది అది అని కాకుండా అన్ని రంగాల్లోనూ వాళ్ళు వాళ్ళ ప్రతిభ చూపిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, పరిశ్రమలు స్థాపిస్తున్నారు, కళలలో నైపుణ్యం చూపిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అందుకు గాను తను తన ఆరోగ్యం కాపాడుకోవాలి. ముఖ్యంగా తన మీద తనకు శ్రద్ధ ఉండాలి. తను మంచి ఆరోగ్యంగా ఉంటేనే తను ఏమైనా చేయగలుగుతుందని తెలుసుకోవాలి. అందుకు గాను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. తగినంత నిద్రపోవాలి. తను ఆరోగ్యంగా ఉంటూ కుటుంబ సభ్యులను కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఉద్యోగాలు చేసే అవకాశం లేని మహిళలు ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే ఏదో ఒక పని చేసి ఎంతో కొంత సంపాదించాలి అనుకుంటున్నారు. టైలరింగ్, బ్యూటీషియన్, యోగా, బోధన, కళలు మొదలగు వాటి ద్వారా సంపాదన పరంగా కుటుంబ బాధ్యతను స్వీకరించి కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వీళ్లను ఆర్థిక రంగంలో భాగస్వాములను చేయాలని శిక్షణతో పాటు డ్వాక్వా గ్రూపులు తదితరమైన పథకాల ద్వారా చిన్న మొత్తాల్లో రుణాలు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. నేటి మహిళలకు సాధారణ మానసిక ఒత్తిడిని దూరం చేసే విషయాలు ఉంటాయి. పనులు సమయానికి పూర్తి చేసుకోవటానికి సమయ నిర్వహణ నేర్చుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగులతో దినచర్య ప్రారంభం అవటం వల్ల మహిళలు తీవ్ర ఒత్తిడికి గురి కావటం మనం గమనిస్తూనే ఉన్నాం. వీటిని అధిగమించడానికి ధ్యానం, యోగా వంటివి చాలా అవసరం. పరిశ్రమలో ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. నిర్ణయాధికారాల్లోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటన్నిటితో పాటు ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. ఈ కంప్యూటర్ యుగంలో మానవ సంబంధాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నా, కెరియర్లో ఎదగాలన్నా ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయం. ఉదయం మెడిటేషను, వ్యాయామాలు చేయటం ఎంతో అవసరం. వీలుంటే వాకింగ్ కూడా మంచిది, దైవ ప్రార్థన కూడా మంచిదే. మహిళలకు సహజంగా ఆలోచన శక్తి ఎక్కువ, సహనము సామర్థ్యము కూడా ఎక్కువే. స్త్రీలకు మెనోపాజ్ దశలో సహజంగా వచ్చే మార్పుల వల్ల మానసికంగా శారీరకంగా బలహీనులవుతారు. రక్తహీనత, ఎముకలు గుల్లబారటం, నరాల బలహీనత లాంటి వాటికి గురవుతారు. శారీరకంగా పటుత్వం కొంచెం తగ్గుతుంది, అయితే ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గదు. అందువల్లే తనని తాను సంభాళించుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ శరీరం బలహీనంగా ఉన్నా నిబ్బరంగా నిలబడగలుగుతారు మహిళలు. మానసికంగా శారీరకంగా ఒత్తిడి అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవటానికి సమయం కేటాయించుకోవాలి. మీకు ఇష్టంగా అనిపించే పనులు చేయండి. చదవటం, సంగీతం వినడం లేదా స్నేహితులతో గడపడం వల్ల మనస్సుకు ఉల్లాసం వస్తుంది. ఎందరో మహానుభావులు ఉన్నారు. ఆధ్యాత్మికంగాను చారిత్రకంగాను అమరులైన వారందరి జీవిత విశేషాలు మనకు మార్గదర్శకాలు. అలాంటి వారి బయోపిక్లు చూడటం, వారి జీవిత చరిత్రలు చదవటానికి ప్రయత్నించండి. కొత్త విషయాలు తెలుసుకోవటానికి ఆసక్తి చూపించండి. ప్రతి పనికి ముందుగా ఒక ప్లాన్ వేసుకుని ఆ ప్రకారం చెయ్యండి. ముఖ్యంగా సోషల్ మీడియా, ఫోనుకు దూరంగా ఉండండి. మనం చేసే చిన్న తప్పులు మన జీవితాన్ని శాసించేవిగా ఉండకూడదు. బాధ కలిగినప్పుడు మనసుకు ఊరటనిచ్చే విషయం వైపు మళ్లించుకోవడానికి ప్రయత్నించండి. గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకోండి. ఎదుర్కొన్న ప్రతి సమస్య మన విజయానికి సంకేతం అనుకోవాలి. ఇవన్నీ భవిష్యత్తు మీద సానుకూల దృక్పథాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ఇవన్నీ కూడా మనకి ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. అవసరం అయినప్పుడు కుటుంబ సభ్యులను సాయం అడగవచ్చు. మన బాధ్యతల్లో కొన్ని వాళ్లకు అప్పగించవచ్చు. ఆఫీసు విషయాలైతే కొలీగ్స్ను సలహా అడగవచ్చు. ఒత్తిడి తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని గ్రహించుకోవాలి. ఇలాంటి కఠిన పరిస్థితులను గతంలో కూడా కొన్నిసార్లు ఎదుర్కొన్న సందర్భాలను గుర్తు చేసుకోవాలి. ఒక ఉన్నతమైన లక్ష్యంతో మీరు మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. దాని వలన మీ జీవితపు విలువ పెరుగుతుంది. మొన్న ఈ మధ్య ఒక ఫంక్షన్లో ఒక పెద్దావిడను చూశాను. ఆమెకు 92 సంవత్సరములు. ఇప్పటి వరకు తన పనులన్నీ తనే చేసుకుంటుందట. ప్రతిరోజు క్రమం తప్పకుండా పేపర్ చదువుతారట. క్రమశిక్షణ, కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం, మెడిటేషన్ చేయటం, మంచి ఆరోగ్యకరమైన ఆహారం పరిమితంగా తీసుకోవటం లాంటి చర్యల వల్లే ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. అలా ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దానికి తగిన నడవడికను అలవర్చుకుంటే అదే జీవన విధానము మన విలువను పెంచుతాయి. ఆధ్యాత్మిక రంగంలోనూ చరిత్రలలోనూ ఎంతోమంది రత్నాల్లాంటి నారీమణులు ఉన్నారు. వారంతా ఏమాత్రం ఒత్తిడిని అనుభవించకుండానే గొప్పవాళ్ళు అవ్వలేదు కదా. వజ్రానికి సానపట్టినట్టు సమస్యలను అధిగమిస్తేనే గొప్పవాళ్ళు కాగలరు. నేటి సామాజిక పరిస్థితుల్లో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్లాన్ వేసుకుని దాని ప్రకారం నడుచుకుంటే ఒత్తిడి అనేది కొంతవరకు తగ్గుతుంది. కుటుంబానికి వచ్చే ఆదాయంలో 10% రేపు మన వృద్ధాప్య దశకు దాచుకోవాలి. అది తప్పనిసరి. ఇంకొక 10% కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు ఖర్చుకు దాచుకోవాలి. ఇంకొక 10% పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఇంకొక 10% పండుగలు, పబ్బాలు, ఇంట్లో చిన్న చిన్న శుభకార్యాలు, బంధుమిత్రుల ఇళ్లల్లో శుభకార్యాలకు గిఫ్టులు ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. ఇలా ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటే సమస్య అనేది ఉండదు. అందువల్ల ఆర్థిక ఒత్తిడి ఉండదు. అంటే మన నెలసరి ఆదాయంలో 60% మాత్రమే మనం ఖర్చు పెట్టుకోవాలి, 40% పొదుపు చేయాలి. ఈ ఆర్థిక నిర్వహణ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మన ఆదాయం అంతే అనుకుని అందులోనే సమర్థించుకోవాలి. అన్నిటికీ ముఖ్యం డబ్బు. ఆ డబ్బు విషయంలో మనం స్ట్రిక్ట్గా ఉండకపోతే ఇలాంటి వారికైనా సమస్యలు చుట్టుముట్టుతాయి, అశాంతి తప్పదు. ఈ విషయంలో మహిళలదే ముఖ్య పాత్ర. అలాగే సమయ నిర్వహణ కూడా. రోజువారి మన పనులు ఏమిటి, ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటి, ఏవి ఎప్పుడు చేయాలి, ఏ పనికి ఎంత సమయం కావాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ మధ్య మధ్యలో కొంత విశ్రాంతి కేటాయించుకుంటే అలసట అనేది కొంతవరకు తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏమాత్రం కాస్త తీరిక దొరికినా కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ గడపటానికి నిర్ణయించుకోవాలి. కొంతమంది మహిళలకు అన్ని పనులు తమ మీదే వేసుకునే లక్షణం ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా మార్చుకోవాలి. ఇలా అన్నీ సమర్థవంతంగా చేయటానికి మానసిక శారీరక దృఢత్వం కలిగి ఉండాలి. జీవితంలోనూ కెరీర్లోనూ మనసుకు గుచ్చుకునే సమస్యలు ఎదురైనప్పుడు మనసు విప్పి చెప్పుకునే నమ్మకమైన ఆప్తులు ఉండాలి. సమస్యల ఒత్తిడిలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు ఆ పరిస్థితుల నుండి బయటపడటానికి ఆత్మీయుల సహకారం మనకు సాయపడుతుంది. దాని వలన మనసుకు ఊరట కలిగి ప్రశాంతత లభిస్తుంది. సమస్య వచ్చినప్పుడు చతికిలు పడిపోకుండా సానుకూల ధోరణిలో ఆలోచించి సమర్థించుకోగలిగినప్పుడు ఆ మహిళ ఔన్నత్యం గుర్తింపుకు వస్తుంది.
0: కార్యక్రమంలో మీరింతవరకు నేటి జీవన విధానంలో మహిళలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించటం ఎలా, శ్రీమతి కె లక్ష్మీకమల గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

భక్తి సంగీత కార్యక్రమంలో ముందుగా శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, శ్రీ మల్లాది రవికుమార్లు ఆలపించిన నారాయణ తీర్థ తరంగం వింటారు నందముకుందే.

కార్యక్రమాల తర్వాత నారాయణ తీర్థతరంగం వింటారు. జయ జయ వైష్ణవి ఆలపించినవారు శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, మల్లాది రవికుమార్ గారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
3: భక్తి సంగీతంలో తర్వాత భద్రాచల రామదాసు కీర్తన వింటారు. రామకృష్ణ గోవింద నారాయణ ఆలపించిన వారు మల్లిక్ సునంద శాస్త్రి బృందం.

కార్యక్రమాల తర్వాత జి బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తన వింటారు. ముద్దుగారే యశోదా.

కార్యక్రమంలో చివరిగా జి బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించిన చిత్తయ్య గురుడ అన్నమాచార్య కీర్తన వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు, అనగా 50 నిమిషాల పాటు, డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా చౌదవీ కా చాంద్ ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడిన పాట వింటారు.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.
2: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి. फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

0: తర్వాత మీరు వినబోయే పాట కాలాబజార్ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడారు. రచన శైలేంద్ర, సంగీతం ఎస్డి బర్మన్.
1: मैं आप कितना अच्छा आदमी नहीं समझती थी.
2: किसी बात पर जी चाहता है वो जो चांद है ना, उसे नोच के आपके माथे पर लगा दूं, वही चमका करे. घूमने चलिएगा.
1: नींद
2: नींद

కార్యక్రమాల తర్వాత పతిత చిత్రానికి లతా మంగేష్కర్, హేమంత్ కుమార్ పాడిన పాట వింటారు. సంగీతం శంకర్ జయకిషన్.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమాల తర్వాత సిఐడి చిత్రానికి మొహమ్మద్ రఫీ, గీతాదత్ పాడిన పాట వింటారు. రచన జానిసార్ అఖ్తర్, సంగీతం ఓపీ నయ్యర్.

0: తర్వాత మీరు వినబోయే పాట తీన్ దేవి అని చిత్రానికి మజ్రు సుల్తాన్పురి రాశారు. పాడినవారు కిషోర్ కుమార్, సంగీతం ఎస్డి బర్మన్.
1: ఏ చీజ్ ఖాస్ మేనే ఉస్ అంజాన్ దేవి కే నామ్ లిఖీ హై జో షాయద్ కహీ కిసి జిందగీ కే మోడ్ పర్ మేరా ఇంతజార్ కర్ రహీ హై. యా యూ సమజీ కే మే ఉస్కా ఇంతజార్ కర్ రహా హూం.

सुबह पे जिस तरह शाम का

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట గీత్ చిత్రానికి ఆనంద్ బక్షి రాశారు. పాడినవారు మొహమ్మద్ రఫీ, సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట దోరాస్తి. ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడారు, రచన ఆనంద్ బక్షి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట అనామిక చిత్రానికి కిషోర్ కుమార్ పాడారు. రచన మజ్రూ సుల్తాన్పురి, సంగీతం ఆర్డి బర్మన్.

0: ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: టీన్ టైం కార్యక్రమంలో మీరింతవరకు హిందీ చిత్రగీతాలు విన్నారు.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్ షార్ట్ వేవ్ ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబర్ 0866-24-888-12. ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా సమాధానాన్ని పంపించవచ్చు. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం. కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు. అందులో ఈ హార్ట్, ఆర్టిఫిషియల్ హార్ట్ కూడా తయారు చేస్తున్నారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ అనేది ఏ మెటీరియల్ తోటి తయారు చేస్తారు? ఆర్టిఫిషియల్ హార్ట్ ఏ మెటీరియల్ తోటి తయారు చేస్తారు? సో ఇందులో ఏంటంటే రకరకాల మెటీరియల్స్ వాడతారు, కానీ మేజర్ మెటీరియల్ ఏంటి అనేది ఇందులో ప్రశ్న. ఆర్టిఫిషియల్ హార్ట్ ఏ మెటీరియల్ తోటి తయారు చేస్తారు?

సో మొట్టమొదటి ప్రశ్న అడిగేశాను, ఆర్టిఫిషియల్ హార్ట్ ఏ మెటీరియల్ తోటి తయారు చేస్తారు అనేది. సో అసలు అడుగుతూనే ఆన్సర్ పంపించేశారు ఎవరు అనంటే, చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి. ఇంకా ఆ తర్వాత ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే, రాధా ఖమ్మం నుంచి ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, శ్యామ్ నెల్లూరు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి, సో బయోకంపాటబుల్ మెటీరియల్ అన్నారు. ఓకే, బయోకంపాటబుల్ మెటీరియల్ తోటి అయితేనే అది మన శరీరంలో ఆ అవయవం మనం పెట్టడానికి వీలవుతుంది. కానీ ఆ మెటీరియల్ పేరేంటి అనేదే కదా క్వశ్చన్. ఏ మెటీరియల్ తోటి అంటే మెటీరియల్ పేరు పంపించాలి. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి. సో బయోకంపాటబుల్ మెటీరియల్ అన్నది ఎక్కువ ఆన్సర్ వచ్చేస్తుంది, కానీ బయోకంపాటబుల్ మెటీరియల్ అంటే అది ఏ మెటీరియల్ అనేది నా క్వశ్చన్ అనమాట. గణేష్ నెల్లూరు నుంచి ఆన్సర్ పంపించారు. రాసర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, చలపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్, మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. సో ఆన్సర్ అయితే పంపించలేదు, కానీ లిస్ట్ పేర్లన్నీ పంపించేశారండి. సో ఆన్సర్ కూడా పంపిస్తే బాగుండేది కదా. పాలెంపొల్లయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి, భాష, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ఇంకా రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శేషరెడ్డి, చిన్నప్ప, డోక్పత్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండారు శంకరయ్య, వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఇంకోళ్ళ నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మెహిక, సూర్యచరణ్, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురాం, మౌనిక, త్రిలోక్ తెనాలి నుంచి,

సో ఈ బయో కంపాటబుల్ అనేసరికి మొత్తం అందరూ బయో కంపాటబుల్ మెటీరియల్ అనే పంపించేశారు. లిక్విడ్తో తయారు చేస్తారు అన్నారు. సారీ అండి, లిక్విడ్ తోటి కాదు, సాలిడ్గానే ఉంటుంది హార్ట్ అనేది. సో లిక్విడ్ అనేది రాంగ్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, రైట్ ఆన్సర్. బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం నుంచి, రైట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్. సో ఆల్రెడీ క్వశ్చన్ చెప్పేశానండి, ఆన్సర్లు కూడా చెప్పేస్తూ ఉన్నాను. అనంత టౌన్షిప్ నుంచి గగన్ విహార్ మధుసూదన్ రెడ్డి, రైట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమ్మనగుర్తి నుంచి, రైట్ ఆన్సర్. భాస్కర్ని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మునీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల నుంచి. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుంచి. సుబ్రమణి, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, ఇంకా వారి మిత్రబృందం. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. మంగళగిరి నుంచి దామర్ల పెద్దమస్తాన్, చినమస్తాన్. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శ్రీవత్స, హైదరాబాద్ సైనికపురి నుంచి. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేస్తుంది, మరి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్కి రెడీగా ఉండండి. పావులూరు నుంచి మోహన కృష్ణ. ఇస్మాయిల్ భాయ్, జాకిర్ భాయ్, ఇంకా వారి మిత్రబృందం నెల్లూరు జిల్లా నుంచి. వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. చాలా క్లియర్గా ఆన్సర్ పంపించారండి, సో నైస్. నాగార్జున, లక్ష్మీ, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుంచి. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. పూజారి ధనంజయ, జాకీర్ భాయ్, నరేందర్ రెడ్డి, బుగ్గయ్య, సిండికేట్ నగర్, పెద్దమ్మగుడి దగ్గర నుంచి, అనంతపూర్ డిస్ట్రిక్ట్. అనంతపురం నుంచి అనురాధ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కాపర్ కానే కాదండి, రాగితోటి చేయరు. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథపురం నుంచి. సెరామిక్స్, సెరామిక్స్ కూడా కాదండి. రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా. పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శశాంక్, అచ్యుత్, హైదరాబాద్ నుంచి. సో మరి వీళ్ళండి రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇక్కడ ఏంటంటే బయో కంపాటబుల్ మెటీరియల్ అంటే, బయో కంపాటబుల్ మెటీరియల్ అయితేనే దాంతో తయారు చేసిన అవయవం మన శరీరం యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే ఆపరేషన్ ఫెయిల్ అవుతుందన్నమాట. సో ఈ బయో కంపాటబుల్ మెటీరియల్స్తో తయారు చేస్తారు. ప్రధానంగా టైటానియం వాడతారు, ఆ తర్వాత అల్యూమినియం వాడతారు, ఇంకా పాలియూరేథేన్ మెటీరియల్ వాల్స్ కోసం వాడతారు, ఇంకా కొన్ని స్కిన్ టిష్యూస్ కూడా వాడతారనమాట. ఇవన్నీ వాడి ఒక హార్ట్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో బయో కంపాటబుల్ మెటీరియల్ అనగానే అందరూ అదే పంపించేశారు. సో టైటానియం పంపించిన వాళ్ళు ది బెస్ట్ అనమాట, రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంకా రైట్ ఆన్సర్స్ కొన్ని ఉన్నాయి. మరి ఇవి పంపించిన వాళ్ళు ఎవరంటే, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం నుంచి ప్రియా, శ్రీనివాస్ రెడ్డి. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న, వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ.
ఎస్, మరి సెకండ్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. సెకండ్ క్వశ్చన్ చాలా ఈజీ. ఆయుర్వేదంలో కుమారి అని ఏ మొక్కని పిలుస్తారు? ఆయుర్వేదంలో కుమారి అని ఏ మొక్కని పిలుస్తారు?

సో ఈరోజు ప్రోగ్రాంలో సెకండ్ క్వశ్చన్ అడిగేసానండి, ఆయుర్వేదంలో కుమారి అని ఏ మొక్కని పిలుస్తారు అని అడిగాను. సో రైట్ ఆన్సర్స్ పంపించేశారు, దాదాపుగా అందరూ రైట్ ఆన్సర్సే పంపించారు. సో అయితే ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే వరగంటి బదరి విశాల ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి నెల్లూరు నుంచి, కంగ్రాచులేషన్స్. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రల్ రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, అనంతపూర్ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్, శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, నంద్యాల ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, శ్యామ్ నెల్లూరు నుంచి, పావులూరు నుంచి మోహనకృష్ణ, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావుపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, రాధా ఖమ్మం నుంచి, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, మహేంద్ర తెనాలి నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ నుంచి. సో వీరందరూ ఒకే టైంకి ఆన్సర్ పంపించారు, కంగ్రాట్స్ అండి. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మునీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, ఇంకొల్ల నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మీ, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ, హారిక, భవిష్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, ప్రభా చీరాల నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి, నాగమణి ఒంగోలు నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కోనసీమ జిల్లా మోరిపల్లె నుంచి పంతాడు శ్రీనివాసరావు, గంగాభవాని, ఇంకా బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ముర్హరి, యశోద, జానకిరాజు, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాస్ కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, శ్రీనివాసరావు, సూర్యతేజ, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, హ్యాపీ హోమ్స్ నుంచి, నల్గొండ నుంచి దయిద త్రివేణి, చిన్మయి, ప్రీతం, మహమ్మద్, ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, విజయ్ శేఖర్ టీచర్ ఎస్బీఐ కాలనీ.

0: జనార్దన కుసుమ, లలిత మనోజ్ చౌదరి, ఇంకా దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, సమీనా నెల్లూరు నుంచి, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, పోలయ్య, ధనంజయ్, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి, నాగార్జున, లక్ష్మి, వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి, చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్టిక్ నుంచి, జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లూళ్ళ నుంచి, అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి, రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం నుంచి, గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మహబూబ్ సుబాని, వీరా కనకారావు, వీరభద్రాపురం నుంచి, దొంతి రమేష్, అనంతపురం నుంచి, కాసల పద్మ, గుంటూరు నుంచి, పూజారి ధనంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి, కడప నుంచి యాంటోనీ, విజయ్, గంగాధర్, మధు, మోహన్, శ్రీదేవి, శైలజ, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే కలబందని కుమారి అని లేదా ఘృతకుమారి అని ఆయుర్వేదంలో పిలుస్తూ ఉంటారనమాట. సో రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం.
4: శ్రీమద్ భగవ

బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి. వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి. మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం మన ఆకాశవాణి. సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ. ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.
1: శ్రీ గురవే నమః.
2: విద్యాభివృద్ధిరస్తు.
1: ఆర్య కం అంశం బోధయతి?
2: అద్య శూద్రకమహాకవి విరచిత కావ్యేషు అన్యతమం మృచ్ఛకటికం నాటకం అస్తి. ఇందులో రెండవ అంకాన్ని ద్యూతకర సంవాహం అని పిలుస్తారు. ఈ అంకంలో కథాగమనం ప్రధానంగా హాస్యం, జూదం మరియు వసంతసేన దాతృత్వం చుట్టూ తిరుగుతూ ఉంది. అందులో ద్వితీయ అంకంలోని ఒక సంఘటనను గురించి వివరిస్తాను. నేర్చుకుంటావా?
1: అవశ్యం ఆర్య.
2: ఉత్తమం. జూదంలో ఓడిపోయి బాకీ తీర్చలేక ఇబ్బంది పడుతున్న సంవాహకుడు జూదశాల యజమాని అయిన మాధురుడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒకనొక దశలో మాధురుడిపై కోపంతో, ఒక విధమైనటువంటి నిర్వేదంతో అనుకో, ఈ మాధురుడు నన్నేం చేయగలడో, నేను ఎంతటి కష్టాన్నైనా భరిస్తానని తన శక్తిని చాటుకుంటూ చెప్పేటటువంటిది ఒక శ్లోకం. ఇది చెప్తాను, నేర్చుకుంటావా?
1: అవశ్యమార్యా.

0: यावत्तिष्ठति भास्करः।
1: यावत्तिष्ठति भास्करः।
0: अस्तु, ఇప్పుడు ప్రతి పదానికి అర్థం చెప్తాను, వింటూ రాసుకో.
1: అవశ్యం ఆర్య.
0: ఏకేన పాదేన.
1: ఏకేన పాదేన.
0: ఒక కాలితో.
1: ఒక కాలితో.
0: గగనే.
1: గగనే.
0: ఆకాశంలో.
1: ఆకాశంలో.
0: ద్వితీయేన చ.
1: ద్వితీయేన చ.
0: రెండవ కాలితో.
1: రెండవ కాలితో.
0: భూతలే.
1: భూతలే.
0: భూమిపై.
1: భూమిపై.
0: ఉల్లంబితః.
1: ఉల్లంబితః.
0: వేలాడుతూ.
1: వేలాడుతూ.
0: అంటే తలకిందులుగా ఉంటూ అని అర్థం. యావత్ భాస్కరః తిష్ఠతి.
1: యావత్ భాస్కరః తిష్ఠతి.
0: సూర్యుడు ఉన్నంత వరకు.
1: సూర్యుడు ఉన్నంత వరకు.
0: అంటే ఉదయించి ఉన్నంత వరకు. అంటే ఏమిటి, సాయంకాలం వరకు అని అర్థం, సాయంత్రం వరకు. తావత్ తిష్ఠామి.
1: తావత్ తిష్ఠామి.
0: అంతసేపు ఉండగలను.
1: అంతసేపు ఉండగలను.
0: అస్తు, ఇదానీం భావం వదామి, శృణు.
1: అవశ్యమాచార్య.
0: ఒక కాలు ఆకాశంలో, మరొక కాలు భూమి మీద ఉంచి తలకిందులుగా వెళ్లాడుతూ సూర్యుడు అస్తమించే వరకు నేను ఉండగలను. అంటే ఈ అల్పుడైన మాధురుడు నన్ను ఇంకేం చేయగలడు అని భావం. అంటే మాధురుడు ఎంతటి కఠినమైన శిక్ష వేసినా తాను భరిస్తాను ఇక్కడ అనేటటువంటి సంవాహకుడు ధైర్యంతో చెబుతున్నాడనమాట భావం. అర్థమైందా?
1: అర్థమైంది ఆచార్య.
0: ఇప్పుడు ఈ శ్లోకంలోని వ్యాకరణాంశాలు చెప్తాను, విను.
1: అస్తు ఆర్య.
0: పాదేన ఏకేన. పాదశబ్దము, ఏకశబ్దము, ఇవి రెండు కూడా చివర అకారాంత పుంలింగాలు, తృతీయ విభక్తి, ఏకవచన రూపాలు. అలాగే గగనే, భూతలే, ఇవి గగన శబ్దం, భూతల శబ్దం, అకారాంత నపుంసకలింగ శబ్దాలు, సప్తమి విభక్తి, ఏకవచనంలో ఉన్నాయి. గగనే గగనయోహో గగనేషు, భూతలే భూతలయోహో భూతలేషు అనేటువంటివి కూడా రూపాలు అవుతాయన్నమాట. అలాగే ధాతు విశేషాలు కనుక చూసినట్లయితే ష్ఠా గతి నివృత్తౌ తిష్ఠామి అనేది వాదిగణంలో వస్తుంది. లట్లకార రూపం వర్తమాన కాలం. తిష్ఠామి, తిష్ఠావహ, తిష్ఠామహ అని ఉత్తమ పురుష ఏకవచనం. ఈ శ్లోకంలో సంధులు చూద్దాం. పాదేనైకేన. పాదేన ప్లస్ ఏకేన వృద్ధి సంధి. ఉల్లంబితస్తావత్, ఉల్లంబితః తావత్ విసర్గసంధి రూపం. అలాగే తావత్ యావత్, జలాం జశ జశోంతే జస్త్వసంధి రూపం. తావత్ ప్లస్ యావత్, తావత్ యావత్ అనేటటువంటిది. ఇక విశేషంగా ఇందులో అలంకారం చూస్తే మాధురుడు ఏమన్నా కూడా నేను ఎంతకైనా తెగించగలనని కొంచెం అతిశయంగా చెప్తున్నాడు. ఒక కాలు ఆకాశంలో ఉంటుంది, ఒక కాలు భూమిపై ముంచైనా సరే వెళ్లాడతానన్నాడు కదా. అయితే ఇందులో అలంకారం చూస్తే అతిశయోక్తి అలంకారం. సంవాహకుడు తన ఓర్పును శక్తిని అసాధారణంగా చెప్పడం వల్ల అందులోకి పెడుతుంది. ఇక ఇలాగ కొన్ని వ్యాకరణాంశాలు ఉన్నాయి. అవగతం కిల?
1: అస్తు ఆర్య.
0: ఇక నాటకంలో మాధురుడు ఇలా అంటాడు. మాధురుడు, దాపయ దాపయ, ఇప్పించు ఇప్పించు. సంవాహకుడు, కుతో దాస్యామి, ఎందుకు ఇవ్వాలి అంటుంటే మాధురుడు అతని వద్ద ఉన్నటువంటి దీనిని లాక్కుంటాడు. దర్దురకుడు, ఇతనెవరయ్యా అంటే మరొక జోదగాడు. అయ్యే కిమేతదగ్రత, కిం భవానాహ, అయం ద్యోతకర సభికేన ఖలీక్రియతే, న కశ్చిన్ మోచయతి ఇతి, న అన్వయం దర్దురో మోచయతి. అంతరమంతరం, అయే కథం మాధురో ధూర్త, తపస్వి సంవాహక అయమపి. ఏమి ఇది ఎదురుగా మళ్ళీ దర్దురకుడు ఆకాశంలో మాట్లాడుతున్నట్టున్నాడు? నువ్వేమన్నావు? ఈ జోదగాడు జోదపు మేస్త్రి చేత బాధపెట్టబడుతున్నాడు, ఎవ్వడునూ విడిపింపకున్నాడు కదా అనే కదా. అప్పుడు దర్దురకుడు చెప్తున్నాడు ఏమని, మాధురుడు సంవాహకుడిని వేధించడం చూసి దర్దురకుడు సంవాహకుడి యొక్క సుకుమారత్వాన్ని, జూదానికి అతను పనికిరాకపోవడాన్ని వివరిస్తూ ఈ శ్లోకం అన్నమాట. వింటావా?
1: అవశ్యమార్యస్తబ్ధం
0: దివసాంతమానతశిరాస్తే సముల్లంబితో యస్యోద్ధర్షణలోష్టకైరపి సదా పృష్ఠేన జాతఃకిణ యస్యైతచ్చ న కుక్కురైరహరహర్జంఘాంతరం చర్వ్యతే తస్యాత్యాయత కోమలస్య సతతం ద్యూత ప్రసంగేన కిం. ఇదానీం అన్వయక్రమం వదామి, శృణోతు.
1: తదేవ ఆర్య.
0: యః ఆనత శిరాః.
1: యః ఆనత శిరాః.
0: సముల్లంబితః.
1: సముల్లంబితః.
0: దివసాంతం.
1: దివసాంతం.
0: స్తబ్ధం న ఆస్తే.
1: స్తబ్ధం న ఆస్తే.
0: యస్య పృష్ఠే.
1: యస్య పృష్ఠే.
0: ఉద్ధర్షణ లోష్ఠకైః అపి.
1: ఉద్ధర్షణ లోష్ఠకైః అపి.
0: సదా కిణః న జాతః.
1: సదా కిణః న జాతః.
0: కిణః లేదు, కిణః. యస్య ఏతత్ జంఘాంతరం.
1: యస్య ఏతత్ జంఘాంతరం.
0: అహరహః.
1: అహరహః.
0: కుక్కురైః.
1: కుక్కురైః.
0: న చర్వ్యతే.
1: న చర్వ్యతే.
0: అత్యాయత.
1: అత్యాయత.
0: కోమలస్య తస్య.
1: కోమలస్య తస్య.
0: ద్యూత ప్రసంగేన కిం.
1: ద్యూత ప్రసంగేన కిం.
0: బాగుంది. ఇప్పుడు ప్రతి పదానికి అర్థం చెప్తాను, విను.
1: అలాగే ఆర్య.
0: యహ ఎవడైతే ఆనత శిరాహ వంచిన తల కలవాడై సముల్లంబితః తలక్రిందులుగా వేలాడదీయబడి దివసాంతం రోజంతా స్తబ్ధం న ఆస్తే నిశ్చలంగా ఉండలేడో యస్య పృష్ఠే ఎవరి వీపు మీద ఉద్ధర్షణ లోష్టకైః రాళ్లతో రుద్దడం వలన కిణః న జాతః కాయలు కాయలేదో అంటే చర్మం కఠినంగా ఉంటుందో కుక్కురైః కుక్కల చేత జంఘాంతరం పిక్కలు సైతం న చర్వ్యతే కొరకబడలేదో ఆత్యాయత కోమలస్య అత్యంత కోమలమైన శరీరం కలిగిన తస్య అతనికి ద్యూత ప్రసంగేన కిం. జూదంతో పనే ఉంది. ఇదానీ భావం వదామి, శృణు.
1: అవశ్యమార్యా.
0: తలకిందులుగా వేలాడదీస్తే రోజంతా నిశ్చలంగా ఉండలేనివాడు రాళ్లతో కొట్టినా లేదా రుద్దినా వీపు మీద కాయలు కాయని సుకుమారమైన చర్మం కలవాడు వీధి కుక్కల బారిన పడి గాయాలు కూడా అనుభవించనివాడు ఇంతటి సుకుమారుడైన సంవాహకుడికి ఈ కఠినమైన జోదగాళ్ల లోకంతో ఈ చల్లదైన జోదపు అలవాటుతో పనేమిటి? అంటే వాడంత సుకుమారంగా ఉన్నాడు, తట్టుకోలేడు కదా మాలాంటి మరి కఠినమైన వాళ్లతోటి వీడెందుకు పొంతనా అని అన్నాం అన్నమాట. భావం అర్థమైందా?
1: అర్థమైంది ఆచార్య.
0: అస్తు, ఇప్పుడు ఈ శ్లోకంలోని వ్యాకరణాంశాలు చెబుతాను, విను.
1: అస్తు ఆర్య.
0: యహ తస్య. యత్ అనేటటువంటిది, తత్ అనేటటువంటివి సర్వనామ శబ్దాలు. ఇందులో యహ ప్రథమ ఏకవచన రూపం, తస్య అనేది షష్ఠీ ఏకవచన రూపం. తత్ శబ్దస్య తస్య తయోహ తేషాం అనేటటువంటిది. దివసాంతం జంఘాంతరం అకారాంత నపుంసకలింగ శబ్దాలు. ఇవి ద్వితీయావిభక్తి ఏకవచనాలు. వీటిని క్రియావిశేషణాలుగాను కర్మలుగాను కూడా చెప్పవచ్చు. ఇక ధాతు విశేషాల్లో చూసినట్లయితే ఆస్తే అన్నాడు. ఆస ఉపవేశని అనేటటువంటిది అదాదిగణంలో ఉండే ఆత్మనేపది ధాతువు, లట్లకారం యొక్క ప్రథమ పురుష రూపం అన్నమాట. ఈ విధంగా కొన్ని వ్యాకరణాంశాలు ఉన్నాయి. అర్థమైనాయా?
1: అర్థమైనాయి శ్రీమాన్. ధన్యవాదః ఆచార్య. సాధయామి.
0: శుభమస్తు. సాధయ.
2: సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరిగే అంజనాదేవి బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

0: పాలకు అందాలు కడయాలు తెస్తా,
1: పాలకు అందాలు కడయాలు తెస్తా,
0: నీకు కాళ్ళకు అందాలు కడయాలు తెస్తా,
1: నీకు కాళ్ళకు అందాలు కడయాలు తెస్తా,
0: కాలు కెట్టకవి రాజమ్మ కస్సు మనక,
1: కాళ్ళు కెట్టవి రాజమ్మ కస్సు మనక,
0: కాళ్ళ కెట్టవి రాజమ్మ కస్సు మనక.

0: చీరలు తెస్తా,
1: పట్టు అంచుల చీరలు తెస్తా,
0: నీకు పట్టు అంచుల చీరలు తెస్తా,
1: నీకు పట్టు అంచుల చీరలు తెస్తా,
0: కట్టు కట్టవే రాజమ్మ కస్సు మనక,
1: కట్టు కట్టవే రాజమ్మ కస్సు మనక,
0: కట్టు కట్టవే రాజమ్మ కస్సు మనక.

0: బీర చెట్టు కింద సిరిసిరి మవ్వనే బిన్ని గడుగుచున్నానే సిరిసిరి మవ్వా,
1: బీర చెట్టు కింద సిరిసిరి మవ్వనే బిన్ని గడుగుచున్నానే సిరిసిరి మవ్వా,
0: బీర చెట్టు కింద సిరిసిరి మవ్వనే బిన్ని గడుగుచున్నానే.

0: సిరి సిరి మవ్వా నా కడవ బద్దలైందే సిరి సిరి
1: మవ్వాలిందే సిరి సిరి మవ్వా నా కడవ బద్దలైందే సిరి సిరి మవ్వా
0: కాకరపూరాలిందే సిరి సిరి మవ్వా నా కడవ బద్దలైందే సిరి సిరి మవ్వా.

ఇందే సిరిసిరిమవ్వా నా మొంతవ కల ఇందే సిరిసిరిమవ్వా మొలగపూరాలిందే సిరిసిరిమవ్వా నా మొంతవ కల ఇందే సిరిసిరిమవ్వా.

0: మీరింతవరకు శ్రీమతి అరిగే అంజనాదేవి బృందం పాడిన జానపద గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5 గంటలు కావస్తుంది. ముందుగా ఇప్పుడు విందాం సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు.

ముందుగా ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు ఇలా ఉంది. ఈ సాయంత్రం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం పుస్తకాలు మానవులకు నేస్తాలు ఈ అంశం గురించి శ్రీ పెద్ది సాంబశివరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడిపంటలు కార్యక్రమంలో విలువ ఆధారిత ఉత్పత్తుల వ్యాపారంలో రాణిస్తున్న శ్రీమతి శ్రీవల్లి గారితో జరిపిన పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి మంజులా పాలేటి. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకొని సినీ గీతాలు ప్రసారమవుతుంది. 8:30 నుండి రాత్రి 11:46 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో ఈ సాయంకాలం పూట ప్రసారాలు సమాప్తమవుతుంది.

విందాం. రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ, 6:35 పొలం కబుర్లు కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం మారుతున్న గురు శిష్య సంబంధాల గురించి శ్రీమతి మంగాదేవి గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం శ్రీ అరుణ గారి కవితా గానం వింటారు. అనంతరం వైటమిన్ డి ఆవశ్యకత, ఈ అంశంపై ప్రసంగం వింటారు. ఎనిమిది 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన గంగానమ్మకు సేతబడి కథానిక వింటారు. కథానిక సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. 9:30 10:00 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 5:00 సాయంకాల ప్రసార విశేషాల వివరాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి మహిళా శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా వినామీ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ చంద్రశేఖర్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:30 రాత్రి 11:46 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05. ఇప్పుడు విందాం వనితావాణి కార్యక్రమం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఉండమన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముఖ్యంగా మనం పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే వింటాం. ప్రత్యేకించి ఇప్పటి వరకు కూడా పిల్లలందరూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం, ఎగ్జామ్స్ రాయడం, రిజల్ట్ రావడం, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి కెరియర్ మీద దృష్టి సారించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. అండ్ కొంతమందికి స్వతహాగానే తను ఎంచుకున్నటువంటి రంగం మీద ఎలాంటి అడుగులు వేయాలి అనేటువంటి అవగాహన అనేది ఉంటుంది. మరికొంతమందికి పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్ల వారు అనుకున్నటువంటి రంగం వైపుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతమందికి ఇటు పేరెంట్స్ సైడ్ నుంచి సపోర్ట్ అనేది తక్కువే, అలాగే అవగాహన అనేది తక్కువే. మరి అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఎదుటివారి మీద ఆధారపడుతూ వారు చెప్పేటువంటి అన్ని రకాల సలహాలు సూచనల్ని మనం పరిగణలోకి తీసుకుంటూ మనం అనుకున్నటువంటి రంగంలో అడుగులు వేసే దిశగా మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో అయితే ఏది ఏమైనప్పటికీ ఒకప్పటి విద్యా వ్యవస్థను, ఇప్పటి విద్యా వ్యవస్థను చూస్తున్నట్లయితే ఎన్నో మార్పులు, చేర్పులు ఎదురవుతున్నాయి. మరి ఎలాంటి మార్పులు ఎదురవుతున్నాయి, మరి అటువంటి మార్పులు ఎదురైనప్పుడు పిల్లల్లో మానసికపరమైనటువంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అనడం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీటన్నిటి నుంచి మనం మన పిల్లల్ని కాపాడుకోవాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా విందాం. వినే ముందుగా మన శంకర్ వరప్రసాద్ గారి చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నీతి వినేద్దాం, భీమ్ సిస్రోల్ మరియు మధుప్రియ ఆలపించగా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మనం వింటున్నాం వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. సో నేటి విద్యారంగంలో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి బాగానే పెరిగిపోతుంది. అకాడమిక్ ఒత్తిళ్లు, డిజిటల్ స్క్రీన్లపై ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి ఈ మానసిక సమస్యలు దీర్ఘకాలమైనవి, అలాగే పిల్లల ఎదుగుదలను కూడా కుంటుపరుస్తాయి. గత 5 ఏళ్లలో పాఠశాలకు వెళ్లే పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు 15% పెరిగాయని జాతీయ మానసిక ఆరోగ్య సర్వే కూడా నివేదించింది. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ముందుగా పిల్లల సమస్యలను అర్థం చేసుకొని తగు చర్యలు తీసుకోవాలని నివేదిక కూడా సూచిస్తుంది. అయితే మరి వాళ్ళకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా పిల్లలు ఏ విషయం గురించి ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విషయం కారణంగా వాళ్ళు ఏకాగ్రతను కోల్పోతున్నారు, ఇవన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. సో ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఫ్రీక్వెంట్గా చెప్పేటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా పిల్లలందరూ కూడా ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయారు అని. సో ఈ ఫోన్కి అడిక్ట్ అయిపోవడం అనేటువంటిది ఎంత భయంకరమైన పరిణామానికి దారితీస్తుందో మనందరం కూడా తగు జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం ఇది. ప్రస్తుతం పిల్లలు ఆ ఫోన్లు పట్టుకొని ఎంటర్టైన్ అవుతూ ఉన్నప్పుడు మనకు కాస్త ఊరటగాను, మన పనులు చేసుకోవడానికి కొంచెం వెసులుబాటు ఉన్నట్లే ఉన్నా కానీ దీనివల్ల పిల్లల్లో ఎంత భయంకరమైన దీర్ఘకాలిక పరిణామాలు చోటు చేసుకుంటాయో మనకు ఇప్పుడిప్పుడు తెలియకపోయినా తదుపరి మనకు చాలా తొందరగానే అర్థమవుతుంది. మరి అలాంటి పరిణామాలకు పిల్లలను దగ్గరకు రానియకుండా మనం కొన్ని కొన్ని కఠినమైన నిర్ణయాలు ఇప్పట్లోనే తీసుకోవాలి. సో వాటన్నిటి గురించి కూడా విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. అఖండ చిత్ర నుంచి ఎస్పి చరణ్ మరియు ఎంఎల్ శృతి ఆలపించగా సంగీతం ఎస్ఎస్ తమన్, సాహిత్యం కళ్యాణ్ చక్రవర్తి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. నేటి సాంకేతిక యుగంలో మానసిక శ్రేయస్సు కోసం స్క్రీన్ సమయాన్ని తగ్గించడం చాలా చాలా అవసరం. సో స్క్రీన్ సమయం అంటే అది ల్యాప్టాప్లు వాడడం కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, లేకపోతే టీవీ కావచ్చు, మరేదైనా కావచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం మొబైల్, ల్యాప్టాప్లతో సహా డిజిటల్ పరికరాలను రోజుకు 7 గంటలకు పైగా ఉపయోగించే యువత మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం 2x ఉంది అంటున్నారు. అందువల్ల డిజిటల్ పరికరాల వినియోగాన్ని పరిమితం చేయడానికి విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం ఇప్పుడు చాలా చాలా అవసరం. సో ఈ విషయంలో ఇటు ఉపాధ్యాయులు కానీ ఇటు తల్లిదండ్రులుగా మనం కానీ భోజన సమయంలో, నిద్ర వేళల్లో డిజిటల్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం వంటి పద్ధతుల్ని ప్రోత్సహించాలి. ఇది పిల్లల్లో ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. మరి ఇది ఎలా తగ్గించాలి అనేటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా మీ అందరికీ కూడా వచ్చే ఉంటుంది. సమస్య కొంచెం కఠినమే అయినా మనం చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే సమస్యను మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. స్క్రీన్ టైంని పిల్లలకి అలవాటు చేయాలి అని మనం ఎప్పుడు దాని మీద ఆధారపడతామంటే మనం పిల్లలతో గడపలేని సమయంలో. కాబట్టి పిల్లలతో మనం గడపడానికి సమయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు ఖచ్చితంగా మనతోనే గడపడం మొదలెడతారు. సో మనతో గడిపినప్పుడు అటు డిజిటల్ పరికరాల వైపుకు వెళ్లాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. సో ఇలా కొన్ని కొన్ని చిట్కాలు, కొన్ని కొన్ని మార్గాలు పాటిస్తూ పిల్లల్ని చిన్నగా ఈ డిజిటల్ స్క్రీన్స్ నుంచి దూరం చేయొచ్చు. కానీ కొన్ని సందర్భాలు ఇనెవిటబుల్ సిచ్యువేషన్స్ కాబట్టి, సో అలాంటప్పుడు మాత్రం కొంచెం మనం సమయం ఇచ్చి పిల్లలకు అందులో కూడా మనం రాణించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే డిజిటల్ యుగం కదా, డిజిటల్ యుగంలో బ్రతుకుతున్నప్పుడు డిజిటలైజ్డ్గా పిల్లల్ని పెంచకపోతే మళ్ళీ ఇటు టెక్నికల్గా

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మడితవాణి కార్యక్రమంలో మనం వింటున్నాం. పిల్లలను మానసికపరమైనటువంటి ఆరోగ్యంగా పటిష్టం చేయడానికి మనం తీసుకోవాల్సినటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిద్ర కూడా ఎంతో అవసరం. టీనేజర్లు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యేకించి 8 నుంచి 10 గంటల సేపు నిద్ర అవసరం. సో డిజిటల్ పరికరాల వాడకం, విద్యాపరమైన ఒత్తిడి వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. కాబట్టి అధ్యాపకులు ఖచ్చితమైన నిద్ర షెడ్యూల్ని రూపొందించుకోవాలి. అలాగే నిద్ర యొక్క ప్రయోజనాలను కూడా పిల్లలకు పదే పదే నొక్కి చెప్పడం, ఆరోగ్యపరమైన నిద్రను మరింతగా ప్రోత్సహించడం ఇటువంటివి చేయడం వల్ల కూడా సో పిల్లలు చక్కగా మాటను వింటూ ఆ దిశగా ఆలోచించడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ అలాగే విద్యార్థులకు పాఠశాల వాతావరణం సానుకూల సంబంధాలను పెంపొందించే విధంగా ఉండాలి. అంటే

పీర్ మెంటరింగ్, గ్రూప్ ప్రాజెక్ట్స్, సోషల్ క్లబ్స్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో మనోధైర్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది స్నేహితులు, కుటుంబ సభ్యులు, అలాగే సమాజంతో సంబంధాలను ఏర్పరచుకోవడంలో కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ ప్రస్తుత ఆధునిక విద్యా విధానం వల్ల పిల్లలు బాగా ఒత్తిడికి గురవుతున్నారు. సో అందువల్ల మనం ఇటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకోవాలి. ఇవి విద్యాపరమైన సామాజిక ఒత్తిళ్లను నిర్వహించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ప్రకారం ప్రాణాయామం, ధ్యానం 35% వరకు ఆందోళన తగ్గిస్తుందని తేల్చింది. సో చాలా ఒత్తిడితో కూడిన ఆందోళన రేకెత్తించే కార్యాచరణకు బదులుగా సరైన షెడ్యూల్ను రూపొందించడం, విద్యా కార్యకలాపాలను పంపిణీ చేయడం కూడా ఎంతో ఇంపార్టెంట్. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వ్యక్తిగత శ్రేయస్సును పెంపొందించడమే కాకుండా పిల్లల కోసం స్థిరమైన ఆరోగ్యకరమైన భవిష్యత్తును రూపొందించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి సో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా తల్లిదండ్రులుగా మనం గుర్తుపెట్టుకోగలిగితే, వాటిని పిల్లల విషయంలో ఆచరించగలిగితే, సో డెఫినెట్గా మంచి ఆరోగ్యవంతులైనటువంటి పిల్లలుగా మనం తయారు చేయొచ్చు అన్నమాట. ఇది ఈనాటి వనితావాణి కార్యక్రమం. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా యువతరంగం కార్యక్రమంలో మన ఆకాశవాణి యువతకు ఉపయోగపడేటువంటి ఎన్నో విద్య, ఉద్యోగ సమాచారాల్ని అందిస్తుంది. అండ్ అలాగే ఈనాటి యువతరంగం కార్యక్రమం కూడా మీకోసం బోల్డన్ని విద్య, ఉద్యోగ సమాచారాలతో, కెరీర్ గైడెన్స్తో సిద్ధంగా ఉంది. కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. కార్యక్రమంలో ముందుగా ఇప్పుడొక ఉద్యోగ సమాచారం అయితే విందాం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 299 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన, అంటే కాంట్రాక్ట్ బేస్ కింద భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి గలవారు 6వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించుకోవాలి. మొత్తం పోస్టుల సంఖ్య 299. ఇందులో ప్రిన్సిపల్ విభాగంలో 16, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే పీజీటీ విభాగంలో 98, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అంటే సిఆర్టీలు ఈ విభాగం కింద 133, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ విభాగం కింద 52 పోస్టులైతే ఖాళీలున్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. పీఈటీ పోస్టులకైతే యూజీ డిపిఈడీ లేదా బీపీఈడీ లేదా ఎంపీఈడీ అర్హతలు అవసరం. అదనంగా ఏపీటెట్లో అర్హత సాధించి ఉండాలి. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఇక దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు వర్తిస్తుంది. ప్రిన్సిపల్ పోస్టులకు నెలకు 34,138 రూపాయలు, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ పోస్టులకైతే నెలకు 26,759 రూపాయల చొప్పున వేతనం లభిస్తుంది. ఇక ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష అయితే ఉండదు. అభ్యర్థుల అకాడమిక్, ప్రొఫెషనల్ కోర్సుల్లో సాధించిన మార్కులకు వెయిటేజ్ ఇచ్చి 100 మార్కులకు మెరిట్ జాబితా సిద్ధం చేస్తారు. అనంతరం జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. అర్హులైన మహిళా అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలు, టెట్ అర్హత పత్రాలు, ఫోటో సంతకం అప్లోడ్ చేయాలి. దరఖాస్తు విధానం కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే. దరఖాస్తుల ప్రారంభ తేదీ 27/5/2026. దరఖాస్తుకు చివరి తేదీ 5/6/2026. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ kgbvrecruitment.apcfss.in. వెబ్సైట్ మరొకసారి kgbvrecruitment.apcfss.in. కార్యక్రమంలో మరొక విద్య, ఉద్యోగ సమాచారం వినే ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేద్దాం. నా సామిరంగా చిత్రం నుంచి కరీముల్లా మరియు సాహితీ చాగంటి ఆలపించగా.

సాహితీ చాగంటి అలాగే కరీముల ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ ని నా సామ్యరంగ చిత్రం నుంచి మీరు విన్నారు. అండ్ యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం అయితే విందాం. బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ లాజికల్ మ్యూజియం విఐటిఎం రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 12. పోస్టుల వివరాల్లోకి వెళ్తే ఎడ్యుకేషన్ అసిస్టెంట్ విభాగంలో 4, జూనియర్ స్టెనోగ్రాఫర్ 1, ఆఫీస్ అసిస్టెంట్ విభాగం కింద 3, టెక్నీషియన్ విభాగంలో 3, అలాగే ఆర్టిస్ట్ విభాగంలో 1 పోస్టు ఖాళీగా అయితే ఉంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10వ తరగతి లేదా డిగ్రీ ఉత్తీర్ణులయ్యి ఉండాలి. అండ్ దీంతోపాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. 15/6/2026 నాటికి 35 ఏళ్లకు మించకూడదు. నెలకు 35,270 రూపాయల నుంచి 61,240 రూపాయల వరకు వేతనం ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక విధానం జరుగుతుంది. సో దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 15/6/2026. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ www.viasmuecium.gov.in. యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేద్దాం. భగవంత్ కేసరి చిత్రం నుంచి ఎస్పీ చరణ్ ఆలపించగా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
4: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, మనం వింటున్నాం యువతరంగం కార్యక్రమం. సో ప్రస్తుతం అంతా కూడా యువత ఎలా ఉందంటే, అతి తక్కువ ఏజ్ లోనే చాలా పెద్ద మొత్తాన్ని ఇచ్చేటువంటి ఉద్యోగాల్లో స్థిరపడాలి, మంచి వేతనంతో పాటు మంచి స్థానం మనకు సమాజంలో దక్కాలి అనేటువంటి దిశగా ఆలోచనలు తీస్తున్నారు. సో దానికి తోడు చాలా విస్తృతంగా టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది కాబట్టి అడుగులు వేయటానికి చాలా యూస్ఫుల్గానే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారా యువతలో కొన్ని రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ మొదలవుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ చాలా వరకు ఉన్నటువంటి యువతలో ట్రెడిషనల్గా వెళ్ళేటువంటి సిస్టమ్ ఏంటంటే, విద్యారంగంలో 10th అయిన తర్వాత ఇంటర్, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, డిగ్రీ తర్వాత పీజీ డిగ్రీ, సో ఇలా వెళ్తూ ఉంటున్నారన్నమాట. సో అలా కాకుండా యువత స్కిల్ బేస్డ్ కెరియర్స్ పైన కూడా దృష్టి పెడితే భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుందంటున్నారు ఎంతోమంది నిపుణులు కూడా. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విమానయాన రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఏవియేషన్ అంటే కేవలం పైలట్ లేదా క్యాబిన్ క్రూ అనే అభిప్రాయం ఉండేది. కానీ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, గ్లోబల్ కనెక్టివిటీ పెరగడంతో ఏవియేషన్ రంగంలో అనేక కొత్త కెరీర్ అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. గ్లోబల్ ఏవియేషన్ మేనేజ్మెంట్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ప్లానింగ్, మెయింటెనెన్స్ ప్రోగ్రామ్స్, మెయింటెనెన్స్ కంట్రోల్ సెంటర్స్, టెక్నికల్ సర్వీసెస్, క్వాలిటీ అష్యూరెన్స్, ఏవియేషన్ సేఫ్టీ సిస్టమ్స్, ఫ్లైట్ డిస్పాచ్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఏవియేషన్ డేటా అనలిటిక్స్, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్ టెక్నాలజీ, ఏవియేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ వంటి విభాగాల్లో ఇప్పుడు భారీగా డిమాండ్ ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో ఎయిర్ క్రాఫ్ట్స్ రిలయబిలిటీ, మెయింటెనెన్స్ ప్లానింగ్, సేఫ్టీ, కంప్లయన్స్, టెక్నికల్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ రంగాల్లో అవకాశాలకు ఏమాత్రం కొదవలేదు. భవిష్యత్తులో AI ఆధారిత ప్రిడిక్టివ్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, స్మార్ట్ ఎయిర్పోర్ట్స్, సస్టైనబుల్ ఏవియేషన్ సిస్టమ్స్ రంగాలు మరింత వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. సో కాబట్టి మన దేశంలో టెక్నికల్ ఫౌండేషన్ బలంగా ఉన్నప్పటికీ థియరీ, ఎగ్జామ్ బేస్డ్ లెర్నింగ్స్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు కాబట్టి. సో ఒకవేళ కనుక కొంచెం మనం ఆర్థికంగా పుంజుకున్న వారమే అయితే, అమెరికా వంటి అంతర్జాతీయ ఏవియేషన్ వ్యవస్థల్లో శిక్షణ విధానం మరింత ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి అమెరికాలోని ఏవియేషన్ సంస్థలు, అకాడమీలు ప్రాక్టికల్ ఎక్స్పోజర్, రియల్ టైమ్ ఆపరేషన్ ఎక్స్పీరియన్స్, సేఫ్టీ కల్చర్, గ్లోబల్ ఏవియేషన్ స్టాండర్డ్స్ పై ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నాయి. అండ్ అలాగే మన దేశంలో కూడా వీటి మీద ప్రత్యేక శిక్షణలు అందిస్తుంది కాబట్టి. సో యువత ఎందుకు ఇటువంటి రంగాల మీద కూడా దృష్టి సారించకూడదు? సో ఖచ్చితంగా ఇలా దృష్టి సారించగలిగితే, సో డిఫరెంట్ థింక్ ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి వాటి మీద కూడా మనం కొంచెం దృష్టి సారించవచ్చు. సో ఏంటివి, వీటన్నిటి గురించి కూడా మరింత సమాచారం అయితే విందాం. వినే ముందుగా గేమ్ చేంజర్ చిత్రం నుంచి కార్తీక్ మరియు శ్రేయ ఘోషల్ ఆలపించిన మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మనం వింటున్నాం యువత రంగం కార్యక్రమంలో. విమానయాన రంగంలో యువతకు ఉన్నటువంటి సరికొత్త కెరియర్ ఆప్షన్స్. ఏవియేషన్ రంగంలో రాణించేందుకు కేవలం డిగ్రీలు ఉంటే సరిపోవు. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడర్షిప్ టెక్నాలజీస్, టీమ్ కోఆర్డినేషన్, గ్లోబల్ ఏవియేషన్ రెగ్యులేషన్స్పై మంచి అవగాహన కలిగి ఉండాలి. అలాగే డేటా అనలిటిక్స్, ఏఐ ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీస్పై కూడా పట్టు పెంచుకోవాలి. ఇప్పుడు ప్రపంచ ఏవియేషన్ రంగం పూర్తిగా డేటా డ్రైవెన్, టెక్నాలజీ ఓరియంటెడ్గా మారుతుంది. ముఖ్యంగా ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, స్మార్ట్ ఎయిర్పోర్ట్స్, ఏవియేషన్ సేఫ్టీ సిస్టమ్స్ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్నాయి. అందుకే విద్యార్థులు కంటిన్యూస్ లెర్నింగ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళాలి. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటే అంతర్జాతీయ ఏవియేషన్ రంగంలో మరింతగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. సరైన లక్ష్యం నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం, ఎప్పటికప్పుడు నేర్చుకోవాలనే దృక్పథం విద్యార్థుల్లో ఉంటే ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్ కెరీర్లో మీదే అవుతుంది. ప్రపంచం పూర్తిగా టెక్నాలజీ స్కిల్స్ ఆధారంగా ముందుకు వెళ్తుంది. అందుకే విద్యార్థులు ప్రస్తుతం కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిజిటల్ స్కిల్స్పై ప్రత్యేక దృష్టి సారించాలి. ముఖ్యంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్, టెక్నాలజీ అవేర్నెస్ చాలా చాలా అవసరం. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ స్థాయి జ్ఞానం అందుబాటులో ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీ, కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటే గ్రామం నుంచి కూడా గ్లోబల్ ఏవియేషన్ ఇండస్ట్రీ వరకు వెళ్ళడం చాలా చాలా సులభమే. కాబట్టి ఉన్నటువంటి టెక్నాలజీని మీరు ఇలా మంచి మంచి విషయాలు కనుక ఉపయోగించుకోగలిగితే భవిష్యత్తులో ఎవ్వరూ బీట్ చేయలేనటువంటి చరిత్రను మీరు సృష్టించవచ్చు అన్నమాట. సో అలాగే ఏవియేషన్ రంగంలో ముఖ్యంగా విదేశాల్లో శిక్షణ, చదువు చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. ఏవైనా ఆర్థిక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయా అనేటువంటి విషయాల మీద కూడా కొంతమందికి సందేహాలైతే ఉంటుంది. సో అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థలు కూడా ఏవియేషన్ ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ లోన్స్ అందిస్తున్నాయి. సో సరైన ప్రణాళిక, గైడెన్స్తో మధ్యతరగతి విద్యార్థులు కూడా ఈ రంగంలోకి ఈజీగా రాణించవచ్చు అన్నమాట. సో ఇది ఈనాటి యువత రంగం కార్యక్రమంలో మనం విన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో ఈనాటి యువత రంగం కార్యక్రమానికి ముగింపు పలుపుకుంటూ కార్యక్రమంలో చివరి పాటగా క్రాక్ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేద్దాం, రమ్య బెహరా ఆలపించగా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన జీవనానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డిఎస్సి నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తోతాపూరి మామిడి రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాంధ్రాలో రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. నాణ్యమైన జీవనానికి యోగా మనకు వారసత్వంగా అందిన ఓ అమూల్యమైన సంపద అని, దానిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యోగాంధ్ర పోర్టల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 వ్యాధులకు సంబంధించి యోగాసనాల వీడియోలను ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించారని, అవన్నీ పోర్టల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. యోగాంధ్రప్రదేశ్ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యమని, ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగ దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.
0: అదేవిధంగా రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారమైన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ వరించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో 100% ప్రకృతి వ్యవసాయం జరిగేలా చూస్తామన్నారు. తోతాపూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తోతాపూరి మామిడి ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్, కొనుగోలు ఏర్పాట్లపై పల్ప్ పరిశ్రమలు, బాట్లింగ్ కంపెనీలతో మంత్రి ఈరోజు వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 78,000 హెక్టార్లలో తోతాపురి సాగు జరుగుతోందని, ఈ పంటపై వేలాది మంది రైతుల జీవనోపాధి ఆధారపడి ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది కొంతమేర దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తాం, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. గోదావరి పుష్కరాల్లో పాల్గొనే భక్తుల వైద్య అవసరాల నిమిత్తం స్థానికంగా ఉన్న 3 ఆసుపత్రులను అభివృద్ది చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా కొవ్వూరులోని ప్రాంతీయ ఆసుపత్రి, నిడదవోలు, మండపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హెచ్సీల అదనపు నిర్మాణాలు, సౌకర్యాల కోసం 5,63,00,000 రూపాయల వ్యయంతో రూపొందించిన ప్రణాళికకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఆమోదం తెలిపారు. ఈ నూతన ప్రణాళిక ప్రకారం మండపేట సిహెచ్సి అభివృద్ది కోసం 3,75,00,000 రూపాయలతో పలు పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం 30 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ది చేయనున్నారు. అదేవిధంగా నిడదవోలు సిహెచ్సి 1 కోటి రూపాయలు, కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి 88,00,000 రూపాయలు ఖర్చు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, సహజ వనరుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సూచించారు. పరిశుభ్రమైన హరిత వాతావరణం భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం రూపొందించిన అవగాహనా పోస్టర్ను ఈరోజు ఆయన కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్లాస్టిక్ కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, నిర్మాణ వ్యర్థాలు వంటి సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ చెట్లు నాటడం, ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ను నిరాకరించడం, చెత్తను వేరువేరుగా సేకరించడం, నీటిని ఆదా చేయటం, పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడం వంటి సంరక్షణ చర్యలను ఈ పోస్టర్లో వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సి నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత ఆక్షేపించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం 311,000 మంది ఉపాధ్యాయులు రాష్ట్రంలో పనిచేస్తున్నారని చెప్పారు. తాను కూడా ఒక ఉపాధ్యాయురాలిగా గతంలో పనిచేశానని, డిఎస్సి ప్రక్రియ గురించి తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. డిఎస్సి ప్రక్రియ పూర్తి అయిన 9 నెలల తర్వాత ఎంపిక అయిన అభ్యర్థులు అందరూ సంతోషంగా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇలా గందరగోళం సృష్టించడం సబబు కాదని తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అత్యాధునిక సాంకేతికతతో ప్రశ్నాపత్రాలను తయారు చేశారని హోంమంత్రి వివరిస్తూ,
2: నోటిఫికేషన్ ఇచ్చేశారు, ప్రశ్నాపత్రం కూడా టీసీఎస్ ఐఓఎన్ అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకొని కంప్యూటర్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్ లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్ గా ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. 9 నెలల తర్వాత వచ్చి లీక్ లీక్ లీక్ అన్నారు. లీక్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోని స్కోపే లేదు.
0: డిఎస్సి అక్రమాలు ఉల్లంఘనలపై సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని వైఎస్ఆర్సిపి డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని పలువురు డిఎస్సి 2025 అభ్యర్థులు కలిశారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అనేక అంశాలను వారు జగన్ కు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సి అభ్యర్థులకు అండగా ఉంటామని, బాధిత అభ్యర్థుల న్యాయ పోరాటాలకు తమ పార్టీ తోడుగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.

0: నిత్యం సైకిల్ తొక్కడం వల్ల శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం సాయి రామరాజు అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా యువ భారత్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఉక్కు నగరంలో ఈరోజు నిర్వహించిన సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో సైకిల్ ఒక భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావు మాట్లాడుతూ, దేశ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. అందులో భాగంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు తిరిగి సైకిల్ అలవాటు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రేపటికి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని, ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం పరిసర గ్రామాల్లో గత 2 రోజులుగా సంచరిస్తున్న పెద్ద పులి పశువులపై దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పశువుల మందపై దాడి చేసిన పులి 12 ఆవుదూడలు, 1 గేదెదూడను చంపివేసినట్టు జిల్లా అటవీ శాఖాధికారి రామచంద్రరావు ధృవీకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన జీవనానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక సాధనా శర్మ. केन्द्रीय मंत्रिमंडलेन विमानन परिवहन मार्ग आधारभूत संरचना क्षेत्रेषु ईटीएफ मूल्यस्य स्थिरीकरणार्थं तैल विपणन समवायेभ्यः सहस्रकोटि रूप्यकाणां आय व्यय सहायतां प्रदातुं कतिपयाः महत्वपूर्णाः योजनाः अनुमोदिताः. कर्णाटक राज्यस्य नूतन मुख्यमंत्री डीके शिवकुमारः शपथग्रहणं कृतवान्. पश्चिमबंगालस्य तृणमूल कांग्रेसदलात् निष्कासित टीएमसी विधायक ऋतव्रत बनर्जी इत्यनेन उक्तं यत् पक्षे प्रायः 60 विधायकाः सन्ति. दिल्लीनगरस्य मालवीय नगरे विश्रान्तिनिलये भीषणाग्निकाण्डः, 21 जनाः मृताः. अपि च भारतं 25+ 2000 वर्षे विश्वस्य द्वितीयं बृहत्तमं सौरविकासविपणकं जातम्. इदानीं वार्ताः विस्तरेण. केन्द्रीय मंत्रिमंडलेन विमानन परिवहन मार्ग आधारभूत संरचना क्षेत्रेषु कतिपयाः महत्वपूर्णाः योजनाः अनुमोदिताः. पश्चिम एशिया संकट कारणेन वर्धितेषु इंधन मूल्येषु भारतीय विमान सेवानां कृते विमान इंधनस्य अर्थात ईटीएफ मूल्यस्य स्थिरीकरणार्थं तैल विपणन समवायेभ्यः सहस्रकोटि रूप्यकाणां आय व्यय सहायतां प्रदातुं प्रशासनं निर्णयं कृतवत्. सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णव अवदत् यत् एतेन विमानन क्षेत्र संबद्धाः प्रायः 77 लक्ष आजीविकाः सुरक्षिताः भविष्यन्ति. एषा सहायता योजना 36 मासपर्यन्तं प्रवर्तिष्यति. मंत्रिमंडलेन दिल्ली निकटवर्ति क्षेत्रे वायु प्रदूषण नियंत्रणार्थम् अपि एकस्याः बृहत्याः योजनायाः अनुमोदनं कृतम्. आर्थिक सम्बद्धया मंत्रिमंडलीय समित्या ओडिशा राज्ये रामेश्वरात् पारादीप पर्यन्तं 360 अधिक 100 किलोमीटर परिमितस्य नूतन तटीय राजमार्ग निर्माणाय अनुमतिः प्रदत्ता. एतद् अतिरिक्तं समित्या बिहार राज्ये राष्ट्रिय राजमार्गयोः 31 तथा 31+ 200 च इत्येतयोः खगड़िया पूर्णियाखण्डस्य चतुर्पथ परियोजना अपि अनुमोदिता. राष्ट्रपति द्रौपदी मुर्मू अद्य राष्ट्रीय आदिवासी सम्मेलनस्य उद्घाटनं कृतवती नवदिल्ल्यां आयोजितायां एकीकृत

మలేరియా వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా మంగళవారం మండలంలోని మహమ్మదాపురం పీహెచ్సి పరిధిలో డాక్టర్ నరసింహారావు ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది కలిసి మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ, వర్షాకాలంలో దోమలతో మలేరియా, డెంగీ, చిగున్గున్యా వంటి కీటక జనిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఆడఎనాఫిలిస్ దోమకాటు వల్ల మలేరియా వ్యాధి వస్తుందన్నారు. ఈ వ్యాధి వచ్చిన వారికి జ్వరం, వణుకు, తలనొప్పి, చెమటలు, నీరసం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. దీని నివారణకు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ కిరణ్, రిషిత తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి ఉమామహేశ్వరి కోరారు. మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ వేసవిలో ఎండల తీవ్రత ఉండడంతో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆశా డేను పురస్కరించుకుని ఆశా వర్కర్లతో నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆశాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ గేయ పూజిత, సిహెచ్ఓ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాల్లోనే పునాది ఏర్పడుతుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆదినారాయణమ్మ అన్నారు. సీడీపీఓ ఆదేశాలతో మనుబోలు మండల కేంద్రంలో మంగళవారం అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మూడేళ్లు నిండిన ప్రతి చిన్నారిని అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. కేంద్రంలో మంచి పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యాబోధన చేస్తామన్నారు. నిరంతరం ఆరోగ్య పరీక్షలు, బరువు, ఎత్తు, కొలతల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ కోచింగ్ క్యాంప్ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా కోచింగ్ లో పాల్గొనే చిన్నారులకు సర్టిఫికేట్లను అందించారు. అనంతరం కోచింగ్ క్యాంపస్ సబ్ సెంటర్ ఇన్ఛార్జ్ కొనిదల మునిగిరీష్ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి సహకారంతో ఏసీసీఏ సబ్ సెంటర్గా ఉన్న గూడూరులోని క్రీడా మైదానంలో గత 30 ఏళ్లుగా ప్రతి ఏడాది క్రికెట్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే గత నెలలో ప్రారంభించిన ఈ క్యాంపులో ఆసక్తి కలిగిన బాలబాలికలు సుమారు 80 మంది వరకు పాల్గొన్నారన్నారు. అనంతరం నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ, జిల్లా కేంద్రం నెల్లూరు కంటే ముందుగా ఇక్కడ శిక్షణా తరగతులు చేపట్టడంతో పాటు ముగింపు కూడా చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జేవీవీ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పదని సీఏ గంగాధర్ ఎస్ఐ జంపని కుమార్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని ఆర్టీసీ డిపో నుంచి సత్రం సెంటర్ వరకు బైపాస్ రోడ్లో నెల్లూరు పాలెం సెంటర్లో మంగళవారం సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాహనాల పత్రాలను పరిశీలించారు. ఇస్టా రాజ్యాంగ వాహనాల పార్కింగ్ చేసిన వారికి జరిమానాలు విధించారు.

ఉదయగిరి మండలంలోని కొండాయిపాలెం గ్రామంలో హ్యాండ్ హోల్డ్ కెమెరాతో ఎక్స్రే స్క్రీనింగ్ టీవీ పరీక్షలను మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా గండిపాలెం పీహెచ్సీ వైద్యాధికారి శివకల్పనారెడ్డి మాట్లాడుతూ 96 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామన్నారు. టీబీ నివారణే ప్రధాన లక్ష్యమన్నారు. టీబీ ట్రీట్మెంట్ ఆర్గనైజర్ వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో మంగళవారం ఎంఈఓలు తిప్పురెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, తోట సుబ్బారావులు పలు పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. తొలి రోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నార్త్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు పుస్తకాలను అందజేశారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం పుస్తకాలు మానవులకు నేస్తాలు ఈ అంశం గురించి శ్రీ పెద్ది సాంబశివరావు గారి ప్రసంగం.

పుస్తకం ఒక నేస్తం, మంచి పుస్తకం మంచి నేస్తం. అడిగితే మాట్లాడుతుంది, వద్దంటే ఆగుతుంది. అలా చేయగల స్నేహితులు కూడా ఎంతోమంది ఉండరేమో. పుస్తకాలు కేవలం నేస్తాలు మాత్రమే కావు, అవి ఇంకా ఎందరో మంచి మిత్రులను కూడా మనకు పరిచయం చేస్తాయి. నేటికి ఏనాటికి స్నేహితుల్లో గొప్పది పుస్తకమే. పుస్తకాల సాన్నిహిత్యం పాఠకులకు ఆహ్లాదకరంగా ఉంటుంది. పుస్తకాలు వ్యక్తిగతమే అయినా అవి తరతరాలకు వారధులు. అంతేకాదు, పుస్తకాలు నాగరకథా వాహకాలు కూడా. అవి లేకపోతే చరిత్ర మౌనం వహిస్తుంది, సాహిత్యం మూగపోతుంది, శాస్త్రం అవిటిదవుతుంది, ఊహలు ఉన్నచోటనే ఉడిగిపోతాయి. పుస్తకాలకు మన సహచరులు. అవి మనల్ని ఏడిపిస్తాయి, నవ్విస్తాయి, జీవితంలో అర్థాన్ని బోధిస్తాయి. పుస్తకాలను తేనెటీగలతో పోల్చవచ్చు. అవి ఒక హృదయం నుండి మరొక హృదయానికి పుప్పొడిని త్వరగా చేరవేస్తాయి, మధువుగా మారుస్తాయి. వాస్తవానికి పుస్తకం హృదయాంతరాళలో నుంచి రావాలి. అలా వస్తేనే అది పాఠకుల హృదయాలను చేరుతుంది. కళా నైపుణ్యం, రచనా సామర్థ్యం వంటివి ఎన్ని ఉన్నప్పటికీ రచయిత హృదయంలో నుంచి వచ్చిందే చిరకాలం నిలబడుతుంది. ఒక గ్రంథ రచనకు ఎంత శ్రమ పడాలో అది ఒక రచయితకు మాత్రమే తెలుస్తుంది. ఒక పుస్తకం రాయాలంటే సగం గ్రంథాలయాన్ని తిరగేయాలి అన్నాడు డాక్టర్ జాన్సన్. కవికోకుల జాషువా గారు, ఒక్కొక్క పద్యయంబునకు ఒక్కొక్క నెత్తురు బొట్టు మెనిలో తక్కువగా రచించితి వృధా శ్రమయ్యే అని త్రిదోష ద్వారా పలికించారు. పుస్తక ప్రాశస్త్యాన్ని నాళం కృష్ణారావు ఇలా తెలిపారు. అమిత ధన ధాన్య భాగ్య భోగముల కన్నా అమల వాంగ్మయ రామణీయకము ఘనము. సేముషీవంతుల పవిత్ర జీవిత ప్రశస్త రక్త పుంజంబులు పుస్తకములు అన్నారు. ఇంకా ఆయనే, తరములను బట్టి విబుధుల దాచియున్న జ్ఞాన భాండారములు స్కంధ సంపుటములు, ధరణి వెలసిన ఎందాక తరుగబోని వారసత్వపు హక్కులై వరలు మనకు అని అభినందించారు గ్రంథాలను. ఒక పుస్తకం చివరి పేజీ చదివిన తర్వాత ఒక మిత్రుడి నుంచి దూరం అవుతున్నట్లు అనిపిస్తే అదే మంచి పుస్తకం. పుస్తక ప్రేమికునికి ప్రత్యేకంగా విశ్వసనీయ స్నేహితుడు అవసరం లేదు. సమగ్ర సలహాదారు, ఉల్లాసం కలిగించే సహచరుడు, ఓదార్చే వ్యక్తితో పనిలేదు. పుస్తకమే ఇవన్నీ. ఈ రణగుణధ్వనుల ప్రపంచంలో పోషణనిచ్చే సారం కలిగిన ఔషధీ మొక్కలు, ప్రశాంతతకు నిచ్చెల ప్రతీకలు పుస్తకాలు. అందుకే పుస్తకాభిమానులు వాటి దగ్గరకు వెళ్లి పేరాశతో ఆత్రంగా వాటి సారాన్ని జురుకుంటారు. ఒక గంటసేపు చదివితే తొలగిపోని ఇబ్బంది ఏదీ లేదు. విసుగ్గా ఉన్నా, ఏమీ తోచకపోయినా వాటికి ఉత్తమమైన విరుగుళ్ళు పుస్తకాలు కాక మరేమిటి? మానవాళి మొత్తం చేసినవి, ఆలోచించినవి, సాధించినవి, సాధిస్తున్నవి అన్నీ పుస్తకాల పుటల్లో మాంత్రికంగా పదిలపరచబడి ఉన్నాయి. టీవీ కార్యక్రమం, చలనచిత్రం లేదా మరే ఇతర ఆధునిక ప్రసార మాధ్యమం కంటే కూడా పుస్తకం ఏళ్ల తరబడి నిలబడి ఉంటుంది. ఏ సమయంలోనైనా అవసరమైతే అందుబాటులో ఉంటుంది. టెలివిజన్ చరిత్రలో తెలిపిన ఆలోచనలన్నింటికంటే ఒక చిన్న పుస్తకాల దుకాణంలోనే ఎక్కువ ఆలోచనలుంటాయి. ఒక దీర్ఘ ప్రయాణం చేయాలంటే ముందుగా ప్రణాళికను వేసుకోవాలి, సాధన సంపత్తి సమకూర్చుకోవాలి. మన సుదీర్ఘ జీవన యానానికి సహాయపడేటందుకు ఇతరులు తయారు చేసి ఇచ్చిన కంపాసులు, టెలిస్కోపులు, మార్గదర్శనలు పుస్తకాలు. పుస్తకంలో ఒక బంగారపు ఇల్లు ఇమిడి ఉంటుంది అనేది చైనీయుల సామెత. నీవు జేబులో పెట్టుకుపోగలిగిన ఉద్యానవనం పుస్తకం అని అరేబియన్ సామెత. పుస్తకం ఒక పూలవనం, ఒక పండ్ల తోట, ఒక భాండాగారం, ఒక వినోదం. అది ఒక తోటి బాటసారి, అదో సలహాదారుల సమూహం. ఆఫ్రికాలోని గిరిజన కవుల్లో ఏ ఒక్కరు చనిపోయినా ఒక గ్రంథాలయమే నేలలో కలిసి కనుమరుగైనంతగా భావించి బాధపడతారట. అంటే వాళ్లు ప్రతి కవిని ఒక గ్రంథాలయంగా గౌరవిస్తారన్నమాట. నీకు చెప్పులు లేకపోయినా పర్వాలేదు, పుస్తకాలు మాత్రం ఉండాలనేది ఐస్లాండ్ సామెత. ఒక పుస్తకాన్ని మొదటిసారి చదవటం కొత్తగా స్నేహితుణ్ణి కలుసుకోవటం వంటిది. అయితే రెండోసారి చదవటం పాత స్నేహితుణ్ణి మళ్లీ కలుసుకోవటం వంటిది అనేది చైనీయుల సామెత. మీ పిల్లలు ఎలా తయారవ్వాలని మీరు కోరుకుంటున్నారు అని అన్నా క్వీన్లెన్ను అడిగితే ఆయన, నా పిల్లలు పెరిగి పెద్దవాళ్లై వాళ్ల ఇళ్లను పుస్తకాల బీరువాలతో అలంకరించుకునేవాళ్లైతే చాలా సంతోషపడతాను అన్నారు. మరొక వీరాభిమానికి పుస్తకాలు చాలా ప్రముఖమైనవి. ఆయన అంటారు, నేను నా డబ్బుతో పుస్తకాలు కొనుక్కుంటాను,
తరువాత ఇంకా ఏమైనా డబ్బు మిగిలితేనే తినటానికి ఏమైనా కొనుక్కుంటాను అన్నారు. ప్రముఖ కవి జెఫర్సన్ ముచ్చటగా మూడు ముక్కల్లో చెప్పాడు, పుస్తకాలు లేకుండా నేను జీవించలేను అని. ఫ్రాంకోయిస్ ఫెనెలాన్ చెప్పిన మాటలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి కూడా. నా దేశంలోని సంపద అంతా లేదా యూరప్లోని రాజకిరీటాలన్నిటినీ నా పాదాల దగ్గర ఉంచినా సరే వాటన్నిటినీ నా పుస్తక పఠన అభిలాష కోసం ఆవలకు తోసేస్తాను అన్నాడు. పుస్తకాలు లేని ఇంటిలో గది ప్రాణం లేని శరీరంతో సమానమైనదని శిశిరో మహాశయుడు అంటే, పుస్తకాలు లేని ఇంటిని కిటికీలు లేని గదితో పోల్చారు హోరేస్మన్. మన మధుర కవి నాళం కృష్ణారావు గారు కూడా అలాగే, నిలువుటద్దాలు సోఫాలు చలువరాతి రౌండు మేజాలు కుర్చీలు నుండుగాక మంచి గ్రంథములు లేనియా మందిరంబు మందిరంబది కాదు ఒక్క బందీ గాని, బందీ అంటే జైలు లాంటిదన్నమాట అని అంతటితో ఆకుండా ఆయనే, పుస్తకంబులు కలిగిన పూరి గుడిసెయందు నిరుపేద కాపునై యుందుగాని పుస్తకంబులు లేనట్టి భూరి సౌధమందు చక్రవర్తిగా నుండ నభిలిషింపా అని బలగుది చెప్పారు. పుస్తకం హృదయాంతరాళాల్లో ఘనీభవించిన సముద్రాలను పగలగొట్టగల గొడ్డలి అని ఫ్రాంచ్ కాఫ్ అభిప్రాయం. మంచి పుస్తకం నీటి ఊట వంటిది, 100 సార్లు తాగినా మళ్లీ తాగటానికి అది ఇంకా మిగిలే ఉంటుంది. పుస్తకాలు నీ మెదడును తెరుస్తాయి, విశాలం చేస్తాయి, మరి దేనికంటే కూడా ఎక్కువగా శక్తిని ఇస్తాయి. మనిషి దృఢంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యం కోసం తెలివిగా తినటమే చాలదు, మానసిక ఆరోగ్యం కోసం తెలివిగా చదవాలి కూడా. శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకు చదవటం అలాంటిది, అది మెదడు శక్తిని పెంచుతుంది. ఒక గొప్ప భవనపు సౌందర్యాలు పూర్తిగా చూడాలంటే దాన్ని ఉదయకాలంలో మధ్యాహ్న కాలంలో వెన్నెల రాత్రిలో ఇలా అనేక సార్లు చూసి ఆనందించాలి, ఉదాహరణకు తాజ్మహల్ లాంటి దాన్ని. అలాగే నిజమైన గొప్ప పుస్తకాన్ని యవ్వనంలో పరిణత వయసులో మరోసారి వృద్ధాప్యంలో చదవాలి అంటారు రాబర్ట్ సన్ డేవి. పుస్తక సౌందర్యం కొన్నాళ్లు ఉండి అంతరించిపోయేది కాదు, అది శాశ్వతం అన్నారు హాల్ బ్రూక్స్ జాక్స్. గ్రంథాలయం ఆత్మకు ఔషధం, ఆత్మను పుస్తకాలు అనే ఆహారంతో పోషించాలి అంటారు. ఆఖరుకు ఉమర్ఖయాం కూడా తనకు అత్యంత ఇష్టమైన సఖీ సారా కంటే సద్గ్రంథానికే పెద్ద పీట వేశాడు. అరణ్యంలో చెట్టు కొమ్మ కింద ఒక కవితల పుస్తకం, ఒక పాత్ర మధువు, ఒక రొట్టె ముక్క నీవు నా పక్కన పాడుతూ ఉంటే అదే సరికొత్త స్వర్గం అని పుస్తకానికే తొలి ప్రాధాన్యతను ఇచ్చాడు. పుస్తకాల విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పుస్తకాల ఎంపికలో చదవటంలో ఉత్తమ ఫలితాలను సాధించడానికి అనుభవజ్ఞులు కొన్ని సూచనలు చేస్తారు. నీవు కలిసి తిరిగే మనుషులు, నీవు చదివే పుస్తకాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ రెండూ నీ అలవాటును శీలాన్ని ప్రభావితం చేస్తాయి, జాగ్రత్త సుమా అంటారు. కనుకనే మిత్రుడిని ఎంచుకున్నంత జాగ్రత్తగా రచయితను ఎంచుకోవాలి అని హెచ్చరించాడు క్రిస్టోఫర్ రెన్. ఒక్కో పుస్తకం ప్రపంచపు ఒక్కో కోణం, అది నీకు నచ్చకపోతే దాన్ని పట్టించుకోకుండా వదిలే. ఎటువంటి పుస్తకాలు చదవాలో చెప్తారు పెద్దలు. నీవు కనే కలల దిశకు నిన్ను కదిలించడానికి సహాయపడినే వాటినే చదవమంటారు. ప్రతిబింబించకుండా చదవటం జీర్ణం చేసుకోకుండా తినటం వంటిదే అన్నారు. పుస్తకాలు రాసేది నమ్మమని కాదు, విచారించి తెలుసుకోవటానికి. పుస్తకాల్లో చాలా రకాలున్నాయని, కొన్నిటిని రుచి చూసి వదిలివేయాలని, మిగతా వాటిని మింగేయాలని, చాలా కొన్నింటిని మాత్రమే నమ్మలాలి జీర్ణం చేసుకోవాలి అని హెచ్చరించాడు ఫ్రాన్సిస్ బేకన్. పుస్తకాలు చదవటం ఒక కళ అయినా కొంత భాగం చదవటం కొంత వదిలివేయటం చేత కాకపోతే చదివే కళలో సగం నైపుణ్యం మాత్రమే ఉన్నట్లు. వేగంగా చదవగలగటం ఒక నైపుణ్యం, ఎంత వేగంగా చదివే వాళ్లకు అంత ఎక్కువగా జ్ఞాపకం ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. ఆ మొదలుపెట్టాం గనక తప్పనిసరిగా ప్రతి అక్షరం చదవాలి అనుకోవద్దు. ప్రతి పారాగ్రాఫ్లోనూ ఒకటో రెండో విషయాలుంటాయి, వాటిని గ్రహించగలగాలి. పుస్తకంలో నీకు నచ్చిన అంశాలను నోట్స్లో రాసుకోవాలి. అందువల్ల చాలా తక్కువ సమయంలో సారాంశాన్ని గ్రహించగలుగుతావు. తరువాత మళ్లీ చదివేందుకు సమయం కలిసి వస్తుంది. చదవటంలో ఆనందం మనకే కాదు, చూపు లేని వారికి కూడా ఉంటుంది. చదవటంలో ఆనందాన్ని చూపు లేని వారు కూడా పొందవచ్చునని జిమ్ ఫైబిక్ అద్భుతంగా చిత్రీకరించారు. బ్రెయిలీ లిపి చదవటంలో కలిగే ఆనందం చూపు ఉన్నవాళ్లకు తెలియదు. నీవు మాటలను తాకుతుంటే, అవి నిన్ను తాకుతుంటే అదొక గొప్ప అనుభూతి. పుస్తకాల పరిమితులను నిర్మోహమాటంగా జేడబ్ల్యూ గోయత్ తెలిపారు.
నిజాయితీగల నేస్తమా. జీవితాన్ని నమ్ము. పుస్తకం కంటే ఉపన్యాసం కంటే అది నీకు ఎక్కువ బోధిస్తుంది అని. ఆలోచనల వల్ల, పుస్తక పఠనం వల్ల లభించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకపోతే పుస్తకాయకు చిత్తుకాయితేలే అంటారు. తన వద్ద పుస్తకాలు ఉన్నప్పటికీ వాటి విలువ తెలియని వాళ్ళని ఒక విమర్శకుడు చాలా ఘాటుగా విమర్శిస్తాడు. తాను మోస్తున్నది గ్రంథాలయాన్నో కట్టెల మోపునో గాడిదకేం తెలుసు అని గేలి చేశాడు. పుస్తకాలు లేని న్యాయవాది పనిముట్లు లేని పనివాడితో సమానమని థామస్ జెఫర్సన్ అన్నారు. న్యాయవాది మాత్రమే కాదు, ఏ వృత్తి చేసే వ్యక్తికైనా పుస్తకాలు ఆ వృత్తికి సంబంధించినవి ప్రధానం. నీవు చదివిన ప్రతిదాన్ని నమ్మేటట్లయితే చదవకుండా ఉండటం మేలు అనేది జపాన్ సామెత. చదవగలగటం గొప్ప అదృష్టం, చదివింది అర్థం చేసుకోగలగటం మరీ ఎక్కువ అదృష్టం. చదవటం కంటే చౌకైన వినోదం లేదు, అంతకంటే ఎక్కువ కాలం నిలిచే ఆనందమూ లేదు. అయితే ఎవరినో ఖండించటానికో దేన్నో విమర్శించటానికో చదవవద్దు. అలాగని అచ్చరాలన్నీ నమ్మి అంతా ఒప్పుకోవటానికి చదవవద్దు. సంభాషణ కోసమో చర్చ కోసమో వాదం కోసమో చదవద్దు. మంచి చెడ్డ బేరీజు వేసుకు

పరిగణించడానికి చదువు. ఒక కవిత సారాంశం చూద్దాం. ఇద్దరు ఆడపిల్లలు ఒక చోట చేరారట. వారిలో ఒక అమ్మాయి మరొక అమ్మాయితో ఏమన్నదో ఆ కవి మాటల్లో విందాం. నీకు లెక్కలేనంత సంపద, పెట్టెల కొలది నగలు బంగారం ఉండొచ్చు, కాని నీవు ఎప్పటికీ నాకంటే ధనవంతురాలివి కాలేవు. ఎందుకంటే నాకు వీటన్నిటినీ మించిన చాలా గొప్ప సంపద ఉంది. అదేంటో తెలుసా? పుస్తకాలు చదివి వినిపించే అమ్మ ఉన్నది అంది. ఇందులో తల్లులందరి కర్తవ్యాన్ని గుర్తు చేసే హెచ్చరిక ఉంది. వారు తమ పిల్లలకు ఇవ్వగలిగిన అత్యంత విలువైన సంపద పుస్తక పఠన ఆసక్తి అని తెలుస్తుంది. మనం చూయింగం కంటే పుస్తకాలకు ఎక్కువ ఖర్చు చేస్తేనే మనది నాగరిక దేశం అవుతుందని ఎల్బర్ట్ హబ్బర్డ్ చెప్పిన మాటలు ప్రత్యక్షర అక్షర సత్యాలు. ఇవాళ ఉన్నత విద్యావంతులైన మాతృమూర్తులు పితృదేవులు మెండుగా ఉన్నారు, కాని పిల్లలను పక్కన కూర్చోబెట్టుకుని ఒక మంచి కథ చదివి చెప్పేవాళ్ళు ఎంతమంది? అసలు అలా చదివి వినిపించడాన్ని ప్రాధాన్యత అంశంగా గుర్తించేవారు ఎంతమంది? నీ పర్సు నిండా డబ్బు ఉండే కంటే నీ అధ్యయనం పుస్తకాలతో నిండి ఉండటం మేలన్న జాన్ లిల్లీ మాటలు గుర్తు చేసుకుంటూ, తాము మంచి పుస్తకాలను చదివి తల్లిదండ్రులు తమ సంతానానికి తరగని సంపదను అందిస్తారని ఆశిద్దాం. ఏటేటా జరుగుతున్న పుస్తకాల పండుగలు ఇందుకు దోహదపడతాయని, మన జీవితాలలో నవ సంక్రాంతులను విరబూయిస్తాయని కోరుకుందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో పుస్తకాలు మానవులకు నేస్తాలు ఈ అంశం గురించి శ్రీ పెద్ది సాంబశివరావు గారి ప్రసంగం విన్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
3: చిక్కుకున్నాడు.
0: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గీతాలు.

0: తెలుగు రాష్ట్రాల నుండి
1: 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
0: మన శ్రీ చైతన్య విద్యార్థే

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి అలనాటి మధుర గీతం సంచికలో మీరు వినబోతున్న ఆపాత మధుర గీతం జగన్ చిత్రం నుంచి చక్రవర్తి సంగీతం, దాసరి నారాయణరావు సాహిత్యం, జానకి ఆలపించిన గీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు జగన్ చిత్రం నుంచి జానకి ఆలపించిన గీతాన్ని విన్నారు. మరికొద్ది క్షణాలు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలుంటే మే నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF प्राइस स्टेबिलाईजेशन फंड में बेसिकली एक सेल्फ सस्टेनिंग रिवॉल्विंग फंड बनाया. ATF प्राइस फॉर दी एयरलाइन कैरियर्स हु वांट टू पार्टिसिपेट इन दिस, उनको एक स्टेबल ATF प्राइस अभी करंट क्राइसिस के दौरान मिले कि इससे हमारे एंटायर एविएशन सेक्टर में करीब 70 लाख से अधिक जो जॉब्स हैं जिनके ऊपर इम्पैक्ट पड़ना आरंभ होने लगा था बिकॉज ऑफ द स्ट्रेस इन द सेक्टर, वो इससे सिग्निफिकेंटली मिटिगेट हो.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए एक लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का, वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है. और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: रवाना सौकर्याल मेरुगुदललो भागंगा ओडिशालो रामेश्वर नुंडि परदीप वरकु 163 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత రహదారి నిర్మాణానికి 8,300 కోట్లను, బీహార్లో ఖగారియా పూర్ణియా జాతీయ రహదారిని 3,936 కోట్లతో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వార్షిక సౌరశక్తి సామర్థ్య పెంపుదల పరంగా 2025 నాటికి భారత్ అమెరికాను వెనక్కునెట్టి ఈ ఘనత సాధించిందని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ అసాధారణ విజయం దేశంలో స్వచ్ఛ ఇంధన రంగం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధికి నిదర్శనమని చెప్పారు. సమర్థవంతమైన, విశ్వసనీయమైన, సుస్థిరమైన సౌరశక్తి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ వృద్ధి ఎంతగానో దోహదపడుతుందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలు, ప్రచారాల్లో మీడియా అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, ఆవిష్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించింది. ఈ సదస్సులో తప్పుడు సమాచారం, ఏఐ ఆధారిత డీప్ ఫేక్స్, పారదర్శకత లేని డిజిటల్ రాజకీయ ప్రకటనలు, ప్లాట్ఫారం గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సదస్సులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ 100 కోట్ల మంది ఓటర్లతో నిరంతర అనుసంధానం కోసం బూత్ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ జి పరమేశ్వర్, మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డికే శివకుమార్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభినందనలు తెలుపుతూ రాష్ట ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శించారు. సైదాన్లోని ప్రాంతీయ క్రీడా శిక్షణా కేంద్రం, పిఎం శ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్స్, చిల్డ్రన్స్ హోమ్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆయన అక్కడ అందుతున్న సేవలను సమీక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా 3వ బాధ్యతలు స్వీకరించిన మెట్టే ఫ్రెడరిక్సన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉన్న ఉమ్మడి నిబద్ధత ఆధారంగా భారత్, డెన్మార్క్ల మధ్య శాశ్వత భాగస్వామ్యం కొనసాగుతోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారత్, డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధాని ఫ్రెడరిక్సన్తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్టు మోదీ చెప్పారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టు సౌత్ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సమన్వయంతో 40 మందిని ప్రాణాలతో రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల వైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుత విజయంతో 2వ రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్పై 8-21, 22-20, 21-15 తేడాతో ఆయుష్ విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్, రుత్విక్ గాదే జోడి 21-14, 21-14 చైనీస్ తైపీ జంటపై వరుస గేముల్లో విజయం సాధించింది. అయితే పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి నిరాశే ఎదురైంది. కాగా మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన ఉన్నతి హుడా ఈరోజు సాయంత్రం జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరాతో తలపడుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు ఒడిశా, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని భాగాల్లో ఈరోజు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రేపటి వరకు అక్కడక్కడ బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: आकाशवाणी।
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం పాడి పంటలు కార్యక్రమం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి పాడి పంటల కార్యక్రమంలో ముందుగా విందాం విలువ ఆధారిత ఉత్పత్తుల వ్యాపారంలో రాణిస్తున్న శ్రీమతి శ్రీవల్లి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి మంజులా పాలేటి.
4: మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై సింహపురి ఎఫ్ఎం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు చిరు ధాన్యాలు అలాగే తృణధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తూ వాటిని చాలా మందికి నేర్పిస్తూ ఈ వ్యాపారంలో రాణిస్తూ ఉన్నటువంటి శ్రీమతి వై వల్లి గారు. వారిని అడిగి అసలు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు, అలాగే ఈ రంగంలో ఎలా రాణిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే వల్లి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో.
5: నమస్తే మేడం.
4: వల్లి గారు, చిరుధాన్యాలతో తృణధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎలా ప్రారంభించారు, దానికి నాంది ఏంటి, ఆ వివరాలన్నీ కూడా మా శ్రోతలకు చెప్తారా?
5: మా ఊరు వచ్చి రేగడిజలిగా నెల్లూరు డిస్టిక్. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేదానికి అబ్బాయి కొద్దిగా బాగాలేక అట్టా ఉన్నాడు, బీపీ అట్టా డౌన్ గా ఉండేది. బయట ఫుడ్ వచ్చి పడటం లే, అందుకని నేనే తయారు చేసి ఇద్దాము అని అనుకుని నేను అమ్మోళ్ళ ఇంటికాడ, మా అమ్మగారు ఊరు మెడ్రాసు, మా అమ్మగారు ఊరు నుంచి నేను కొన్ని అక్కడ చూసి నేర్చుకుని అక్కడ తీస్తా ఉన్నా. ఏబీసీ మాల్ట్ అని మనకి వాళ్ళు చేసి ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చిన కానుంచి ఇంకా ఆ నుంచి తీసుకోలేక నేనే తయారు చేసేదానికి ముందుకొచ్చి అబ్బాయి కోసం అన్ని కావాల్సినటిని చేసి ఫస్ట్ అబ్బాయికే ఇచ్చాను. అది బాగా రికవర్ అయింది. దానితోటికి ఇంకా కొన్ని చెయ్యాలా, ఒకటే చేస్తున్నాం కదా, అబ్బాయికే చేసి పెడుతున్నాం, మనం బయట కూడా ఇద్దాం అన్నట్టుగా మనం ప్రయత్నించిందే ఈ విషయం అనేది. అట్టా నేను ప్రయత్నం చేసిందే ఇప్పుడు చిరు వ్యాపారం.
4: ఒక పౌడర్ తోనే ఆగిపోకుండా మీరు చాలా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు అన్నారు కదా, దీన్ని మీరు ఎక్కడ నేర్చుకున్నారు?
5: ఇది వచ్చి మా అత్తగారు అప్పుడప్పుడు వచ్చి మనకి ఇంట్లో చేస్తా వస్తారు పిండొంట్లు. అంట్లో చేసేటప్పుడు ఇప్పుడు అదే విధంగా ఏంటంటే ఒకసారి రెండు సార్లు కేవీకేఆర్ ట్రైనింగ్ పిలిచిన్నారు. వాళ్ళు చేసేటప్పుడు కూడా ట్రైనింగ్ పిలిచిన్నారు మేడం వాళ్ళు. పోయాము, చూసి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇది కాకుండా మా అత్తగారు కొన్ని కొన్ని విషయాలు మనకు చెప్పిండారు. దాని ప్రకారం నేను సరే చేస్తాం, ఇదే కాకుండా ఇంకా కొన్ని విషయాలు చేద్దాం అని అనుకున్నట్టుగా చేశాం. ఇది చేసిన కానించి కూడా ఇప్పటికి అయితే నేను బాగానే అది చేస్తా వస్తుండ. కేవీకేఆర్ సపోర్ట్ కూడా బాగానే ఉంది.
4: ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు కేవీకే వాళ్ళు, అంటే ఎలాంటి విషయాల్లో మీకు గైడ్ చేశారు?
5: మనకు వచ్చి అదే మార్కెటింగ్ ఎలా చేయాలా, వంట ఎంత మాత్రం బాగా చేయగలుగుతామా, దాన్ని ఎంత శుద్ధంగా చేయగలుగుతామా, అది ఎంత శుద్ధంగా ప్యాకింగ్ చేస్తే మార్కెటింగ్ బాగుంటుందా అనేది ఎక్కువ మనకు వచ్చి అదే తీసారనమాట ఎక్కువగా మన మేడం వాళ్ళు. ఎక్కడ కూడా సరే కేవీకేఆర్లో వచ్చి ఫస్ట్ ఇది బాగుండాది, దీని లేబుల్ బాగుండాలా, దీనికి వచ్చి స్టిక్కర్ బాగుండాలా, బాక్స్ బాగుండాలా అనేది ఫస్ట్ వాళ్ళ ట్రైనింగ్ ఇయటమే చూడటమే అదే చూస్తారు కేవీకేఆర్. అందువల్ల ఏంటంటే అదే ప్రకారంగా వాళ్ళని చూసుకుని మనకు కొన్ని విషయాలు ఇప్పుడు పెద్దలు నేర్పించినా కొన్ని విషయాలు ఇలాంటి వాళ్ళు నేర్పిస్తారు, అట్లా నేర్చుకున్నట్టు.
4: ఈ వ్యాపారానికి మీకు ఎవరు చేయూత ఇచ్చారు ఆర్థికంగా, అలాగే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది?
5: నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా వరకు బాగుంది మేడం. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే రాలేము ఇంతవరకు. ముఖ్యంగా ఏంటంటే మా పెద్ద అబ్బాయి ఈ చెయ్యిమా, నువ్వు చెయ్యి ఖచ్చితంగా సక్సెస్ అవుతాది అన్న లెక్కలో మా పెద్ద అబ్బాయి. మా వారు కూడా ఏమన్నాడంటే చెయ్యి వల్లి చేయగలిగిందంతా నువ్వు చెయ్యి, ఏం కాదని. మనకు ఫ్యామిలీ ఫస్ట్ సపోర్ట్, తర్వాత మా అత్తగారితో సహా ఏదో ఒకటి మనకం చేసుకునే గుర్తింపు ఉండాలా అని అన్నట్టుగా మనకి చెప్పేది
4: కుటుంబం అంతా
5: సపోర్టు. దాంతోటిగా మనకి వీళ్ళు కూడా సపోర్ట్, కేవీఆర్ కూడా చాలా వరకు ఈ సపోర్ట్. ఇక మిషన్లు అయ్యి కొనాలా, బాగా చెయ్యాలి అనుకున్నాను. ఈ లోన్లు మిషన్లు అవన్నీ ఏంటంటే కేవీకేఆర్ రెడీ చేసి మనకి అన్ని చేసి ఇచ్చారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే వాళ్ళ వల్లే ఈ రోజు నేను ఇంత మాత్రం వచ్చాను అంటే వాళ్ళ వల్లే, మేము ఆ కేవీకేఆర్ వల్లే ఇప్పుడు నేనుండానంటే మార్కెటింగ్ గానీ, ఇప్పుడు లోన్లు ఇప్పించింది గానీ, మిషన్లు తీసింది గానీ, ఒక చిన్న విషయమైనా సలహాకు మనం ఫోన్ చేసినా ఎప్పటికైనా ఫోన్ ఎత్తి ఇది ఇది చేసుకోండి అని చెప్పే విధంగాని అన్ని చాలా బాగా చేస్తారు.
4: మీరు ఎలాంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు, వాటి రకాలు ఏంటి?
5: ఏబీసీ మాల్ట్ అని చేస్తున్నాం ఒకటి, మిక్స్ అని ఒకటి చేస్తున్నాం, వెయిట్ లాస్ పొడి రెండు, దాంట్లో వచ్చి నల్ల బియ్యంతో ఒకటి మనం చేస్తున్నాం వెయిట్ లాస్ కి.
4: నల్ల బియ్యం అంటే బియ్యంలో
5: బియ్యమే, నల్ల బియ్యం,
4: నల్ల బియ్యం.
5: దాంట్లో ఏసీటి వచ్చి మనం కొన్ని విషయాలు ఏంటంటే ఉలవలు, బార్లీ, పెసలు, శొంఠి, జీలకర్ర, మిరియాలు అలాంటి వేసి మనం తయారు చేసి ఇచ్చేది పిండి కొట్టి. ఇంకా మిగతా టీ కూడా అంతే. ఇంకొకటి వచ్చి వెయిట్ క్లాస్ పొడి వచ్చి పుచ్చ గింజలు, చియా సీడ్స్ అంటారు అది, గుమ్మడి గింజలు, తామర గింజలు, శొంఠి, మొత్తం ఒక ఐదారు ఐటమ్ దాంట్లో మేము వేసి
4: అవిసెలు
5: ఆలియం సీడ్స్ ఇవన్నీ మనం వేసి అదొక వెయిట్ లాస్ పొడి అది చేస్తున్నాం. ఏబీసీ మాల్ట్ వచ్చి ఫస్ట్ ఏబీసీ మాల్ట్ అంటేనే క్యారెట్ బీట్రూట్ ఆపిల్ ఈ మూడే మెయిన్. ఫస్ట్ ఏబీసీ మాల్ట్ క్యారెట్ ఆపిల్ బీట్రూట్ తర్వాత వాల్నట్ బాదం జీడిపప్పు తామర గింజలు ఏలక్కాయలు. మనకు అరుగుదల బాగుంటుంది పిల్లలకి అనేది కొద్దిగా సొంటి కలుపుతాం. అంటే దీంట్లో హైలైట్ అయింది ఎండి ఖజ్జూరం. దాంట్లో మనం వేసేది కొద్దిగా దాటి కలగండి వేస్తాం సగభాగం ఎండి ఖజ్జూరం వేస్తాం
4: సహజంగా తీపు కోసం.
5: తీపు కోసం తీపు వద్దు ఇటు షుగర్ రోల్ కావాలనుకుంటే మనం తీపి వేయకుండా పెట్టి ఎండి ఖజ్జూరం వేసి ఇచ్చేస్తాం. ఇది మనం దాంట్లో వేసే ప్రోడక్ట్ లో ఇంకేం లేదు.
4: సో ఇవన్నీ తయారు చేయడానికి మీరు రా మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకుంటారు?
5: మనకు బల్క్ గా దొరికే కిరాణా షాపులోనే తీసుకుంటున్నాం. అక్కడే ఇప్పటికి తీసుకొని చేస్తా ఉన్నాం.
4: మీరు మీ ప్రొడక్ట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఏమైనా రసాయనాలు యూజ్ చేస్తుంటారా?
5: లేదు మేడం, రసాయనాలు ఏమి. దానికి సీక్రెట్ కూడా చెప్తాయనండి. ఏంటంటే మనం చేసే ప్రోడక్ట్ బాగా చేయి తగలకుండా. ఇప్పుడు మనం వైట్ గ్లాస్ పొడి అన్నాం, ఆ పొడి వచ్చి తెచ్చి అట్టనే మనం ఆడిచ్చేసామంటే పురుగు పడుతుంది. ఇది కాదు దాని పద్ధతి. దాన్ని తెచ్చి 2 రోజులైన ఎండ కారబెట్టి తర్వాత సిమ్లో పెట్టి ఏంచి మనం చేసామంటే మనకు రసాయనాలు అవసరమే లేదు. ఇదే 3-4 నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటాయి. పాతకాలంలో ఇప్పుడు పెద్దలు చెప్పిన విషయంలో వాళ్ళు చెప్పింది మనం పాటిస్తున్నాం. దీంట్లో కొన్ని విషయాలు మనం కూడా వాళ్ళ వల్ల నేర్చుకో ఉంటాం కదా. దాంట్లో ఇది అన్నమాట, మనం చేసేది ఇదే. రసాయనం అయితే ఏం లేదు. నిల్వ ఉండాలంటే ఇదే ప్రాసెస్. ఇప్పుడు ఎండిగా జ్వరం అయినా అంతే, ఏబీసీ మాల్ట్ అయినా అంతే, మామూలుగా మన చిరుధాన్య లడ్లకైనా అంతే, ఏదైనా సరే ఎండకు పెట్టి ఎండ లేదా సోలార్

0: కూడా వస్తుంటారు, తీసుకుంటున్నారు.
1: మీ ప్రొడక్ట్స్ ఎక్కడన్నా ఎగ్జిబిషన్స్ లో, అలాగే ఎక్కడన్నా స్టేజెస్ లో అలా మీకు మార్కెటింగ్ చేసుకోవడానికి అనువుగా అక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉంటారా?
0: చేస్తూ ఉంటాం మేడం. అయితే ఇప్పటికైతే అది కేవీకే వాళ్ళు చేపించారు మేడం. కేవీకే వాళ్ళు అప్పుడప్పుడు స్టాల్ పెడుతుంటారు, దాంట్లో కొన్నిసార్లు మేము ఎత్తువ పెట్టుకుని చేసుకుంటా వస్తాము. మొత్తానికైతే మార్కెటింగ్ చేసుకుంటా వస్తున్నాం.
1: ఈ చిరుధాన్యాలతో ఉత్పత్తులు తయారు చేస్తూ 10 మందికి వీటిని నేర్పిస్తూ ఈ రంగంలో రాణిస్తూ ఉన్నారు. చాలా మంది మహిళలకు ఆదర్శంగా ఉన్నారు కదా, మీరు ఒక మహిళగా మీరు ఇచ్చే సందేశం ఏంటి?
0: ఏంటంటే మేడం, నాకు అవతల సంపాదన అనేది ఆలోచించుకోలేదు. నేను నా వల్ల అయిన సహాయం ఇంట్లో ఉండాలా, మనలాగనే అవతల ఎవరైనా సరే మహిళలు చేసుకోవాలా. ఒకరిని పోయి ఇప్పుడు మనకు ఒక వస్తువు కావాలా అంటే పోయి వాళ్ళని అడగాల, ఒకసారి ఇస్తారు ఒకసారి ఇయ్యలేరు, ఇప్పుడు లేదని వేస్తారు. అది మనమే 10 రూపాయలు సంపాదించుకోవాలా అనుకోవటమే. ఇది ఏ మగిలైనా సరే ఇది ఆలోచిస్తే ఇంట్లోనూ బాగానే ఉంటారు, బయట బాగానే ఉంటుంది అన్ని విషయాలకి. ఈరోజు ఇంత దూరం రాగలిగాము అంటే కూడా అది ఒక మగిలిగానే రాగలిగాం. అదే విధంగానే అందరూ కూడా దానివల్ల రావాలని కోరుకుంటున్నాం.
1: మంచి విషయం అండి. చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి ఈనాడు చాలా మందికి ఎలా నేర్చుకోవాలి, ఏంటి ఎలాంటి మెళకువలు తీసుకోవాలి, కేవీకే వారి సపోర్ట్ తో దీన్ని ప్రారంభించి రంగంలో రాణిస్తూ ఉన్నారు, చాలా మందికి ఆదర్శంగా కూడా ఉన్నారు, చాలా చక్కని అంశాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు వల్లి గారు.
0: ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో విలువ ఆధారిత ఉత్పత్తుల వ్యాపారంలో రాణిస్తున్న శ్రీమతి శ్రీ వల్లి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి మంజులా పాలేటి. పాడి పంటలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలు, ఈ అంశంపై పొలం కబుర్లు.
3: మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాల గురించి తెలుసుకుందాం. మొక్కలు ఆహారాన్ని ధాతువులు లేదా సమ్మేళనాల రూపంలో తీసుకుంటాయి. వీటిని పోషకాలు అని అంటాము. మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, ప్రత్యుత్పత్తికి 18 రకాల పోషకాలు తప్పనిసరిగా అవసరం. కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ధాతువులను మొక్క సహజంగా గాలి నుండి, నీటి నుండి తీసుకుంటుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ ముఖ్య పోషకాలుగాను, కాల్షియం, మెగ్నీషియం, గంధకం ఉప పోషకాలుగాను, జింకు, రాగి, ఇనుము, మ్యాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, సోడియం, కోబాల్ట్ మొదలైనవి సూక్ష్మ పోషకాలుగాను విభజించారు. నిరంతరం పంటలు పండిస్తున్న కారణంగా క్రమంగా భూమి నుండి పోషకాలు త్వరితంగా ఖాళీ అవుతున్నాయి. వీటిని భర్తీ చేయడానికి మొక్కలకి లభ్యమయ్యే విధంగా పోషకాలను అందించాలి. మొక్క జీవన క్రియలలో ప్రతి పోషకం ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తిస్తుంది. అది లోపించినప్పుడు దిగుబడి తగ్గుతుంది. ఒక పోషకం చేసే పని వేరొక పోషకం చేయలేదు. ఒక పోషక లోపాన్ని వేరొక పోషకంతో భర్తీ చేయలేము. మొక్క తీసుకునే పరిమాణాన్ని బట్టి ముఖ్య, ఉప, సూక్ష్మ పోషకాలుగా విభజించారు. కానీ వాటి ప్రాధాన్యత, ఆవశ్యకతల్లో తేడాలు లేవు. మొక్కకు అవసరమైన అన్ని పోషకాలు తగిన సమయంలో కావలసిన పరిమాణంలో లభ్యమయ్యే విధంగా అందుబాటులో ఉన్నప్పుడు పైరు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. దీనివల్ల మంచి దిగుబడులు సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. ముందుగా స్థూల పోషకాల విషయానికి వచ్చినట్టయితే నత్రజని, ఇది మొక్కకు కావలసిన ముఖ్య పోషకాలలో మొదటిది, ముఖ్యమైనది. పైరుకు దీని అవసరం మొదటి నుండి చివరి వరకు కూడా ఉంటుంది. నత్రజనిని మొక్కలు అమ్మోనియం నైట్రేట్ రూపాల్లో తీసుకుంటాయి. నత్రజని ప్రభావం ముఖ్యంగా పైరు పెరుగుదల మీద, దుబ్బు చేయడంలోనూ, కొమ్మలు తొడగడంలోనూ ఉంటుంది. పైరు మీద దీని ప్రభావం త్వరితంగానూ, స్పష్టంగానూ కనిపిస్తుంది. నత్రజని వేయడం వల్ల ఆకులు ముదురు ఆకుపచ్చని రంగుతో ఆరోగ్యంగా కనిపిస్తాయి. తగినంత నత్రజని ఉన్నప్పుడు మిగిలిన పోషకాలు కూడా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. ఒక మాటలో చెప్పాలంటే నత్రజని మొక్కకు ప్రాణంతో సమానం. అధికంగా వేసినప్పుడు పూతకు ఆలస్యంగా వచ్చి పంటకాలం పొడిగించబడుతుంది. తాలు గింజల శాతం అధికం కావడం, చీడపీడలకు సులభంగా గురికావడం, దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. నత్రజని లోపించినప్పుడు పెరుగుదల నెమ్మదిగాను, మొక్క పొట్టిగా ఉండిపోవడం, ఆకులు పాలిపోయి పసుపచ్చగా మారడం, ఫలసాయంలో మాంసకృతుల శాతం తగ్గిపోవడం జరుగుతుంది. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకుల మొనల నుండి మధ్య వరకు క్రమంగా మాడిపోవడం, ముదురు ఆకులు ముందుగానే పసుపుగా మారిపోయి ఎండిపోయి రాలిపోవడం, పూత బాగా తగ్గి తక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. ఇక భాస్వరం విషయానికి వచ్చినట్టయితే ఈ

0: పోషకాన్ని మొక్కలు భాస్వరికాంల లవణముల రూపంలో తీసుకుంటాయి. వేళ్ల పెరుగుదలకి, పూత కాడ గింజ కట్టడానికి భాస్వరం తోడ్పడుతుంది. పైరు దుబ్బు చేయడానికి, మొక్క శాఖోపశాఖలుగా గుబురుగా పెరగడానికి, భూమిలో గల సేంద్రియ పదార్థాలు బాగా చివకడానికి ఉపయోగపడుతుంది. త్వరగా పక్వానికి వస్తుంది. భాస్వరం తగినంతగా ఉంటే నత్రజని ఎక్కువైనందువల్ల పైర్లలో కలిగే దుష్ఫలితాలు కొంతవరకు అరికట్టచ్చు. నేలకు భాస్వరం మరింత ఎక్కువైతే జింక్ వంటి సూక్ష్మ పోషకాల లభ్యత తగ్గిపోతుంది. పైరుకు ప్రథమ దశలో భాస్వరం ఆవశ్యకత అధికం కాబట్టి పూర్తి మోతాదును పైరు మొదటి దశలో ఒకేసారిగా వేసి నేలలో కలిసేటట్లుగా చేయాలి. పైరు 20% పెరిగే సమయానికి 50% భాస్వరాన్ని తీసుకుంటుంది. భాస్వరం లోపించినప్పుడు మొక్క పెరుగుదల, పిలకలు పెట్టే శక్తి తగ్గిపోతుంది. వేళ్ల పెరుగుదల బలహీనంగా ఉంటుంది. ఆకులు ముదురు, ఆకుపచ్చ, నీలిరంగు కలిసినట్లుగా ఉంటాయి. పూత రావడం, పైరు పక్వానికి రావడం ఆలస్యమవుతుంది. పళ్ళు, గింజలు, విత్తనాలు అభివృద్ధి కావడం తక్కువగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో భాస్వర లోపం వల్ల పంట పూర్తిగా నష్టపోవచ్చు. ఇక పొటాషియం విషయానికి వచ్చినట్టయితే ఈ పోషకాన్ని మొక్కలు పొటాషియం రూపంలో తీసుకుంటాయి. పైరుకు ఆరోగ్యం, దృఢత్వం దీనివల్ల చేకూరుతుంది. పైరుకు రోగ నిరోధక శక్తిని కలిగించి పురుగులకు తెగుళ్లకు లొంగనీయదు. శాఖీయ భాగాలను, కాండాన్ని బలపరిచి నేలపై వాలిపోనీయదు. గింజకట్టు పూర్తిగా బరువుగా ఉండి నాణ్యత పెరుగుతుంది. పొటాష్ లోపించినప్పుడు ముదురు ఆకుల అంచులు ఆకుపచ్చని రంగు నుండి పసుపుపచ్చగా మాడిపోతాయి. ఆకు కొనలు గోధుమ రంగుగా మారి దిగువ భాగానికి విస్తరించడం జరుగుతుంది. త్వరితంగా చీడపీడలకు లోనవుతాయి. తక్కువ నాణ్యత గల పంట తక్కువ దిగుబడి వస్తుంది. పళ్ళు, కూరగాయల పంటల్లో రంగు, రుచి, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం తగ్గిపోతుంది. ఇక ఉప పోషకాల విషయానికి వచ్చినట్టయితే కాల్షియం. ఈ పోషకాన్ని మొక్క కాల్షియం ధాతు రూపంలో తీసుకుంటుంది. ఇది మొక్క వృద్ధి చెందడానికి, వేళ్లు బాగా గట్టిపడడానికి, గింజ కట్టడానికి తోడ్పడుతుంది. ఇది లోపించినప్పుడు లేత ఆకులు ముడుచుకుని వంకర్లు తిరుగుతాయి. సైజు కూడా మామూలు కన్నా చిన్నవిగా మారుతాయి. ఆకుల కొనల నుండి అంచుల వెంబడి ఎండిపోతుంది. వేరు పెరగదు. మెగ్నీషియం విషయానికి వచ్చినట్టయితే ఈ పోషకాన్ని మొక్క మెగ్నీషియం ధాతు రూపంలో తీసుకుంటుంది. ఆకుల్లోని ఆకుపచ్చని పదార్థంలో మెగ్నీషియం ప్రధానమైంది. నేలలోని భాస్వరాన్ని గ్రహించడంలో మెగ్నీషియం తోడ్పడుతుంది. మెగ్నీషియం లోపించినప్పుడు ప్రారంభంలో ముదురు ఆకుల అంచుల సమీపంలో ఈనెల మధ్యభాగం పాలిపోతుంది. ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకులో మచ్చలు ఏర్పడ్డ భాగాలు పసుపు రంగుగా మారి పండిపోయినట్టుగా కనిపిస్తాయి. రెమ్మలు బలహీనమై ఆకులు ముందుగానే రాలిపోతాయి. ఆకులు చిన్నవిగా అంచులు పైకి ముడుచుకుని ఉంటాయి. గంధకం విషయానికి వచ్చినట్టయితే ఈ గంధకాన్ని మొక్క సల్ఫేట్ రూపంలో తీసుకుంటుంది. ఇది సులభంగా నీటిలో కొట్టుకుపోయే స్వభావం కలిగి ఉంటుంది. దీని ఆవశ్యకత మొక్క పెరుగుదల నిర్వహణలో నత్రజనిలాగా ఉంటుంది. నత్రజని స్థిరీకరింపచేసే సూక్ష్మజీవుల చర్య శక్తివంతంగా ఉండడానికి గంధకం తోడ్పడుతుంది. గంధకం లోపించినప్పుడు లేత ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోయి పాలిపోయినట్టుగా కనిపిస్తాయి. కాండం సరిగ్గా పెరగదు. మొక్క సన్నగా, పొట్టిగా, ఎదుగుదల తక్కువగా ఉంటుంది. పూత రావడం ఆలస్యమవుతుంది. పప్పుజాతి పైర్ల వేళ్లకు ఉండే బుడిపల సంఖ్య తగ్గిపోతుంది. గంధక లోప లక్షణాలు దాదాపు నత్రజని లోప లక్షణాలని పోలి ఉంటాయి. ఇక మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినట్టయితే జింక్. ఈ పోషకాన్ని మొక్కలు జింక్ ధాతు రూపంలో తీసుకుంటాయి. మొక్క ఎదుగుదలకు కావలసిన హార్మోన్లు తయారు కావడానికి, నత్రజని భాస్వర పోషకాల సమర్థ వినియోగానికి ఈ పోషకం ఉపయోగపడుతుంది. జింక్ లోప లక్షణాలు గనక మనం చూసినట్టయితే లేత ఆకుల్లో ఈనెల మధ్య భాగాలు పసుపు రంగుగా మారడం, ఆకుల చివర్లలో ఈనెలకు ఇరువైపులా తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం, మొక్కలు గిడిసబారి ఎదుగుదల తగినంతగా లేకపోవడం, కణుపుల పొడవు తగ్గి ఆకులు గుబురుగా ఉండడం, పూత ఆలస్యం కావడం జరుగుతుంది. మొక్కలు రాగి పోషకాన్ని రాగి ధాతువు రూపంలో తీసుకుంటాయి. క్లోరోఫిల్ తయారీలో దీని ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎంజైముల చర్యలో రాగి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక మొక్కలో రాగి లోప లక్షణాలు గనక మనం చూసినట్టయితే ఆకులు ముదురు, ఆకుపచ్చ, నీలిరంగు కలిసినట్టుగా ఉండడం, ఆకుల కొనలు పసుపుగా పాలిపోయి తెల్లగా మారి ఎండిపోవడం, ఆకుల మీద గచ్చకాయ రంగు లేదా నీలిరంగు మచ్చలు ఏర్పడడం, కంకుల్లో గింజలు పూర్తిగా ఏర్పడక చిన్నవిగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక మొక్కకి ఇనుము యొక్క ఆవశ్యకతను గనక మనం చూసినట్టయితే ఇది ఇనుము ధాతువు రూపంలోనే మొక్క తీసుకుంటుంది. ఆకుల్లో పత్రహరితం తయారు కావడానికి ఇది చాలా ప్రధానమైనది. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బోహైడ్రేట్ల తయారీకి సహాయపడుతుంది. ఈ ఇనుపదార్థ లక్షణాలు గనక మనం చూసినట్టయితే ఆకులోని పచ్చని పదార్థం కోల్పోతుంది, ఈనెల మధ్య భాగం పసుపుగా మారుతుంది. దీనిని ఐరన్ క్లోరోసిస్ అంటారు. ఈ ఇనుపదార్థ లోపం తీవ్రమయ్యే కొద్దీ క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఆకుల కొనలు ఎండిపోతాయి. లోప లక్షణాలు లేత ఆకుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. మొక్కలు మ్యాంగనీస్ ని మ్యాంగనీస్ ధాతు రూపంలో తీసుకుంటాయి. క్లోరోఫిల్ తయారు కావడంలో ఇనుముతో పాటు మ్యాంగనీస్ కూడా తోడ్పడుతుంది. ఎంజైమ్లను ఉత్తేజపరిచి నత్రజని జీవక్రియ చురుగ్గా జరిగేటట్టుగా చేస్తుంది. ఇక మొక్కల్లో ఈ మ్యాంగనీస్ ధాతు లోపాన్ని గనక మనం గమనించినట్టయితే ఇది ఇనుపధాతు లోప లక్షణాలని పోలి ఉంటాయి. రెండింటిలోనూ ఆకులో ఈన మధ్య భాగాలు పసుపు రంగా మారుతాయి. అయితే ఈనెలు ఈనెల దగ్గర ఉన్న ఆకు భాగము ఆకుపచ్చగా ఉన్నప్పుడు మ్యాంగనీస్ లోపంగాను, పసుపు రంగుగా ఉన్నప్పుడు ఇనుపధాతు లోపంగాను గుర్తించాలి. మొక్కలు బోరాన్ పోషకాన్ని బోరేట్ రూపంలో తీసుకుంటాయి. ఆకుల్లో తయారయ్యే ఆహారం మొక్కలోని అన్ని భాగాలకు చేరవేయడంలో, మొక్క నీటి అవసరాలు తీర్చడంలో బోరాన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక బోరాన్ లోపల లక్షణాలు గనక మనం చూసినట్టయితే లేత చిగురు ఆకులు మెల్లి తిరిగి చనిపోవడం, పూతా పిండ రాలిపోవడం, కాయలు పగుళ్ల బారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మొక్కలు మ్యాలిబ్డినం పోషకాన్ని మ్యాలిబ్డేట్ రూపంలో తీసుకుంటాయి. సూక్ష్మ పోషకాలన్నింటిలో మ్యాలిబ్డినం అతి తక్కువ పరిమాణంలో అవసరమవుతుంది. ఇది నత్రజనిని వినియోగించుకోవడంలోనూ, పప్పుజాతి పైర్లలో రైజోబియం చర్యను ఎక్కువ చేయడానికి ఈ మ్యాలిబ్డినం అవసరమవుతుంది.
1: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో పొలం కబుర్లు విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: పాడి పంటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక జానపద గీతం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో ఈనాటి పాడి పంటలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పీవీ వ్యాక్సిన్ల కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్న వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, చర్చ సమన్వయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొంటున్న వారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలికలకు ఈ హెచ్పీవీ వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనకు అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి హెచ్పీవీ వ్యాక్సిన్స్ ఎవరికి అందుతున్నాయి, ఎవరికి ఈ హెచ్పీవీ వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయాలను మా శ్రోతలకు అందిస్తారా?
3: హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిల్లో వైరస్ వ్యాక్సిన్ అన్నది మనము 14 ఇయర్స్ పిల్లలందరూ కూడా మనము ఇస్తున్నాము. జిల్లాలో 12,363 మందిని ఎన్లిస్ట్ చేస్తున్నాము. వాళ్ళందరికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఈ ఏజ్ ఏదైతే ఉందో March 7, 2011 నుంచి March 8, 2012 మధ్యలో పుట్టిన ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము 28 నాడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మనకు లాంచ్ చేసినారు. అదే సేమ్ డే రోజు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మనకు హైదరాబాద్ లో లాంచ్ చేసినారు. దాని తర్వాత మనం ఇప్పుడు జిల్లాలో మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన జిల్లాలో మనం స్టార్ట్ చేయనాము. సో ఈ వ్యాక్సిన్ వల్ల మనకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ మనం ఇచ్చేది ఈ 4 వేరియంట్స్ అన్నమాట. ఈ 4 వేరియంట్స్ కి మనము సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఇది. ప్రతి ఆడపిల్లలకు కూడా ఇది అవసరము.
2: మరి వ్యాక్సిన్స్ మనకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయా జిల్లాలో? ఇంకెవరైనా తీసుకోవాలనే ఆసక్తి గల వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా?
4: ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందించిన ఆదేశాల ప్రకారం ఏమిటి అని అంటే 14 సంవత్సరాల అడాలసెంట్ గర్ల్స్ కి మాత్రము ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. క్యాంపెయిన్ మోడ్లో మనకి 3 నెలలు ఈ వ్యాక్సిన్ ని ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆ తర్వాత మనకు రొటీన్గా పిల్లలకు ఏదైతే టీకాలు ఇవ్వడం జరుగుతుందో బుధవారము శనివారం రోజు, ఈ బుధవారం శనివారము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద ఈ యొక్క 14 సంవత్సరాల బాలికలకు ప్రతి బుధవారము ప్రతి శనివారము అక్కడ ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇక ఇది నిరంతర ప్రక్రియగా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముఖ్యంగా మనకి ఒక నిర్దేశం ఇవ్వడం జరిగింది. అదేమిటి అని అంటే 14 సంవత్సరాలు నిండింది అని చెప్పడానికి వారి యొక్క ఆధార్ కార్డు లేదంటే ఒక రకమైన ఐడెంటిటీ కార్డు కంపల్సరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం కంపల్సరిగా పేరెంట్తోని కన్సంట్ ఫామ్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ప్రభుత్వం తరఫున మనకి ఏదైతే ఈ గర్భాశయ ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో ప్రివలెంట్ గా ఉంది ఇప్పుడు దేశంలో, గ్లోబల్ గా అయితే మనకి ఇది 4వ క్యాన్సర్ కారకంగా ఉంది. మన దేశంలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధికంగా ఉంది. ఆ తర్వాత మనకి ఈ గర్భాశయ క్యాన్సరే ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే మనకి ఉన్న ఒకే ఒక అవకాశము ఈ యొక్క హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వడం. కాబట్టి కంపల్సరిగా ఈ 14 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టి కంటిన్యూ అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి బై 2030 దీన్ని ఇచ్చుకుంటూ పోతూ వీలైనంత వరకు 95% వరకు దీన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అనేది ప్రభుత్వం యొక్క ఆశయం.
2: అయితే వ్యాక్సిన్ అనగానే చాలా మందికి అపోహలు కొన్ని ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకుంటే ఏం జరుగుతుందో, తీసుకోకపోతే ఏం జరుగుతుందో అని చాలా అపోహల్లో కొట్టుమిట్టాడుతుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి అవగాహన మీరు కల్పిస్తున్నారు అనే విషయాన్ని మా శ్రోతలు కొద్దిగా అందిస్తారు.
3: ఇది హెచ్పీవీ వ్యాక్సిన్ అన్నది సేఫ్ వ్యాక్సిన్. సో ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో 2006 నుంచి కూడా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. బయట ప్రైవేట్ లో అవైలబుల్ గా ఉంది, డబ్బులున్న వాళ్ళకు మాత్రము, ఎడ్యుకేటెడ్ లేకపోతే అదర్ కంట్రీస్ లో వాళ్ళందరూ రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. ఇది ఫ్రీగా గవర్నమెంట్ లో వస్తుంది. సో ఇది ఎంత సింపుల్ అంటే టీటీఏ లాగో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాగే. భయపడాల్సిన అవసరం లేదు, సేఫ్ వ్యాక్సిన్. సో అపోహలు అట్లాంటిది ఏమీ అవసరం లేదు ఇది తీసుకోవడం. ఆల్రెడీ బయట తీసుకుంటున్నారు ప్రైవేట్ లో, ఇప్పుడు గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తున్నారు. అంతే తేడా.
4: మేడం గారు చెప్పిన దానికి కంటిన్యూయేషన్ గా ఇప్పుడు మనకు గ్లోబల్లీ 194 దేశాలు ఉన్నాయి. 194 దేశాలలో మనకి ఆల్మోస్ట్ 175 దేశాలలో ఈ వ్యాక్సిన్ ని మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా 500 మిలియన్ పబ్లిక్ కు ఆల్మోస్ట్ ఈ వ్యాక్సిన్ ను అందివ్వడం జరిగింది. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాలేవు. మోరోవర్ దీనివల్ల మనకి ఈ గర్భాశయ ముఖ క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రివెంట్ చేయడానికి ఒక అస్త్రంగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా ప్రాణాపాయం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ తీవ్రమైన దుష్పరిణామాలు కానీ లేవు కాబట్టి ప్రజలు దీని గురించి ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
2: మరి వ్యాక్సిన్ తీసుకునే బాలికలు అంటే వ్యాక్సిన్ తీసుకునే ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఏమైనా ఉందా?
4: సాధారణంగా మనకు వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం ఇప్పటికే మనం అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ బాలికలు మనకి వ్యాక్సిన్కి వచ్చేటప్పుడు వారిని టిఫిన్ చేసి కానీ భోజనం చేసి కానీ రమ్మని చెప్తూ ఉన్నాము. తర్వాత వారు దాదాపుగా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పర్వాలేదు కానీ పెద్ద సిక్ ఏమన్నా ఉంటే కొంత టైం తర్వాత తీసుకోమని చెప్తా ఉన్నాము. అది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడానికి మీరు అడిగినట్టుగా ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనం ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ గార్డాసిల్ 4 వ్యాక్సిన్ ఇస్తా ఉన్నాం మనం. ఇది సో సింగిల్ డోస్ 0.5 ml ఐఎం రూట్ లో ఇస్తా ఉన్నాం కాబట్టి మనము దీనికోసము తిని రావాలి అని చెప్తా ఉన్నాం మనము. సో ఎవరు తీసుకోకూడదు అనే దానికి ఆ ప్రశ్నకు సమాధానంగా సాధారణంగా ఏదైనా క్రానిక్ సిక్కు ఉన్న వాళ్ళైతేనేమి ఈపాటికే బయట ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటు ఉంది కాబట్టి ప్రైవేట్ లో తీసుకున్న వాళ్ళు కానీ ఇంకా ఏ ఇతరతర ఫెసిలిటీస్ లో ఈ యొక్క గార్డాసిల్ వ్యాక్సిన్ కానీ సెర్వరాక్స్ కానీ గార్డాసిల్ 9 అనే కానీ ఇలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి, వారు కనుక ఈపాటికే తీసుకొని ఉంటే వారు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది కూడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి వచ్చినప్పుడు. సో ఈ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు మనం మొత్తం కూడా లైన్ లిస్ట్ అంతా కూడా యువిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈ అప్లోడ్ చేస్తున్న యువిన్ ప్రకారము మనకు కంపల్సరిగా ఐడెంటిటీ కార్డు కావాలి, అలాగే వారి కన్సెంట్ కూడా కావాలి. అవి రెండు తీసుకొని వారిని ఎన్రోల్ చేస్తే వారికి వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే కూడా వారికి సర్టిఫికెట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది.
3: దాంతో పాటు ఇన్ అడిషన్ టు దాట్ అంటే రేరు, ఇది చాలా రేరు కానీ ఇది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఇస్ ఆల్సో కాంట్రాఇండికేషన్. సో ఎవరికైనా అలర్జీ ఉన్న వాళ్ళు కానీ అలర్జీ వాళ్ళు తీసుకోకూడదు. ఏదైనా ఇచ్చినప్పుడు ఏమైనా బ్లీడ్ అవ్వడము అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలర్జీ ఉన్నవాళ్ళు, తర్వాత అట్లా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, తర్వాత ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు తీసుకోకూడదు. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొంచెం నొప్పి, టీటీ ఎట్లా తీసుకుంటామో అక్కడ ఇచ్చిన దగ్గర కొంచెం నొప్పి కానీ కొద్దిగా స్వెల్లింగ్ కానీ మనం ఉండే అవకాశం ఉంటుంది. దానికి పారాసిటమాల్ టాబ్లెట్ సింపుల్ అది ఒకటి ఇస్తాము, అది తర్వాత నైట్కు వేసుకుంటే కూడా సరిపోతుంది. దానివల్ల భయపడాల్సిన
2: అవసరం
3: లేదు.
4: దాదాపుగా
3: ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ మా అబ్జర్వేషన్ లోనే పెట్టుకొని పంపిస్తాము.
4: 30 మినిట్స్ వరకు అబ్జర్వ్ చేసి పంపిస్తూ ఉంటాము. అయినా కూడా ఏదైనా దుష్పరిణామాలు ఉండవు, ఉంటే కూడా అబ్జర్వేషన్ ఉండడానికి మనము డాక్టర్స్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అపోహలు అయితే సాధారణంగా ఇవి అవి మాట్లాడినాము. ఇంకా మిగతా వాటి గురించి అయితే మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే అంత బాగుంటుంది అనేసి.
2: అసలు ఈ సర్విక్స్ క్యాన్సర్ గురించి ఇది వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి, ఈ లక్షణాలని ముందుగా మీరు గుర్తించి వాళ్ళకు ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారనే విషయాన్ని కొద్దిగా వివరిస్తారా?
3: అదే సర్వైకల్ క్యాన్సర్ హెచ్పీవీ వైరస్ వల్ల వస్తుంది. ఇది మామూలుగా అర్లీగా సెక్షువల్ కాంటాక్ట్ ఉండడం వల్ల, అంటే తొందరగా పెళ్లిళ్లు చేసుకోవడము, అట్లాగే మల్టిపుల్ పార్ట్నర్స్ ఒకటి, అట్లాగే తర్వాత అన్హైజీనిక్ కండిషన్స్, అట్లా ఒకప్పుడు ఇట్లా అంటే క్లాత్ వాడడము, అట్లాంటి శానిటరీ నాప్కిన్స్ కూడా వాళ్ళు ఉతికి ఉండకపోవడము, మట్టి అదంతా ఉండడం వల్ల వాటికి కూడా అట్లాంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ ఆల్రెడీ సెక్షువల్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు తీసుకుంటే వెరీ బెస్ట్ సింగిల్ డోస్ దట్ ఈస్ ఎనఫ్. అందుకోసమనే మనం అడల్ట్స్ గర్ల్స్ కి మనం సింగిల్ డోస్ అన్నది ఇస్తున్నాం. ప్రైవేట్ లో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి, తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏదైతే ఉందో 3 డోసెస్ అది బయట ప్రైవేట్ లో తీసుకుంటున్నారు. ఇది చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. లైక్ బయట సింగిల్ డోస్ కి మనకు 4-5,000 ఉంటుంది ఈ గార్డాసిల్ 4 అన్నది. సో ఇది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఇట్లాంటి అపోహలు లేకుండా కూడా అందరు ముందుకు వచ్చి తీసుకోవాలి. క్యాన్సర్ కి అది వైరస్ అది కారణము. ఆ వైరస్ కి కూడా ఈ కొంచెం వల్నరబుల్ పీపుల్ ఎవరైతున్నారో ఇట్లాంటి అర్లీగా తొందర పిల్లగా పీ చేసుకోవడము, సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండడము అట్లాంటిది అనేది ఉంటుంది. సో లక్షణాలు వచ్చేసి వైట్ డిశ్చార్జ్, బ్యాక్ పెయిన్, పోస్ట్ కైటల్ బ్లీడింగ్, ఆ రకంగా సిమ్టమ్స్ అన్నవి ఉంటాయి. కొంత అనుమానం ఏదైతే ఉందో కొంత వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఏదైతే అట్లా అనుకున్నారు, హెచ్వీ వ్యాక్సిన్ వల్ల తీసుకోవడం వల్ల ఏమైనా ఇన్ఫర్టిలిటీ పిల్లలు కాకుండా ఏమన్నా ఉంటుందా? ఇక్కడ చాలా కొన్ని రిలీజియన్స్ ఎట్లా అంటే, మాకు ఇది పిల్లలు కాకుండా ఉండడానికి ట్యాబ్లెట్ ఇస్తున్నారు, ఇంజెక్షన్ ఇస్తున్నారు అన్నట్టుగా అపోహలు అన్నవి ఉన్నవి. అట్లాంటిది ఏమీ లేదు. ఇది సేఫెస్ట్. మనం గత 20 సంవత్సరాల నుంచి కూడా వ్యాక్సిన్ అన్నది తీసుకుంటున్నారు. అప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అన్నది ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి ఎట్లాంటి అనుమానములు లేకుండా, అపోహలు లేకుండా ఇది అందరు ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కూడా అది ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎట్లాంటి మెన్స్ట్రుయల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఏమైనా జరగదు. సపోజ్ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూడా అదర్ ఏమైనా కారణాలు ఉంటాయి, కానీ వ్యాక్సిన్ వల్లనే అన్న అపోహ కూడా ఉండకూడదు. పిల్లల కారణం కానీ, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనో, బ్లీడింగ్ అవ్వట్లేదునో, అట్లాంటి దీనికి దానికి ఏం సంబంధము లేదు. కంప్లీట్ గా హార్మోన్ బేస్డ్ ఉంటుంది.
4: సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి అందరు కూడా మనకి ఒకరికొకరు చెప్పుకొని ఈ యొక్క గర్భాశయ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడంలో చేయి చేయి కలిపి ప్రభుత్వంతో సహకరించి మనము ఆరోగ్యవంతమైన దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ప్రజలందరికీ సందర్భంగా పిలుపునిస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారము హెచ్పివి వ్యాక్సిన్ గురించి మీరు ఎక్కడ చూసినా కనబడుతూ ఉంటుంది. కాబట్టి అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ ను తీసుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తాం.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఉచిత హెచ్పివి వ్యాక్సిన్స్ గురించి వివరాలు అందించడానికి మీరు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి క్లుప్తంగా మా ఆకాశవాణి శ్రోతలకు ఈ వివరాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్.
3: థ్యాంక్ యూ.
1: ఇంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
0: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరి ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు. కార్యక్రమంలో ఈనాటి మొదటి వాట్సాప్ కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్ మరియు పున్నా వెంకటేశం వీరు కోరుకుంటున్నారు. చిరంజీవి నటించినటువంటి రుద్రనేత్ర ఈ చిత్రం నుంచి, ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సాహిత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరి చిత్ర ఆలపించిన యుగల గీతం.

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా మరియు శ్రీనివాస్ రెడ్డి వీరు కోరుకుంటున్నారు. భలే దొంగలు చిత్రం నుంచి సత్యం సంగీతం, దాసరథి సాహిత్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల గానం.

0: ఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు కార్యక్రమంలో మరొక వాట్సాప్ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుండి. పూజారి ధనంజయ సంజీవులు, అనంతమ్మ చంద్రకళ మరియు కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు. ఆది చిత్రం నుంచి మల్లికార్జున్ మరియు సునీత ఆలపించిన యుగల గీతం. సంగీతం మణిశర్మ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమారి, మస్తానయ్య, సంపూర్ణమ్మ, మౌనిక వెంకటరమణమ్మ మరి కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు, మ్యాడ్ చిత్రం నుంచి ఒక మంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ.

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా శిరీష, ఓంకార్ మరియు కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు. చంటి చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిచిత్ర ఆలపించిన యుగల గీతం.

0: స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, ఆవేద మరియు ఆయేష మనకు మెసేజ్ పంపించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని మరియు మాయా మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్, మిర్యాల తిరుమలయ్య మనకు మెసేజ్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ మరియు సుప్రియ గారు మనకు మెసేజ్ పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలి శివదాస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు మరియు వినయ్ కుమార్ గారు మనకు మెసేజ్ పంపించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. పూతలపట్టు మండలం చిత్తూరు జిల్లా తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప మరియు కుటుంబ సభ్యులు. నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ మనకు మెసేజ్ చేశారు. అలాగే విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు. శ్రీకాకుళం జిల్లా నుంచి నాగేశ్వరరావు గారు మనకు మెసేజ్ పంపించారు. సో ఇవాళ మనకు మెసేజెస్ పంపించినటువంటి శ్రోతలందరి పేర్ల కోసం, అందరికోసం జానకిరాముడి చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమం సమాప్తం. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివాసీలు గిరిజనుల అభివృద్ధితోనే దేశం మరింత ముందుకు వెళ్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు ప్రయాణికులకు పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించేందుకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఇక వార్తల వివరాలు. ఆదివాసీలు గిరిజనుల అభివృద్ధితోనే దేశం మరింత ముందుకు వెళుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిర్దిష్ట రోడ్డు మ్యాప్ రూపొందించి అమలు చేయాలని రాష్ట్రపతి కోరారు. విజ్ఞాన్ భవన్లో ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించిన రాష్ట్రపతి, వికసిత్ భారత్ 2047 సంకల్పంలో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: उनके पास वो बहुत टैलेंटेड है. ये दूर दराज के लोग जो जंगलों में रहते हैं उन तो एक रोड मैप बनाना चाहिए. ये सब चीजें बहुत सारे लोग पढ़ा लिखा है, पढ़ा लिखा होते हुए भी बहुत लोग बहुत चीजें जानते हैं लेकिन वो खुलते नहीं. ये उनका प्रवृत्ति है लेकिन उनको खुलना पड़ेगा, शामिल होना पड़ेगा देश के विकास के लिए, समाज के विकास के लिए. आदिवासी लोगों को आगे लाने के लिए तो खुद को ही कुछ करना पड़ेगा.
0: అదే వేదిక నుంచి బెంగళూరు ఐఐఎస్సిలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గిరిజన విద్యార్థుల కోసం సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ట్రైనింగ్ సెంటర్ను, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 75 స్పేస్ ల్యాబ్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్గా ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 39,290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 ప్రధాన ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ఆమోదం లభించింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన విమాన ఇంధన ధరల నుంచి విమానయాన సంస్థలకు ప్రయాణికులకు ఇది రక్షణ కల్పించనుంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 9,585 కోట్ల రూపాయలతో పాత ట్రక్కులు బస్సుల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలు పథకానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం 5,041 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. రామేశ్వర్ నుంచి పారదీప్ వరకు మొత్తం 163 కిలోమీటర్ల పొడవున 8,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త తీర ప్రాంత హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో హైవేల విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: तेलंगाना में बहुत इम्पोर्टेंट प्रोजेक्ट लिया गया है. तेलंगाना के अंदर कनेक्टिविटी का एक बहुत अच्छा इम्प्रूवमेंट आएगा. 3 सेक्शन है इसमें से, आरमूर जगतियाल, जगतियाल मंचेरियल और जगतियाल करीमनगर. आरमूर से जगतियाल 2,472 करोड़ रुपीज का है, जगतियाल से मंचेरियल 2,731 करोड़ रुपीज का इन्वेस्टमेंट होगा और जगतियाल से करीमनगर 2,395 करोड़ रुपीज का इन्वेस्टमेंट होगा.
0: ఢిల్లీలోని ఒక హోటల్లో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో మికాసా ఇన్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు, 35 మందికి పైగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మికాసా ఇన్ హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఉదయం 8:50 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. 8 ఫైర్ టెండర్ల సహాయంతో మంటలను విజయవంతంగా ఆర్పివేశామని దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సహాయక బృందాల సమన్వయంతో 40 మందికి పైగా వ్యక్తులను రక్షించి వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ అగ్ని ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవటం అత్యంత విషాదకరమని, ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్భవన్లో గ్లాస్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకే శివకుమార్తో ప్రమాణం చేయించారు. అలాగే ఆ రాష్ట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది శాసనసభ్యుల చేత మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళం తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. 1989 నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ 2023లో జరిగిన ఆ రాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు దక్కించుకోవడంతో తదనంతరం ఏర్పాటైన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ పురస్కార్ పేరిట 2025 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ పురస్కారాలను ఈరోజు ప్రదానం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, ఆ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్తో కలిసి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. క్షేత్రస్థాయి పాలన, గ్రామీణాభివృద్ధి, ప్రజాసేవలను అందించడంలో విశిష్ట కృషి చేసిన 42 పంచాయతీలు ఈ పురస్కారాలు అందుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కుప్పం, త్రిపురలోని హరిపాడు పంచాయతీలు ఉత్తమ బ్లాక్ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అసోంలోని న్యూ నాపం, బీహార్లోని టెల్కప్, ఉత్తరప్రదేశ్లోని బిరహారు తొలి 3 ర్యాంకుల్లో నిలిచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం విక్రయించినట్టు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలను పూర్తిగా ఆర్బీఐ ఖండించింది. ప్రస్తుతం తన వద్ద ఉన్న భౌతిక బంగారం నిల్వలు 880.52 టన్నులతో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ ప్రతి నెలా విడుదల చేసే మంత్లీ బులెటిన్ను మాత్రమే అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావం నుంచి తన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవటానికి రిజర్వ్ బ్యాంక్ సుమారు $12 బిలియన్ విలువైన బంగారాన్ని విక్రయించిందన్న అసత్య వార్తలు ప్రచారమవడంతో ఆర్బీఐ ఈ వివరణ ఇచ్చింది. ఆరావళి పర్వత శ్రేణి సరిహద్దుల నిర్ధారణపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను స్వతంత్రంగా సమీక్షించేందుకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్టరీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ కంచన్ దేవి నేతృత్వం వహిస్తారు. ఈ ఏడాది 31 ఆగస్టులోగా తన నివేదికను సమర్పించాలని కమిటీకి స్పష్టం చేసింది. ఆరావళి పర్యావరణ శ్రేణి పరిరక్షణకు సంబంధించిన కీలక సమస్యలను పరిష్కరించడానికి నిష్పక్షపాత శాస్త్రీయ అంచనా అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 24 గంటల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఋతుపవనాల రాక నేపథ్యంలో కేరళం, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రాబోయే 7 రోజుల పాటు 7 నుంచి 20 సెంటీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. అదేవిధంగా వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించేందుకు ATF ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: ఎంతో మంది డాక్టర్లు కనీస వైద్య సౌకర్యాలు లేని మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడి పేద ప్రజలకు వైద్య సేవలు అందించి ఆదుకుంటున్నారంటే దానికి కారణం శ్రీ దయానిధి గారే. అలాంటి సంఘ సేవకులు ధర్మదాత అయిన శ్రీ దయానిధి గారిని సన్మానించబోనటం నిజంగానే మన అదృష్టం. ఊపిరి సలపని పనుల్లో ఉండి కూడా ఈ చిరు సత్కారానికి వారు అంగీకరించడం నిజంగా వారి ఔదార్యాన్ని మనం గ్రహించాలి. పూర్వ విద్యార్థి సంఘాల నాయకులు, పారిశ్రామికవేత్తలు దయానిధి గారిని పుష్పమాలాంకృతిని చేస్తారు. ఇప్పుడు దయానిధి గారు మాట్లాడతారు.
1: వెల్, అందరికీ నమస్కారం. అధ్యక్షుల వారు నా గురించి చాలా చెప్పారు, అది వారి మంచితనం, అభిమానం. ఎస్, నాకు చాలా ఆస్తి ఉంది. అంటే అది లెక్కకు మించిన ఆస్తిని కూడా నేను గర్వంగా చెప్పగలను. నేను ఏది కావాలన్నా ఆస్తితో పొందగలను. ఎస్, కొనగలను, ఒక్కటి తప్ప, అది సంతానం. ఎందుకనో నాకు పిల్లలు లేరు. ఆస్తి, హోదా, పలుకుబడి, కార్లు, మిల్లులు, కోట్ల డబ్బు ఎన్ని ఉన్నా నేను లేనివాటి, ఏమీ లేనివాటి. కాయకష్టం చేసే నిరుపేద సాయంత్రానికి తన బిడ్డను గుండెల మీద పడుకోబెట్టుకుని ఆకాశంలో చంద్రుడు చూసి ఆడిస్తాడు. ఇంత డబ్బున్న నేను ఆ అనుభూతిని కొనగలనా? అందుకే ఎన్నున్నా నేను నిరుపేదవాడిని. నాకంటో మరీ రుద్ధమవుతోంది, మాటలు పిగిలి రావటం లేదు.

0: శ్రీవారికో శుభవార్త.
1: ఇంట్లోకి రాణిస్తారా శ్రీమతి గారు? ఈ దండల బరువు, సన్మాన కోలాహలం ఇంకా నా మనసులో తిరగాడుతూనే ఉంది.
0: అబ్బా, ఇన్ని దండల, ఇన్ని బరువు బాధ్యతలు, మీరెందుకు మెడకు తగిలించుకుంటారో అర్థం కాదు. పూలు వాడిపోయినా దండలోపల దారం మిగిలిపోయినట్లు. ఈ దండలు మెడలోంచి తీసివేసిన వాటి బరువు బాధ్యతలు మాత్రం మీ గుండెలంటి పెట్టుకుని ఉన్నాయి.
1: ఈ బరువు బాధ్యతలు అందరికీ దొరకవు.
0: అంటే కావాలనే ఈ బరువు బాధ్యతలు మీరు మోస్తున్నారా?
1: కావాలన్నా కూడా దొరకవు. అయినా దండ మెడలో ఉన్నంతసేపే ఆ బరువు తీసి పక్కన పెడితే బరువు లేదు, బాధ్యత లేదు.
0: ఇంత మాత్రం దానికే ఇంత పెద్ద ఎత్తున సన్మానాలు, ఇన్ని పెద్ద పెద్ద దండలు ఎందుకో?
1: చూడు, సమాజంలో మన మాటకు తిరుగులేదని, మన పరపతికి ఎదురులేదని నిరూపించుకోవడానికి, 10 మందికి తెలియజేయడానికి ఇలాంటి తంతు అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి. ఇది వ్యాపారంలో ఒక భాగమే.
0: అయ్యో రాత, నాతో చెప్తే చెప్పారు గాని ఇంకెవరితోనూ ఇలా అనకండి, నవ్విపోగలరు.
1: నవ్వినా ఏడ్చినా ఉన్న సంగతి అదే.
0: బాబు, ఈ సంగతులు ఏమీ నాకొద్దు.
1: మరి ఏ సంగతులు కావాలి?
0: దూరంగా ఉండండి. అడుగో మోహన్.
1: వీడొకడు పారకంలో పొడకలవే.
0: మోహన్, అయ్యగారి మెడలో దండలన్నీ తీసి వారి గదిలో పెట్టు.
2: అలాగేనండి.
1: మరి శ్రీమతి గారు శుభవార్త చెప్పనేలేదు, చెప్పబోయే.
0: చెప్తాను సార్, మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. ఈరోజు సేమియా పాయసం తయారు చేస్తున్నాను.
1: ఓ మై డియర్ వైదేహి, నీ చేత్తో ఇచ్చే సేమియా పాయసం అంటే ఆ వార్త కూడా అంతకంటే తీయగా ఉంటుంది అన్నమాట. ఎన్నిసార్లు చేసినా మన ఇంట్లో సేమియా పాయసానికి ఒక ప్రత్యేకత ఉన్నదన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, మన ఇంట్లో ఎన్నాళ్ళ నుండో పనిచేస్తున్న ఈ మోహన్కి తెలుసు. వెల్, నేను స్నానం చేసి వస్తాను. ఓకే
0: ఓకే.
2: అయ్యగారి బరువు బాధ్యతలు మోయటానికి అమ్మగారు ఉన్నారు. అమ్మగారి నీళ్ళలో బ్రతికే నావాటి నౌకర్లు ఉన్నారు. ఇంతమంది నౌకర్లు, అమ్మగారు ఉండగా అయ్యగారు కందిపోతారేమోనని బెంగెందుకో.
0: మోహన్, ఏమిటనేది?
2: సేమియా పాయసంలో బెల్లమా, పంచదార?
0: నీకేది ఇష్టం?
2: నా ఇష్టం. ఇక్కడ ఎవరికి కావాలండి, నేను నౌకర్ని.
0: పంచదార ఇష్టమేనా?
2: ఎంత పంచదార వేసినా అమ్మగారు స్వయంగా దగ్గరుండి తయారు చేస్తున్నారు కాబట్టి ఆ పాయసంలో పంచదార తీపి కన్నా అమ్మగారి ఆప్యాయత ఎక్కువగా ఉంటుందేమో.
0: అదేం కాదు, నువ్వు పాయసం తాగుతావా? ఏమిటా మౌనం? నువ్వు మాట్లాడితే వినాలని ఎంత కోరికతో ఎదురు చూస్తున్నానో నీకేం తెలుసు. నువ్వు పలకవు, మాట్లాడవు. కొంతమంది మాట్లాడి బాధిస్తే మరికొందరు మౌనంగా తీయటి స్మృతుల్ని రేపి బాధిస్తారు. సరే వెళ్ళు, అయ్యగారు వస్తున్నారు.
1: నిజమే, సేమియా పాయసం అంటే నాకు ఎంతో ఇష్టం.
0: ఇంకా
1: ఇంకా గ్లాస్ నాకు ఇచ్చేప్పుడు నీ చేతి గాజుల చప్పుడు, నీ చూపులు, నువ్వు అన్నీ ఇష్టమే.
0: ఇంతకు మీకు కావలసింది పాయసమా, నా చేతి గాజుల చప్పుడా?
1: రెండూ కాదు.
0: మరి
1: నువ్వు?
0: అబ్బా వదలండి, మీరు తొందరపడకుండా బుద్ధిగా మీ గదిలోకి వెళ్తే ఈ శ్రీమతి అక్కడికే వస్తుంది పాయసం గ్లాస్తో.
1: వెల్ వెల్, అక్కడ నా వైదేహి మోహన రాగం ఆలపించాలి. ఆ తన్మయత్వంతో నేను హాయిగా నిద్రపోవాలి నీ ఒళ్ళు.
0: ఏమిటండి చిన్నపిల్లల్లాగా?
1: అవును, చిన్నపిల్లలు లేని మనం ఎప్పుడు చిన్నపిల్లలేగా.
0: ఓహో, అదా సంగతి. అయితే ఇక తమ ఆటలేం సాగవు.
1: అదే,
0: మీరు మీ గదిలోకి పదండి సార్, అంతా చెప్తానుగా.
1: అలాగే వెళ్తున్నాను.
2: అమ్మగారు, సేమియా పాయసం రెడీ.
0: నువ్వు నన్ను అమ్మగారు అమ్మగారు అని పదే పదే పిలుస్తుంటే చాలా బాధగా ఉంది.
2: అదేమిటి, మీ నీళ్ళలో బతుకుతున్నవాణ్ణి, మీ దగ్గర చాకరీ చేస్తున్నవాణ్ణి, మిమ్మల్ని అమ్మగారు అనక ఏమని పిలవంటారు?
0: కావాలంటే అయ్యగారికి చెప్పి ఇంకో పని మనిషిని పెట్టిస్తానులే. నువ్వు ఏమీ పని చేయొద్దు, ఈ ఇంట్లో నువ్వు ఉంటే చాలు.
2: అయితే నన్ను ఎలా పిలవమంటారో చెప్పనేలేదు.
0: వైదేహి అని పిలువు. ఆ పిలుపు నీ నోటి నుండి నాకెంతో ఆనందాన్నిస్తుంది. కోరికల వలయంలోంచి బయటపడ్డ స్వేచ్ఛా విహంగంలా నా గుండెల భారం తేలికవుతుంది. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని నిన్ను చూస్తూ గడుపుతున్నాను.
2: మీరు అనవసరంగా బాధపడుతున్నారేమో.
0: కాదు, వైదేహి అని పిలిపించుకునే వరకు నా ఈ బాధ తీరదు. పిలువు మోహన్, పిలువు.
2: నాకు తెలీదు.
0: దగ్గరలో ఉన్న నిధిని గురించి ఆలోచించరు, చూడరు.
2: మీ మాటలు నాకు అర్థం కావటం లేదు.
0: బాధలు లేని జీవితం నీది, ఎప్పుడో గాయపడ్డ మనసు నాది. నా బాధ, నా ఆంతర్యం నీకు తెలీదు.
2: నాకు తెలిసిందల్లా ఒకటే, అయ్యగారి కోపం వచ్చినప్పుడు మహారుద్రుళ్ళ భీకరాకారంతో నౌకలందరినీ చీల్చి చెండాడతానంటాం ఒక్కటే తెలుసు. ఇప్పుడు ఆలస్యమైతే మీకేం పర్వాలేదు, కానీ ఆ కోపపు మంటల్లో నేను కాలిపోక తప్పదు.
0: చాచా, అయ్యగారిని మరీ రాక్షసుల్లాగా అంచనా వేయకు. ఆయన మనసు వెన్న.
2: మీ దగ్గరది వెన్నలాగానో పాలలాగానో పంచదార పాయసంలాగానో ఉంటుంది, మాబోటి వాళ్ళ దగ్గరది పాషాణం.
0: మోహన్,
2: అవును అవును, నన్ను కళ్ళల్లో పెట్టుకుని కందిపోకుండా చూసుకునే నా భార్య చనిపోవటానికి కారకుడెవరు? ఈ దయానిధి గారు ఆపరేషన్ చేయించాలి, 500 ఇమ్మని అడిగాను, ఇవ్వలేదు. జబ్బు ముదిరి నా కళ్ళ ముందు అది కళ్ళు వచ్చింది. నన్ను ఒంటరిగా రాయిలాగా ఎండిన మోడులాగా బ్రతకమని అది కాస్త వెళ్ళిపోయింది.
0: ఊరుకో మోహన్, అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. నన్ను అడగచ్చుగా, నేనిచ్చేదాన్ని గా డబ్బు.
2: మీరు అప్పటికెక్కడికి రాలేదు.
0: అయ్యగారు పిలుస్తున్నారు, కళ్ళ నీళ్ళు చూచుకో. నన్ను తొడవమంటావా?
3: వెల్, ఏమిటి మీరు ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఇంట్లో వంటల గదుల్లో మీటింగ్లు అంటే నాకు తగనిచ్చి రాదు. ఉదాహరణకి మోహన్ ఉన్నాడు, వీడికి నేనంటే ఎంతో ప్రేమ. తన ప్రేమను తనలో దాచుకుంటాడు తప్ప ఇది అని పైకి చెప్పడు అదొకటైపోయింది.
0: అవును, వర్షించని మేఘంలాగా, రాగాలలో మోహన రాగంలాగా అతని జీవితం నిజంగానే ప్రేమమయం.
3: వెల్ సెడ్. రాగాలు రాగబంధాలు జీవితాన్ని ఎప్పుడు అడ్డుపెట్టుకునే ఉంటాయి, వెలుగు నీడల్లాగా. ఎవరు వేరు చేయలేరు, చేయకూడదా బంధం. ఓ మై గాడ్, మాటల్లో సేమ్యా సంగతి మర్చిపోయారు. అంతేకాదు అంతకంటే తీయనే నీ మోహన రాగం.
0: మోహన్, నీ చేతులతో వీణ తీసుకొచ్చి నాకు ఇవ్వవు?
2: అలాగే అమ్మగారు.
0: అవును, మోహన్ ఇప్పుడు ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటాడు. ఎందుకు అలా ఉంటామని చాలాసార్లు అడిగాను, మాట్లాడలేదు.
3: నువ్వెందుకు వాటి గురించి అంతగా ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. జీవితంలో అలసిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరి గురించి మనం ఆలోచన చేయలేం కదా. ఓ గుడ్ గాడ్, సంతోషంగా గడపాలనుకున్న ఈ సమయాన్ని మన క్లేశంతో వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఫ్యాక్టరీలు, కూలీలు, నౌకర్లు, బాధలు, గాధలు, ప్లీజ్ వద్దు, వద్దు ప్లీజ్.
0: ఇదిగోండి పాయసం. కానీ మోహన్ అనుకువా, నమ్రత, మంచితనం నన్నెంతో ముగ్ధురాలని చేస్తుంది.
3: స్టాప్ దట్ నాన్సెన్స్. పడక గదిలోను వంటింట్లోనూ వాడిని గురించి చర్చలేంటి? వైదేహి, వాడు నా నౌకర్. ఆల్ రైట్, పాయసం చాలా బాగుంది.
0: అప్పుడే మీరు బాగుంది అనేయకండి, ఇంకా మీకు చాలా చెప్పాలి. ఆ చెప్పే ముందు మోహన రాగంలో నా పాట వినిపించాలి. మీరు ఎంతో ప్రేమతో కానుకగా ఇచ్చిన ఆ వేణును శృతి చేసి నా గొంతు కలిపి మేము ఆనందింపు చేయాలి. ఇది మీరు ఎంతో అనురాగంతో ప్రేమించే మీ భార్యగా నా విద్యుక్త ధర్మం.
2: బాబుగారు, వేణు తీసుకొచ్చాను.
3: అమ్మగారి దగ్గర.
0: ఆహా, కాదు మోహన్, నీ చేతులతో నాకు ఇవ్వు. చూడండి, నీ పాదాల చింత నా ప్రాణంలో ప్రాణమైన మోహన రాగాన్ని మీ స్పర్శతో ప్రారంభిస్తాను. అదే అదేనండి, మీ భార్యగా నాకు దక్కే పుణ్యం. నా సంగీత సాధనకు మీరు కూడా ఏనాడు అభ్యంతరం చెప్పలేదు, పైగా ప్రోత్సహించారు కూడా. అందుకేనండి, నన్ను ఆశీర్వదించండి.
3: ఏమిటిది? చూడవే, ఎన్నో వేల మంది వర్కర్స్ని ఎదిరించాను, సమాజాన్ని ఎదిరించాను, అవసరమైతే ఈ దేశాన్ని ఎదిరిస్తాను. కానీ కానీ నా భార్య ఏదైనా చిన్న మాట చెబితే ఆ మాట కాదని నేను బ్రతకలేను. అయితే నేను బ్రతకలేను.
0: ఏమండి, మీరు కంట తడి పెడుతున్నారా? వద్దండి, ఇది ఎంతో సంతోషించాల్సిన సమయం. కష్టాలు చెప్పుకోవడానికి కన్నీరు కార్చడానికి కాదు మనం ఇక్కడ ఉన్నది. సరే మోహన్, నా పాట నువ్వు కూడా వినాలి. నా ఎదురుగా కూర్చుని తన్మయత్వంతో నువ్వు నా పాట వింటుంటే నాకు ఎనలేని సంతోషం, పట్టరాని ఆనందం. తప్పకుండా నువ్వు నా పాట వినాలి. ఏమిటా మౌనం?
3: నీ పాట నేను ఒక్కడే వినాలి, వీడదు. నువ్వెళ్ళు మోహన్.
0: మోహన్ నువ్వుండు, నువ్వు కూడా వింటేనే నా పాటకు సార్థకత, నాకు ఆనందం.
3: వైదేహి,
0: ఇప్పుడే కదా నా మాటకు ఎదురు చెప్పనన్నారు. నృత్యం, సంగీతం, సాహిత్యం 10 మందికి పంచబడాలే తప్ప ఏ ఒక్కరో సొంతం చేసుకోవాలనుకోవడం ద్రోహం.
3: ద్రోహం కాదు, ఆకాంక్ష, అభిలాష. ఈ నృత్య రీతుల్ని, సంగీతాన్ని, సాహిత్యాన్ని నేను కొనగలను, పోషించగలను, నా ఇంట్లో ప్రతిష్ఠించుకోగలను. నేను ధనవంతుడి కదా.
0: ఎంత అమాయకులండి మీరు. నృత్య, సంగీత, సాహిత్యాలు డబ్బు కమ్మడయ్యే వస్తువులు కాదు, అదొక తపస్సు.
3: ఆ తపస్శక్తి నా ఇంట్లోనే ఉంది, ఆ పరసరస్వతి నా కళ్ళెదుటే ఉంది.
0: ఏం కాదు, నేను మీ భార్యను.
3: ఒక భార్యమే కాదు, నా అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దబడిన 100 బొమ్మను.
0: బొమ్మను కాదు, మీ భార్యను.
3: నా ఆశలు పండించే అందాల రాశివి.
2: నేను వెళ్తున్నానమ్మా.
0: ఏమిటి, వెళ్తావా? నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తే నేను పాడలేను మోహన్, నేను పాడలేను.
3: వాట్ ఏ సర్ప్రైజ్! అసలు నువ్వు పాడేది నా కోసమా, లేక మన ఇంట్లో పనిచేసే ఒక నౌకరు కోసమా? చెప్పు వైదేహి, చెప్పు. నన్ను, నా జీతంతో బతికి ఆ నౌకరును ఒకటేలాగా చూస్తున్నావు. ఇది బయట ప్రపంచానికి తెలిస్తే నేను తల ఎత్తి తిరగల్నా? చెప్పు. క్షణ క్రితం నా పాదాలకు నమస్కరించి నేనెంతో ప్రేమతో కొనిపెట్టిన ఆ వీణపై నా దగ్గర పనిచేసే ఓ నౌకరు కోసం పాట పాడుతున్నావంటే నేనెంత పిచ్చివాడి! నాకింతకంటే శిక్ష ఏం కావాలి? ఎందుకు నా శిక్షిస్తున్నావు? నేను నీకు ఏమో అపకారం చేశాను, నీకేం తక్కువ చేశాను? నీ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పాను? నిన్ను ఎంతగానో గౌరవించాను. సమాజంలో ఉన్న నా గౌరవానికి 100 రెట్లు అధికంగా ఈ ఇంట్లో నిన్ను ఆరాధించారు. వెల్ వెల్ వైదేహి, మంచి గుణపాఠం చెప్పావు.
2: నేను వెళ్తానమ్మా.
0: వద్దు మోహన్, నువ్వు వెళ్ళద్దు. నువ్వు ఇక్కడ లేకుండా నేను పాడలేను. ఈ వీణ పలకదు, నాకు పాట రాదు. నువ్వు వెళ్ళద్దు మోహన్.
3: నువ్వు పాడదు. నీ మనసులో ఒక పాట, పేదాలపై మరొక పాట. నేను వెళ్ళాను.
0: ఏమండి, ఏమిటి, ఏమిటండి మీరు మాట్లాడేది?
3: ఆడవారి మనసు ఊసరవిల్లు లాంటిదని అంటే మీరు ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ ఈరోజు ఈ మోహన్ గారి మీద మీకున్న అభిప్రాయానికి నిజంగానే నేను అర్థం చేసుకుంటున్నాను.
0: ఏమండి, మీరేనా ఇలా మాట్లాడేది? మీరేనా నన్ను ఇలా అర్థం చేసుకున్నది? పొరపాటు పడుతున్నారండి.
3: ఇన్నాళ్ళు పొరపాటు పడ్డారని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు.
0: మీ భార్యగా, ఎన్నడూ మీకెదురు చెప్పని మీ భార్యగా నన్ను అర్థం చేసుకోండి. ఏమండి, ఎప్పుడన్నా అన్నారా 10 సంవత్సరాల దాంపత్య జీవితం మనది? ఏనాడు మీ నోటి నుండి ఆ మాట వినలేదు. ఈరోజు, ఈరోజు మీరెందుకు ఇలా అయిపోయారు?
3: నేనేమైపోలేదు, నువ్వే ముమ్మాటికి నువ్వే. ఇన్నేళ్ల మన దాంపత్య జీవితానికి కళంకం తెచ్చు, ఇంకెప్పటికీ కోలుకోని రీతిగా పతనం అయిపోయావు. నువ్వు పతనమైంది కాక నన్ను ఈ సమాజంలో ఎందుకు కొరగాని వాడిని ఇలా తయారు చేయాలని చూస్తున్నావు? ఏ శాసిస్తున్నావా? నీ ప్రేమ పగ్గాలతో నన్ను కట్టివేసే రోజులు పోయాయి వైదేహి. అడుగో, ఆ మోహన్ గారిని కట్టిపడాయి. దాసుడులాగా నీ చెప్పు చెత్తలో పడి ఉంటాడు.
0: ఏమండి, ఆపండి, నేను వినలేను, నేను భరించలేను.
3: అవును, నా మాటలు వినలేవు, నన్ను భరించలేవు.
2: అవును బాబు గారు, నేను వినలేను, భరించలేను.
3: అవునరా, పెళ్ళాంబై నిన్ను చాలాసార్లు పెళ్లి చేసుకోమన్నాను. నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తానన్నాను, కానీ నువ్వు పెళ్లి చేసుకోలేదు. ఎందుకో ఇప్పుడు అర్థమైంది.
2: బాబు గారు,
3: ఆ
2: మాట అంటూ నాకు చేతనవుడు.
3: ఎందుకు చేత కాదురా, అండ చూసుకుని ఎదగాలనుకుని అలగావాడి. నీ నడిరెత్తి మీదకి వచ్చిన కళ్ళను ఎలా మూయించాలో నాకు తెలుసురా.
2: కళ్ళు మూయించడం ఏం కర్మ? మీరు తలుచుకుంటే శాల్తీలకు శాల్తీలే గల్లంతైపోగలం.
3: నోర్మై
4: బాబుగారు, నేను మీ నౌకర్ని కాదమ్ అయినంత మాత్రాన హద్దులు మేరటం ఏమంత మంచిది? అన్యం పుణ్యం తెలియని అమాయకురాలు అమ్మగారు ఒట్టి మనిషి కూడా కాదు.
3: వైదేహి, నిజమా? ఎంత సంపద ఉండి నేను దేనికోసం తప్పించిపోయారో? ఎన్నెన్ని కలలు కన్నానో అవన్నీ నిజం కాబోతున్నాయన్నమాట. అంటే అంటే నేను తండ్రిని కాబోతున్నానన్నమాట. ఇక్కడ కూడా నేను మోసపోయాను. ఇప్పుడు హాయిగా ఆనందంగా కాదు పాడేది, గుండెల్ని కోసివేసే భయంకర రాగాలాపనతో నన్ను వ్యధపెట్టు. నర నరాన సంకుచిత తత్వాన్ని ప్రేరేపించే నీ రాగాలాపనతో నన్ను సేద తీర్చు.
0: ఏమండి, మిమ్మల్ని వేధించడానికి కాదు నేను ఈ వీణ నేర్చుకుంది, మిమ్మల్ని బాధల్లోకి త్రోసి ఆనందించడానికి కాదు నేను ఈ సంగీత సాధన చేసింది. ఇప్పుడు మోహన రాగాన్ని గుండెలు పగిలేలా ఆలపిస్తాను, కానీ కానీ ఈసారి మోహన్ను ఇక్కడ ఉండమనను. మోహన్ వెళ్ళిపో, నాకు కనిపించకుండా ఈ చుట్టుపక్కల ఎక్కడా ఉండకుండా వెళ్ళిపో మోహన్, దూరంగా వెళ్ళిపో. నువ్వు ఒంటరి వాడివి, తిన్నా తినక కడుపు మార్చుకున్నా ఎవ్వరూ నిన్ను గురించి ఆలోచించరు. నీ మంచితనం నమ్రత ఎవరికి కావాలి? అసలు నువ్వు ఉంటే ఎవరికి కావాలి? పోతే ఎవరికి కావాలి? వెళ్ళు వెళ్ళు
4: వెళ్ళను. నేను వెళ్ళను. ఒకవేళ నేను వెళ్ళాల్సి వస్తే నిన్ను తీసుకువెళ్తాను.
3: అందుకేరా, దాన్ని తీసుకుపో.
4: కాయ బరువుకి చెట్టు కూలిపోతుందండి. అమ్మా, సంగీతం నాట్యం సాహిత్యం ఇవి అందరి సొత్తు. ఏ ఒక్కచోట పూడ్చివేయాలనుకోవడం స్వార్థం, అవివేకం.
5: సెక్రటరీ
6: పిలిచారా సార్?
5: ఏమిటా బయట కేక? జనం గుమిగూడారు. వాళ్ళకి ఏం కావాలి?

0: మరి సార్
1: పర్వాలేదు చెప్పు.
0: ఇన్నాళ్ళు సభల్లో సమావేశాల్లో మీరు చెప్పిన ఒకటి చేయలేదట. మీరు డబ్బిచ్చి ఏర్పాటు చేసుకున్న సమావేశాల తీరుకు, మీరు చేసే బూటకు వాగ్దానాల హోరుకు, మీ మిల్లులో పనిచేసే పని వాళ్ళంతా మూకుమ్మడిగా మీ మీదకి వచ్చి మీది అన్యాయం అని చెప్తారట. వాళ్ళ కోరికలు అంగీకరించకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతారట. సంప్రదింపులు సమస్య లేదట.
1: వాళ్ళ కోరికలు ఏమిటి? సెక్రటరీ
0: సార్,
1: ఇన్నాళ్లకు నాది అన్యాయం అని చెప్పే దమ్ము నా దగ్గర పనిచేసే వాళ్ళకు వచ్చిందన్నమాట. నాకెందుకో ఈరోజు చాలా సంతోషంగా ఉంది
0: సార్.
1: ఎస్, నిజంగానే సంతోషంగా ఉంది. ఏది నాది కాదు అనుకునేటప్పుడు మనకు మిగిలే సంతోషమే. వాళ్ళ లీడర్ని పిలువు, నా దగ్గరికి రమ్మను. వద్దు వద్దు వద్దు. సెక్రటరీ
0: సార్,
1: వాళ్ళకు బోనస్ ప్రకటించు
0: సార్.
1: ఏమిటి, ఆశ్చర్యపడుతున్నావా? నిజం, వాళ్ళు కోరే డిమాండ్స్ అన్నింటినీ అంగీకరించు, వాటిని అమలు చేయండి.
0: వాళ్ళు చాలా సంతోషిస్తారు సార్.
1: ఓకే, వాళ్ళందరినీ ప్రశాంతంగా వెళ్ళము.
2: బాబు గారు, అమ్మగారు తమ గదిలో కింద పడిపోయి ఉన్నారు, మీ దగ్గర తీసుకెళ్ళమన్నారు, అందుకే తీసుకొచ్చా. ఈ మాత్రలు చేసే అమ్మగారి దగ్గర ఉంది బాబు.
1: అరే, నోటి వెంట నొరగదు, ఉళ్ళలా అయిపోతుంది. ఏమిటి, వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి.
2: అట్టగే బాబు.
3: వద్దండి డాక్టర్, అతో నేను వెళ్ళిపోతాను. పట్టెడు పసుపు కుంకుమలతో మీ చేతుల మీదుగా వెళ్ళిపోతాను. నేను వెళ్ళే ముందు మీతో మాట్లాడాలి.
1: ఏమిటి?
3: నా మీద మీకు ఇంకా కోపం ఉంది కదూ. నేను మిమ్మల్ని మోసం చేశానని అనుకుంటున్నారు కదూ. మోహనేడి మోహన్.
1: అమ్మగారు,
3: నన్ను అమ్మగారు అని పిలవద్దని చెప్పానుగా.
1: అమ్మా,
3: ఊరుకో మోహన్. ఏడుస్తున్నావా? వద్దు మోహన్.
1: నాతో ఏదో మాట్లాడాలన్నావు?
3: అవునండి, నాకు అసలు వీణ నేర్పింది ఎవరో తెలుసా? మా అన్నయ్య. తల్లి తండ్రి లేని నన్ను తానే తండ్రిలా తల్లిలా ప్రేమించి పెంచి పెద్ద చేశాడు, వీణ నేర్పించాడు. నా అన్నయ్య కూడా మోహన రాగం అంటే ఎంతో ప్రేమ. తన తీరిక వేళ నాతో మోహన రాగాలాపన చేయించి ఆనందించేవాడు. అన్నయ్య నా ప్రాణం, నా దైవం, నా తల్లి తండ్రి అయిన అన్నయ్య చచ్చిపోయాడు. ఆ అన్నయ్య ఈ మోహన్ని చూసినప్పుడల్లా గుర్తుకొస్తున్నాడు. మోహన్ మాట, రూపు, తీరు అంతా వచ్చు మా అన్నయ్యలాగే ఉన్నాడు. మా అన్నయ్యలాగే ఉన్నాడు.
1: అబ్బా చెల్లి వైదేహి.
3: అనన్నయ్య, మరొక్కసారి చెల్లి అను.
1: అమ్మా చెల్లి వైదేహి.
3: ఎప్పుడు చచ్చిపోయిన అన్నయ్య ఆడిస్తూ లాలిస్తూ నన్ను పిలిచినట్లుగా ఉంది. నాకు నీళ్లు పోసి బట్టలు తొడిగి చిన్ని చిన్ని జడలు వేసి గారాబం చేసిన నా అన్న నీలో చేరాడు. చెల్లి మీది మమకారాన్ని చంపుకోలేని నా అన్న నీలో చేరాడు.
4: వైదేహి, నేను ఎంత అదృష్టవంతుణ్ణి.
1: వైదేహి, నేనెంత పాపాత్ముడి. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను వైదేహి.
3: చాలా పేద కుటుంబంలో జన్మించిన నన్ను కేవలం సంగీతం మీద మీకున్న అభిరుచితో పెళ్లి చేసుకున్నారు. నా సంగీత సాధనే మీకు భార్యనయ్యే అదృష్టాన్ని కలిగించింది. మరి ఆ సంగీతాన్ని నాకు నేర్పిన గురువు నా అన్నయ్య. నేను వినపిస్తే మోహన్ రూపంలో నా అన్నయ్య నా ఎదురుగా నన్ను ఆశీర్వదిస్తున్నట్లుంటుంది. అలాంటప్పుడు మోహన్ని వెళ్ళిపోమ్మంటే?
1: లేదు లేదు వైదేహి, మోహన్ ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు, ఇక్కడే ఉంటాడు.
3: ఏమండి, నా అన్నయ్య నా స్వార్థంతో మిమ్మల్ని బాధించాను కదూ, నన్ను క్షమిస్తారు కదూ?
1: లేదు వైదేహి, అజ్ఞాన అంధకారంలో డబ్బు అధికారం ఎక్కువగా ఉన్నాయని అహంకారంతో అందరినీ తోలనాడాను. డబ్బుతో సంగీతాన్ని కొని సొంతం చేసుకోవాలనుకున్న దుర్మార్గుణ్ణి నేను. సంగీతం వెనుకదాగిన సాధన, తపస్సు, ఏకాగ్రతలను అర్థం చేసుకోలేని మూర్ఖుణ్ణి. నా అవివేకంతో నేనే మిమ్మల్ని అందరినీ బాధించాను. వైదేహి, నన్ను క్షమించు వైదేహి.
3: అంత మాట అనకండి
4: అమ్మా. వైదేహి ఎప్పుడు ఎక్కడు ఎండుటాకులా రాలిపోతుంది అనుకున్న ఈ జీవితంలో మళ్ళీ బ్రతకాలనే ఆశల్ని చిగురింపు చేశావు తల్లి.
3: అన్నయ్య
4: పిలువమ్మా, పిలువు, మళ్ళీ పిలువు, మళ్ళీ మళ్ళీ పిలువు. నువ్వు నువ్వు దేవుడిచ్చిన చెల్లెలు, నీ పిలుపు నా హృదయంలో అమృతాన్ని చిందించినట్టుంటుంది. మళ్ళీ పిలువు చెల్లి, మళ్ళీ పిలువు.

0: నమస్కారం. ఈరోజు సభా కార్యక్రమంలో ముఖ్యంగా దయానిధి గారికి పుత్ర సంతానం కలిగిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. అదీగాక సభాముఖంగా దయానిధి గారు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలన్నారు. ఇప్పుడు దయానిధి గారిని మాట్లాడాలని కోరుతున్నాను.
1: సభ్యులకు నమస్కారం. ఇదివరకటి దయానిధికి ఇప్పుడు మీ ముందున్న దయానిధికి చాలా తేడా ఉంది. యజమాని కూడా శ్రామిక వర్గంతో చేయికలిపి వాళ్ల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నప్పుడే నిజమైన ఆప్యాయతలు పడతాయి. కొనకనే ఇన్నాళ్ళు మా ఇంట్లో పనిచేసిన మోహన్ ఈ రోజు నుండి ఫ్యాక్టరీ వ్యవహారాలు చూస్తారు. ఇక నుండి ఈ ఫ్యాక్టరీ మీది, అందులో పనిచేసే మీరంతా యజమానులే.
2: మీరింతవరకు వైదేహి నాటిక విన్నారు. రచన శ్రీమతి ఈ శకుంతల, నిర్వహణ శ్రీ పాండురంగ. ఇందులో దయానిధి శ్రీ కేఎస్టి సాయి, వైదేహి శ్రీమతి రేబాల శ్రీలక్ష్మి, మోహన్ శ్రీ వివి నారాయణ పాత్రుడు, సెక్రటరీ శ్రీ సిహెచ్ బసవరావు పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవిలో శ్రీమతి వీరఘంట

లలితా చంద్రశేఖర్ గారి గాత్ర సంగీతం వింటారు. కుమారి మందా శ్రీరమ్య వయలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. వినండి రాగం తానం పల్లవి, సింహేంద్ర మధ్యమం రాగం, తానం వెంకటేశుని ముద్దు కుమార, పదకవి అన్నమాచార్య తిరు అనే పల్లవి. ఆది తాళం రెండు కళ్ళలు, పల్లవి ఎత్తుగడ సమం నుండి రెండు అక్షరములు వదలి.

0: ఇంతవరకు శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్ గారి కర్ణాటక గాత్ర సంగీతం రాగం తానం పల్లవిలో విన్నారు. వయలిన్ కుమారి మందా శ్రీరమ్య, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఈనాటి అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమం లేపడు ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా ఏఎన్ఆర్ నటించిన ఆలు మగలు ఈ చిత్రం నుండి వి రామకృష్ణ, పి సుశీల ఆలపించిన గీతం, గీతరచన వేటూరి.

చిత్రగీతాలు కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట గూడుపుటాని. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల ఆలపించిన గీతం. దాసరథి రచనకు ఎస్పి కోదండపాణి సంగీతం.